శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026, జూలై నెల 8వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారి భక్తి గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: సత్యగుణం. సత్యం అంటే నిజం, సత్యం ఒక గుణం. అన్ని గుణాల్లోకెల్లా సత్యగుణం శ్రేష్టమైనది. అందుకే చిన్నయ్య సూరి తన నీతి చంద్రికలో సత్యం సర్వశ్రేయము, అది లేనిచో ఎల్ల ధర్మములు వ్యర్థములు అని చెప్తాడు. భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుంచి సత్యగుణాన్ని సమాదరించిన మహనీయులు ఎందరో ఉన్నారు. హరిశ్చంద్రుడు తాను ఎన్ని కష్టాలకు గురి అయినప్పటికీ సత్యగుణాన్ని విడిచిపెట్టలేదు. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడై ప్రజారంజకంగా పరిపాలించి సత్యగుణ సంపన్నుడయ్యాడు. అందుకే వాళ్ళు ఇప్పటి వరకు కారణజన్ములుగా చిరస్మరణీయులుగా నిలిచిపోయారు. సత్యగుణం ప్రశంసనీయమైంది. సత్యవాక్య పరిపాలకులు సర్వదా గౌరవింపబడతారు. ఎల్లప్పుడూ సత్యం పలికేవాళ్ళు సత్ఫలితాలను పొందుతారు. గాంధీ మహాత్ముడు కేవలం తన సత్యగుణంతోనే ప్రపంచంలోనే గొప్ప నాయకుడుగా కీర్తింపబడ్డాడు. నన్నయ్య గారు తన భారతంలోని శకుంతలోపాఖ్యానంలో అన్ని గుణాలకన్నా సత్యగుణమే మిన్న అని చెప్తూ, నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత యొక్క బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతుశతంబున కంటే సుతుండు మేలు, తత్సుతశతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్ అంటాడు. అంటే నూరు చేదబావుల కంటే ఒక దిగుడు బావి మేలని, నూరు దిగుడు బావుల కంటే ఒక మంచి యజ్ఞం చేయడం మేలని, నూరు యజ్ఞాలు చేయడం కంటే ఒక సుతుడు మేలని, నూర్గురు కుమారుల కంటే ఒక సత్యవాక్కు మేలని సత్యగుణం యొక్క గొప్పదనాన్ని వివరించాడు. అలాగే శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి మూడడుగుల నేలను దానంగా తీసుకున్నప్పుడు తన ప్రాణాలకు ముప్పు వస్తుందని తెలిసి కూడా బలిచక్రవర్తి సత్యగుణాన్ని విడనాడలేదు, మాట మీదే నిలబడ్డాడు. అదే సందర్భంలో పోతనగారు మాట తప్పలేరు మానధనులు అంటాడు. అంటే తన ప్రాణాలు పోతాయని తెలుసుకున్నప్పుడు కూడా మానధనులైన వాళ్ళు ఇచ్చిన మాటను తప్పరని భావం. అందుకే బలిచక్రవర్తి యొక్క దాతృత్వాన్ని గురించి సత్యగుణాన్ని గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు ప్రజలు. ఎప్పటికైనా అసత్యానిది తాత్కాలిక విజయమే, ఏనాటికైనా సత్యమే గెలుస్తుంది, అంతిమ విజయం సత్యానిదే అవుతుంది. సత్యమేవ జయతే అని వేదంలో చెప్పబడింది, సత్యం వదా అని వేదం బోధించింది. సర్వమతాలు సత్యగుణాన్ని సమర్థిస్తున్నాయి, మతబోధకులందరూ సత్యాన్నే సమాశ్రయించమంటున్నారు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, గాంధీ మహాత్ముడు మొదలైన వారంతా సత్యబోధ గావించారు. అసత్యవాక్కుల వల్ల ఎన్నో అనర్థాలు సంభవిస్తాయి. ఒక అసత్యాన్ని కప్పిపుచ్చడానికి మరో అసత్యం పలకాల్సి వస్తుంది, దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అసత్యం చెప్పాల్సి వస్తుంది. అందుకే మొదటే సత్యం చెప్తే నిశ్చింతగా ఉండొచ్చు. కాబట్టి మానవులంతా సత్యగుణాన్ని సమాశ్రయిస్తే లోకం సుఖశాంతులతో ప్రశాంతంగా ఉంటుంది.
1: మీరింతవరకు సత్యగుణం అనే అంశంపై శ్రీ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారి వ్యాఖ్యానం విన్నారు.

ആകാശവാണി മാർക്കപ്പുറം കേന്ദ്രം സൂക്തി മുക്താവളി. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సత్యగుణం అనే అంశంపై శ్రీ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారి వ్యాఖ్యానం వింటారు.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆహ్లాదాన్నిచ్చే పాదపాటలైనా,

0: పత్రికలను వినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ పేరు, ఊరు, మీరు కోరుకునే పాట, ఇంకా సినిమా వివరాలను ఒక పోస్ట్ కార్డుపై రాసి గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, మార్కాపురం, పిన్కోడ్ 523316, అడ్రస్కు వెంటనే రాయండి. గీతమాలిక ప్రతి మంగళ బుధవారాల్లో రాత్రి 9:30 మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో మేకల పెంపకం గురించిన వివరాలు వింటారు.

ఈ పూట రైతులకు సూచనలు కార్యక్రమంలో మేకల పెంపకం గురించి తెలుసుకుందాం. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతాంగం కేవలం వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి జీవనం సాగించడం లేదు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, మేకల పెంపకం, గొర్రెల పెంపకం, చేపల పెంపకం ఇట్లాంటి వాటి మీద కూడా ఆధారపడి వాటి పోషణ ద్వారా జీవనాన్ని సాగిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మేకల పెంపకం చేపట్టినట్లయితే ఎటువంటి లాభాలు గడించవచ్చు, ఏ విధంగా ఈ మేకల పెంపకం లాభసాటిగా ఉంటుంది ఇత్యాది అంశాల గురించి మరి సవివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మేకల పెంపకం అనేది ఎక్కువగా వ్యవసాయ యోగ్యం కాని ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. వ్యవసాయానికి అనువుగా లేని తక్కువ వర్షపాతం గల ప్రాంతాలు మేకల పెంపకానికి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయితే మేకల పెంపకం చేపట్టేటప్పుడు మేలుజాతి మేకలను ఎంపిక చేసుకోవాలి. ఎట్లా అంటే ఈతకు ఒక్కొక్క మేక 2-3 పిల్లలను కూడా ఈనే పరిస్థితి ఉంది. అలాంటి అధిక నిరోధక శక్తి కలిగి ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉండి మంచి నాణ్యమైన ఆరోగ్యకరమైన ఎక్కువ పిల్లల్ని ఇచ్చేటువంటి అమడ మేకలను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే రైతుకు అన్ని విధాల లాభం చేకూరే అవకాశం ఉంది. మంచి రకాల విషయానికి వస్తే జమునాపరి, బార్బరి, బీటల్, ఉస్మానాబాది, బ్లాక్ బెంగాల్ ఈ రకాలు ఎక్కువగా చాలామంది పోషణ చేస్తూ వాటి మీద లాభాలు గడిస్తున్నారు. ఈ మేకలను తెచ్చుకున్న తర్వాత ఏ విధంగా పెంచుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాన్ని కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా గాలి ప్రసరించే ఎత్తైన ప్రదేశాల్లో మేకల కొట్టాలు నిర్మించుకోవాలి. పశుజాతిలో ఏ జీవాన్నైనా మనం పెంచుకోదలుచుకున్నప్పుడు అనువైన ప్రదేశంలో షెడ్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వర్షానికైతేనేమి, మరి ఎండకైతేనేమి, వాటి రక్షణ కోసం షెడ్ నిర్మించుకునేటప్పుడు అనువైన స్థలంలో మనము షెడ్ నిర్మాణం అనేది చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మేకల విషయానికి వస్తే గాలి ప్రసరించే ఎత్తైన ప్రదేశాల్లో మేకల కొట్టాలు నిర్మించుకున్నట్లయితే చాలా వరకు అవి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ షెడ్ నిర్మాణం చేపట్టేటప్పుడు ఒక్కొక్క ఆడమేకకు 1 చదరపు మీటరు స్థలం, మేకపోతకైతే 2 చదరపు మీటర్ల స్థలం, మేక పిల్లలకైతే 1/2 చదరపు మీటర్ స్థలం ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. షెడ్ 4 వైపులా చల్లదనం, మేతనిచ్చేటువంటి చెట్లు అంటే సుబాబులు ఇట్లాంటివి కూడా పెంచుకుంటే పచ్చి మేతగా కూడా ఉపయోగపడుతుంది. 1 కిలో చెట్ల ఆకులు, 1 కిలో కాయజాతి పచ్చిమేత, 3 కిలోల ఇతర పశుగ్రాసాన్ని అందించినట్లయితే అంటే స్థానికంగా దొరికే ముడి సరుకులతో మిశ్రమాన్ని తయారు చేసుకొని మనం బాగా పుష్టికరమైన ఆహారాన్ని అందించినట్లయితే 6 నెలల కల్లా ఈ మేకలు ఎదకొచ్చే అవకాశం ఉంది. ఈ మేకలను మనము షెడ్లో తోలినప్పుడు వీటి పోషణ విషయంలోనే కాక వీటిని చూలు కట్టించడంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 35 ఆడమేకలకు 1 మేకపోత సరిపోతుంది. 2 వారాలు దాటగానే 100 గ్రాముల చొప్పున పిల్లలకు దాన ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేకపిల్లల షెడ్లో ఉప్పు, లవణ మిశ్రమం, ఇటుకలను ఏర్పాటు చేయాలి. షెడ్లో నేలపై ప్రతి 15 రోజులకోసారి పొడిచున్నం చల్లాలి. 3 మాసాలు దాటిన పిల్లలకు నట్టల నిర్మూలన మందులు తాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది విధిగా తాగించినప్పుడే మేకపిల్ల అనేది ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా దానికి ఎటువంటి జబ్బులు చోకకుండా టీకాలు వేయించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అయితే

ఉత్పత్తికి ఉపయోగించని మగపిల్లలకు ఖచ్చితంగా విత్తులు కొట్టాలి. ఎందుకంటే పోతులు మందను అలజడికి గురిచేసి మిగతా మేకలను అనారోగ్యానికి గురిచేసేటువంటి ఒక వాతావరణాన్ని కూడా ఇవి సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి తగు వయసు వచ్చిన వెంటనే వీటికి విత్తులు కొట్టించినట్లయితే దీనివల్ల ఇవి ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతేకాకుండా వీటి వల్ల ఇతర మేకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇవి నాణ్యంగా పెరిగి మంచి నాణ్యమైన మాంసాన్ని కూడా అందించడానికి అవకాశం ఉంది. మేకల పెంపకంలో ఎటువంటి ప్రాధాన్యతను ఇస్తున్నామో అదేవిధంగా వాని సంతతికి అంటే పుట్టిన పిల్లలకు కూడా మనము చాలా వరకు పోషకాహారం అందించి వాటిని కూడా నాణ్యంగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల దానాలో 28 పాళ్ళు మొక్కజొన్నలు, 20 పాళ్ళు వేరుశనగ చెక్క, 10 పాళ్ళు గోధుమ పొట్టు, 11 పాళ్ళు బియ్యపు తవుడు, 18 పాళ్ళు బియ్యపు నూక, 10 పాళ్ళు జొన్నలు లేదా సజ్జలు, 2 పాళ్ళు లవణ మిశ్రమం ఉప్పు కలిపి మిశ్రమ దానాన్ని తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా స్థానికంగా దొరుకుతుంటాయి కాబట్టి ధరలను బట్టి వీటిలో ఏది తక్కువగా ఉంటే దాన్ని ఎక్కువగా తీసుకొని ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ మేకల పెంపకం చేపట్టినప్పుడు మేకపిల్ల పుట్టినప్పటి నుంచి కూడా దానిని జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వీటికి వచ్చేటువంటి వ్యాధుల్లో మనము ముఖ్యమైనది గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో ఆంత్రాక్స్ అనేది ఎక్కువగా మరి మేకలకైతేనేమి గొర్రెలకైతేనేమి ఎక్కువగా ఆశించి చనిపోతున్నాయి. ఈ ఆంత్రాక్స్ అనేది వచ్చినట్లయితే తీవ్రమైన జ్వరము, గాలి పీల్చడంలో ఇబ్బంది, మెడపైన శరీరంపైన వాపు వస్తుంది. సూక్ష్మ క్రిముల నుంచి వచ్చే ఈ వ్యాధి ముఖ్యంగా నీటి ద్వారా అయితేనేమి ఆహారం ద్వారా అయితేనేమి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకిన మేక త్వరగా చనిపోయే అవకాశం కూడా ఉంది. చాలామంది ఈ విధంగా చనిపోయిన మేకలను కూడా మార్కెట్లో అమ్మి వాటి మాంసాన్ని ప్రజలకు చేరవేయడం కూడా జరుగుతూ ఉంది. ఇది చాలా వరకు చేయకూడదు. ఎందుకంటే ఈ జబ్బు మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆంత్రాక్స్ వ్యాధి సోకిన మేకను కోయకుండా గొయ్యి తీసి సున్నం చల్లి పూడ్చిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వ్యాధికి లోనుగాని మేకలకు ఆంత్రాక్స్ టీకా ఖచ్చితంగా ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఈ మేకల్లో ప్లేగు వ్యాధి అనేది కూడా ఎక్కువగా ఆశించి మరి చనిపోవడం జరుగుతుంది. ఇది వైరస్ వల్ల వస్తుంది. మేక పిల్లల్లో ఎక్కువగా ఈ వ్యాధి మనము చూడవచ్చు. ఈ వ్యాధి వచ్చినట్లయితే తీవ్రమైన జ్వరం, నోట్లో పుండ్లు, కనురెప్పలు ఎర్రబడడం, దగ్గుతూ పలుచని విరేచనాలతో ఇది బాగా నీరసించి 4-5 రోజుల్లో చనిపోయే అవకాశం కూడా ఉంది. వ్యాధి రాకుండా 4 నెలలు పైబడిన మేకలన్నింటికి ప్రతి ఏటా జనవరిలో పీపీఆర్ టీకా ఖచ్చితంగా వేయించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అమ్మతల్లి, దీన్ని మసూసి కూడా అని అంటారు. ఈ అమ్మతల్లి వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరంతో శరీరంపై అక్కడక్కడ కురుపులు ఏర్పడతాయి. ఈ వ్యాధి సోకినట్లుగా ఏ మేకనైనా మనం గమనించినట్లయితే వెంటనే దానిని మంద నుంచి బయటకు తీసి ఆ మేకకు యాంటీబయాటిక్స్, పారాసిటమోల్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైరస్ వల్ల సోకే ఈ అంటువ్యాధికి టీకా మందు లేదు కాబట్టి ముందుగా యాంటీబయాటిక్స్ వాడటం, చాలా వరకు ఆ వ్యాధిని రాకుండా ప్రాథమికంగా వైద్యం చేయించడం ఎంతైనా అవసరం. అవి ప్రాణాంతకమైన వ్యాధులు కాబట్టి అలాంటి వ్యాధి బారిన పడినట్లయితే మరి మేకలు బ్రతికే పరిస్థితి చాలా వరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి జీవాల పెంపకం చేపట్టే ఏ రైతైనా సరే బాగా గాలి వెలుతురు ఉండేటువంటి ప్రాంతంలో షెడ్ నిర్మించుకోవాలి. మరి అట్లాంటి వాతావరణంలో జబ్బులకు చాలా వరకు కూడా తావుండదు. మేక గర్భం దాల్చిన ప్రారంభ దశ నుంచే పశు వైద్యాధికారిని సంప్రదించి వారి సలహాల మేరకు టీకాలు వేయించుకొని మరి మందను కాపాడుకున్నట్లయితే ఆ రైతుకు చాలా వరకు కూడా ఈ జీవాల మీద మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

మీరింతవరకు చేనుముచ్చట్లు కార్యక్రమంలో మేకల పెంపకం గురించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఈరోజు. అమరావతి రాష్ట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండో దశ భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు వార్షిక చెల్లింపు, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. సీఆర్డీఏ నిర్ణయాలను మంత్రి నారాయణ పాత్రికేయులకు వివరిస్తూ,
1: జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా 10 సంవత్సరాలు యాక్చువల్ గ్యారంటీ పెంచేదిగా, ఎవరి ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఆ ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా ఈ డేట్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. తర్వాత ఎయిర్పోర్ట్ కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ ల్యాండ్ పూలింగ్ లో వస్తున్నారు వాళ్ళకి ఈ యొక్క రైతు రుణమాఫీ ఏదైతే గతంలో చేశామో అదే విధంగా ఎవరికైనా 6/1/2026 లోపల లోన్లు తీసుకొని ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్రకు సంబంధించిన శాసనాలు వెలుగులోకి రావడం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్ల పల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు అధికారులు తెలిపారు. కాకతీయ రాణి రుద్రమదేవి సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్ధదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చిన విషయాన్ని ఈ శాసనం తెలియజేస్తోందని వెల్లడించారు. అమరావతి చరిత్ర, బౌద్ద వారసత్వానికి ఈ శాసనాలు మరింత బలమైన ఆధారాలని పేర్కొన్నారు. కృత్రిమ మేధ ఏఐ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఏఐ అభివృద్దిలో విద్యుత్, నీరు, భూమి వంటి వనరుల సమర్థ వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్యపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం నిన్న సమావేశమయ్యింది. అనంతరం వివరాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు నగదు చెల్లిస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: జిల్లాల వారీగా చూస్తే చాలా బాధాకరమైన విషయం. పాపం పేద ప్రజలు వాళ్ళు వెసులుబాటు ప్రభుత్వం పైన నమ్మకంతో ఇటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తే దాదాపు ఇప్పటికీ 12 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు మన అగ్రిగోల్డ్ బాధితులు. అనేక సందర్భాల్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా వీళ్ళు అర్జీలు ఇచ్చుకుని వాళ్ళు బాధ మొరబెట్టుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఈ రోజు మాత్రం ఒక స్పష్టమైన ఆలోచనతో ప్రతి 15 రోజులకు ఒకసారి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి 6 నెలల్లోపే దీనికి పూర్తి పరిష్కారం జరిగే విధంగా స్పెషల్ కోర్టు కూడా మనం ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకెళ్తున్నామని.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరాన సముద్రంలో వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు గల్లంతైన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని రాష్ట ప్రజలతో కలిసి ప్రార్థిస్తున్నామని మంత్రి చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా

0: ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజన, అర్బన్, గ్రామీణ్, పీఎం జన్మన్ పథకాల కింద ఇప్పటివరకు 86,714 ఇళ్లు మంజూరయ్యాయని, త్వరలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: పీఎం జన్మన్ ఎస్టీ సోదరుల కోసం, సోదరిమణుల కోసం 28,430, గ్రామీణ పథకం కింద 684, మొత్తం 86,714 ఇళ్లు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎవరికైతే అర్హత ఉందో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత నిర్ణయించి మరి దాదాపు 9.5 లక్షలు ఎలిజిబుల్ గా తేల్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అర్హులున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.
0: తెలంగాణలో 275 కోట్ల రూపాయలతో పలు రహదారి అభివృద్ది పనులు చేపడుతున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 338 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఆధునిక 4 వరుసల రహదారి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ ఎల్బీనగర్, హయత్నగర్ డబుల్ డెక్కర్ వంతెనపై నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచి ఏడాదిలోపు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ఫీల్డ్ రహదారితో పాటు బుల్లెట్ రైలు మార్గానికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఈరోజు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో 1949 జులై 8 వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన ఆయన రాజకీయాలలో ప్రవేశించి పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం 6 సార్లు శాసనసభ్యులుగా, కడప లోక్సభ నుంచి 4 సార్లు పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందారు. 2004-2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009 సెప్టెంబర్ 2 చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. దక్షిణ కోస్తా రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్ ఒకే రోజులో అత్యధిక సమయపాలన నమోదు చేసి కొత్త రికార్డు నమోదు చేసిందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సొనాకియా ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న మొత్తం 192 రైళ్లను నడిపిన విజయవాడ డివిజన్ 97.35% సమయపాలన సాధించినట్లు తెలిపారు. రైలు రద్దీ, నిర్వహణ సవాళ్లు ఉన్నప్పటికీ సమర్థవంతమైన ప్రణాళిక, వివిధ విభాగాల మధ్య సమన్వయం, సిబ్బంది అంకితభావంతో ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను క్వాంటం సాంకేతిక పరిజ్ఞానంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, అమరావతిలో ఏర్పాటు చేస్తున్న భారతదేశపు తొలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వాతావరణం. నైరుతి రుతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఈరోజు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఈ నెంబర్ ఎస్టీడి కోడ్ 08596. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు. విజయవాడ కేంద్రం నుండి రచనాశ్రీ కెవిఎస్ఎన్ మూర్తి. 8:35 హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఈ నెంబర్ ఎస్టీడి కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పద్మశ్రీ అందుకున్న మహిళలు, ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారందించే వివరాలు. అనంతరం సంఘ సేవిక ఈశ్వరిబాయి, ఈ అంశం గురించి శ్రీమతి జి రాజేశ్వరి గారి ప్రసంగం. చివరిగా లలిత గీతాలు మొదలైన అంశాలుంటాయి ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో. 10:12:40, 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక ఈ సాయంత్రం ప్రసారంలో 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 6:30 ప్రసార విశేషాలు. 6:35 పండిత పుత్రుడు నాటిక వింటారు రచనాశ్రీ విజయప్రసాద్, నిర్వహణ శ్రీమతి ఎం కృష్ణకుమారి. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పశువుల్లో అంటువ్యాధులు టీకాలు ఆవశ్యకత, ఈ అంశం గురించి ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ టి సురేంద్ర ప్రసాద్ గారితో పరిచయం. అనంతరం జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది ఈ కార్యక్రమం. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తరాల కార్యక్రమం వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి గారి గాత్రం, వయోలిన్ కుమారి ఎస్ అనుష, మృదంగం శ్రీ మోదలి మురళీకృష్ణ, భైరవి రాగాలాపన, ఆదితాళం, ఖండనగ ఎత్తుగడ సమం నుండి పదగర్భం 8 అక్షరాలు, బ్రోబవమ్మ శ్యామకృష్ణ పాలినివమ్మ. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం సమర్పణ. 10:45 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ద్వారా ప్రసారం చేసిన కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే ఉత్తరాలు పంపవలసిన మా చిరునామా డిఆర్ఎఫ్ఎం మీరు మేము స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో మార్కాపురం పిన్కోడ్ 523316 ప్రకాశం జిల్లా. మా మెయిల్ అడ్రస్ శ్రోతల మాట @gmail.com.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

0: 5 నిమిషాలకు వస్తుంది మరికు దక్షిణాలు. తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి, శిలాజ ఇంధనాల ఎగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్విట్జర్లాండ్, అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. భారత్ ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ముప్పును ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. జకార్తాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవోల మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం విడుదల చేసిన ఒక ఉమ్మడి ప్రకటనలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ కింద గుర్తించిన వారితో సహా ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఇరు దేశాధినేతలు కోరారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, సరికొత్త సాంకేతికతలు, రక్షణ పరిశ్రమ, సముద్ర భద్రత, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఒక వేదికగా ప్రణాళికాబద్దమైన మూడవ భారత్ ఇండోనేషియా భద్రతా చర్చలను ఇరు దేశాలు స్వాగతించాయి. జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, నెలకు కేవలం 20 రూపాయలకే లభించే బీమా పథకాల వంటి కార్యక్రమాలు ఆర్థిక చేరికలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని చెప్పారు. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, యూపీఐ ఎక్స్ప్రెస్ వేల వేగవంతమైన విస్తరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కోట్లాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచాయని చెప్పారు. భారత్ ఇండోనేషియాల మధ్య ఉన్న సాంస్కృతిక ప్రజాస్వామ్య సంబంధాలను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాథ్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: అంతకుముందు ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవో సుబియాంటో మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ఇండోనేషియా అభివృద్ధిని వేగవంతం చేసేందుకు భారత్ ఆర్థిక విజయాల నుండి స్ఫూర్తిని పొందాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇథనాల్ మిశ్రమం శాస్త్రీయంగా నిరూపితమైన చర్య అని, ఇది గణనీయమైన ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలను చేకూర్చిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో ప్రసంగిస్తూ గడ్కరీ, ఇంధన భద్రతను సాధించడానికి, శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరగడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఇంధన దిగుమతులు తగ్గుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రైతుల ఆదాయం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్

ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్ న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. బహ్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ నాయకులను కలుసుకున్నారు. బహ్రెయిన్తో భారత్కు ఉన్న సుదీర్ఘమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. అక్కడి ప్రవాస భారతీయుల భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్కు పరిశ్రమ రంగంలో అభివృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలను అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు.

0: దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలను నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అని పేర్కొన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ది చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించాయని తెలిపారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తామని వివరించారు.
1: ये 6,300 हेक्टर हरित रीच दिल्ली का फेफड़ा बनकर दिल्ली के पर्यावरण की सुरक्षा करेगी. 1 करोड़ से अधिक देसी पौधे, 35 लाख से ज्यादा बड़े बड़े वृक्ष के पौधे और 65 लाख अन्य झाड़ियां, बांस और औषधीय रोपे लगाने का काम होगा.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సింధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా ప్రభుత్వులు పాల్గొన్నారు. భారతదేశం అధ్యక్షతన బ్రిక్స్ సమావేశం కేరళలోని కోచిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. 5 మ్యాచ్ల పురుషుల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జిలో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో

0: ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి, శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఈ నెంబర్ STD కోడ్ 0 8 5 9 6.

మరి ఈనాటి ప్రశ్నోత్తరుల కార్యక్రమంలో మొదటి ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి కాగితరహిత న్యాయ వ్యవస్థ కలిగిన రాష్ట్రం ఏది? మొదటి ప్రశ్న మరొకసారి, భారతదేశపు మొట్టమొదటి కాగితరహిత న్యాయ వ్యవస్థ కలిగిన రాష్ట్రం ఏది? ఏ సిక్కిం, బి కేరళ, సి గుజరాత్, డి కర్ణాటక. రెండవ ప్రశ్న, ప్రపంచంలో రెండవ అతి పొడవైన కోటగా ఏ కోట గుర్తింపు పొందింది? ఏ చిత్తోర్గఢ్ కోట, బి కుంభల్గఢ్ కోట, సి గోల్కొండ కోట, డి మొహ్రోన్గఢ్ కోట. మూడవ ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి ముత్యాల పెంపకం క్లస్టర్గా ఏ జిల్లాను ప్రకటించారు? మూడవ ప్రశ్న మరొక్కసారి, భారతదేశపు మొట్టమొదటి ముత్యాల పెంపకం క్లస్టర్గా ఏ జిల్లాను ప్రకటించారు? ఏ పాట్నా, బి రాయ్పూర్, సి పిలిభిత్, డి హజరీబాగ్. నాలుగో ప్రశ్న, దక్షిణ తీర రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? నాలుగో ప్రశ్న మరొక్కసారి, దక్షిణ తీర రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఏ హైదరాబాద్, బి విశాఖపట్నం, సి విజయవాడ, డి చెన్నై. ఐదో ప్రశ్న, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన కార్యక్రమం ఏ నగరంలో నిర్వహించబడుతుంది? ఐదో ప్రశ్న మరొక్కసారి, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన కార్యక్రమం ఏ నగరంలో నిర్వహించబడుతుంది? ఏ కోల్కతా, బి చెన్నై, సి ముంబై, బి బెంగళూరు. ఆరో ప్రశ్న, అతిపెద్ద నీటి అడుగున త్రివర్ణ పతాకాన్ని ఏ బీచ్లో ప్రదర్శించారు? ఆరో ప్రశ్న మరొక్కసారి, అతిపెద్ద నీటి అడుగున త్రివర్ణ పతాకాన్ని ఏ బీచ్లో ప్రదర్శించారు? ఏ మెరీనా బీచ్, బి జుహు బీచ్, సి కోవలం బీచ్, డి రాధానగర్ బీచ్. ఏడో ప్రశ్న, కేరళలో తొలి ప్రైవేట్ వైద్య మ్యూజియం ఏ నగరంలో ప్రారంభించబడింది? ఏడో ప్రశ్న మరొక్కసారి, కేరళలో తొలి ప్రైవేట్ వైద్య మ్యూజియం ఏ నగరంలో ప్రారంభించబడింది? ఏ కొచ్చి, బి కోజికోడ్, సి తిరువనంతపురం, డి త్రిస్సూర్. ఎనిమిదో ప్రశ్న, 2026 పదకొండవ అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పద్మపాణి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఎనిమిదో ప్రశ్న మరొకసారి, 2026 పదకొండవ అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పద్మపాణి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఏ ఇళయరాజా, బి ఎంఎం కీరవాణి, సి శంకర్ మహాదేవన్, డి కార్తీక్. తొమ్మిదో ప్రశ్న, తమిళనాడు రాష్ట్ర వార్షిక జల్లికట్టు మహోత్సవం 2026 ఏ గ్రామంలో జరిగింది? తొమ్మిదో ప్రశ్న మరొక్కసారి, తమిళనాడు రాష్ట్ర వార్షిక జల్లికట్టు మహోత్సవం 2026 ఏ గ్రామంలో జరిగింది?

ஏ அவனியாபுரம், பி அலங்கநல்லூர், சி பாலமேடு, டி தாச்சன்குறிச்சி. పదో ప్రశ్న. 2026 గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎంతమందికి పద్మభూషణ అవార్డులను ప్రకటించింది? పదో ప్రశ్న మరొకసారి. 2026 గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎంతమందికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది? ఏ 5, బి 13, సి 19, డి 113.

0: हिंदुस्तानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: హలో, మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో.
5: హలో, నమస్తే అమ్మా.
4: హలో, నమస్తే అండి. మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
5: ధన్యవాదాలు అమ్మా. నా పేరు బండారు ప్రతాపరావు, తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను చిట్టితల్లి.
4: చెప్పండి సార్, మరి కార్యక్రమంలో 10 ప్రశ్నలు విన్నారా?
5: విన్నారండి, వరుసగా చెప్పేస్తా, నోట్ చేసుకోండి.
4: చెప్పండి.
5: ఒకటో ప్రశ్న ఆన్సర్ సి గుజరాత్.
4: ఓకే.
5: రెండో ప్రశ్న ఆన్సర్ గోల్కొండ కోట అండి.
4: ఓకే.
5: మూడో ప్రశ్న నాకు వినిపించలేదు సరిగ్గా. నాలుగో ప్రశ్న హైదరాబాద్ అండి.
4: ఓకే.
5: ఐదో ప్రశ్న ఆన్సర్ బి చెన్నై అండి.
4: ఇంకా
5: ఆరో ప్రశ్న ఆన్సర్ మెరీనా బీచ్. ఏడో ప్రశ్న ఆన్సర్ ఏ కొచ్చిన్ అండి, కొచ్చిన్.
4: ఓకే.
5: ఎనిమిదో ప్రశ్న ఆన్సర్ ఇళయరాజా గారు అనుకుంటున్నానమ్మా.
4: ఓకే.
5: ఇంకా 9వ ప్రశ్న ఆన్సర్ నా వినబడి నాకు అర్థం కాలేదు. 10వ ప్రశ్న ఆన్సర్ బి అండి, ఆప్షన్ బి.
4: ఓకే.
5: నాకు ఇంతవరకు తెలుసు, మా నా కార్యక్రమం చక్కగా కొనసాగుతుంది. ధన్యవాదాలు, మీరు చక్కగా అడిగారు. కానీ ప్రతి ప్రశ్న రెండుసారి అడగాలి. ఒక్కొక్క ప్రశ్న ఒక ప్రశ్న ఒకసారి అడిగారు మీరు.
4: లేదండి, ప్రతి ప్రశ్న నేను రెండు సార్లు చెప్పానండి.
5: లేదండి, రికార్డు కూడా చేశారు. ప్రశ్న ఆప్షన్ రెండు కూడా రెండు సార్లు అడిగితే మళ్ళీ అత్తమారు ఎవరికి అడగకుండా ఉంటుంది. బాగుంటుంది, ప్రతి వారు అలాగే చేస్తారు. మీరు అలాగే చేయండి. ఆ స్టేషన్ డైరెక్టర్ గారైన పొలగ్రావు ఎగ్జిక్యూటివ్ గారైన జీవన్ గారికి, మాకి గారు నమస్కారం, మాకి గారు గొల్లపూడి నాగేశ్వర గారికి నమస్కారాలతో, ధన్యవాదాలతో మీకు నుంచి సెలవు తీసుకుంటున్నాను. అత్తమాన అందరికి చెప్పి విడివిడిగా చెప్పి అంటే ఒకసారి ఆప్షన్ లో ఒక ప్రశ్న రెండు కూడా రెండు సార్లు చెప్తే బాగుంటుంది. నేను మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. మరో రకంగా

0: సాధించకండి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి,
0: ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ. హలో, మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు మీరావళి మేడం, త్రిపురాంతం
1: మీరావళి గారు,
2: రావటం. అవును మేడం,
1: చెప్పండి మీరావళి గారు, 10 ప్రశ్నలు
2: సిక్కిం.
1: విన్నారా?
2: విన్నాను మేడం, విన్నాను.
1: చెప్పండి మరి ఈరోజు కార్యక్రమంలో.
2: మొదటిది సిక్కిం మేడం, సి ఆన్సరు. రెండోది తెలియదు, మూడోది తెలియదు, నాలుగోది చెన్నై మేడం, డి ఆన్సరు.
1: ఓకే,

0: హలో, మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం నమస్తే. మేడం
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నంద్యాల నుంచి మల్లికార్జున్.
0: మల్లికార్జున్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నారు మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నామండి. చెప్పండి, మరి ఈరోజు కార్యక్రమంలో 10 ప్రశ్నలు విన్నారా?
1: విన్నాను విన్నాను మేడం. శైలిజా మేడం గారా?
0: చెప్పండి.
1: శైలిజా మేడం, మీ పేరు?
0: అవునండి, చెప్పండి.
1: అదే మీ వాయిస్ బట్టి ఎట్లా అనుకుంటుంది మేడం. చాలా మంచి ప్రోగ్రామ్. ఒక చిన్న రిక్వెస్ట్ మేడం.
0: చెప్పండి.
1: ఈ ప్రోగ్రామ్ కు ఈ క్వశ్చన్స్ అన్ని ఎవరు కలెక్ట్ చేశారు వాళ్ళ నేమ్, తర్వాత ఎవరైతే క్విజ్ జస్ట్ లైక్ క్విజ్ మాస్టర్ అనమాట, వాళ్ళ పేర్లు కూడా చెప్తే అందరు ఆశిస్తారు అనుకుంటాము.
0: తప్పకుండా అండి, తప్పకుండా అండి. మల్లికార్జున్ గారు, మీరు చెప్పిన ఈ విన్నపాన్ని మేము మా అధికారి దాకా తీసుకువెళ్తామండి. తప్పకుండా అండి. చెప్పండి, మరి ఈరోజు కార్యక్రమంలో 10 ప్రశ్నలు చెప్తారా?
1: చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశపు మొదటి కాగిత రహిత న్యాయస్థానం గుజరాత్ మేడం.
0: ఓకే.
1: తర్వాత ఈ ప్రపంచంలో అతి పెద్ద సెకండ్ మేడం కోట, పొడవైనటువంటి కోట చిత్తోడు మేడం.
0: ఓకే.
1: హిస్టరీ చెప్పేది భారతదేశపు మొదటి ముత్యాల దానికి సంబంధించినటువంటిది ఇదే అనమాట, పాట్నా మేడం.
0: ఓకే.
1: ఈసారి క్వశ్చన్స్ అన్ని కూడా కొంచెం డిఫికల్ట్. దక్షిణ తీర ప్రాంత రైలు ప్రధాన కార్యాలయము, దక్షిణ ప్రాంత రైలు ప్రధాన చెన్నై మేడం.
0: ఓకే.
1: 2026లో జూన్ 21 యోగా డే ప్రధాన కార్యక్రమం ఎక్కడ జరిగింది? బెంగళూరు మేడం. అతి పెద్ద త్రివర్ణ పతాకము దానికి సంబంధించిన జుట్టు వచ్చేసి ఎక్కడ సముద్రంలో ఎక్కడ ఏ విధి చేశారనేది కదా మేడం,
0: అవునండి.
1: దానికి ఏ మేడం, కొంచెం అన్ని కూడా రోజు వార్తల్లో వస్తాయి, డిఫికల్ట్ మేడం. కేరళలో మొట్టమొదటి ప్రైవేట్ ఆసుపత్రి దానికి సంబంధించిన ఇది ఎక్కడ, త్రివర్ణ పతాకాన్ని ఎక్కడ విజేశారండి మేడం? దానికి డి మేడం ఆన్సర్.
0: ఓకే.
1: 2026లో 11వ అంతర్జాతీయ ఎల్లోరా పద్మపాణి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఇది కూడా కొంచెం డిఫికల్ట్. ఇళయరాజా మేడం. తర్వాత తమిళనాడులో 2026లో జల్లికట్టు ఆట ఏ గ్రామంలో జరిగింది? రోజు వార్తల్లో చూస్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోవాలా. దీనికి ఏ మేడం ఆన్సర్.
0: ఓకే.
1: తర్వాత 2026లో తర్వాత ఏంది మేడం, అది మా పద్మ అవార్డులు మొత్తం ఎంత మందికి ఇచ్చారు? 113 మంది మేడం.
0: ఓకే.
1: థ్యాంక్ యూ మేడం, చాలా చక్కని మంచి ప్రోగ్రాము. కళ్యాణి మేడం, శైలజ, భార్గవి, సైరా, నరసింహారావు అందరికి, మా మిత్రుడు ఆకాశవాణి అంతరంగ మిత్రుడు త్రిమూర్తులు గారికి అందరికీ ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి. కార్యక్రమం చివరిలో 10 ప్రశ్నలు, వాటికి సరైన సమాధానాలు చెప్పబడతాయి. వినండి. థ్యాంక్ యూ అండి మల్లికార్జున్ గారు ఇలానే కాల్ చేస్తుంటే.
1: నమస్తే నమస్తే మేడం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: హలో, మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, కాల్ కట్ అయినట్టుందండి. హలో, మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, నేను శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేడం.
2: శ్రీకాకుళం జిల్లా నుంచి మీ పేరండి?
3: అవును మేడం, నా పేరు చింతడు కృష్ణారావు మేడం.
2: కృష్ణారావు గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నాను మేడం, మీరు బాగున్నారు కదా?
2: చాలా బాగున్నామండి.
3: మంచి ప్రోగ్రామ్ మేడం కండక్ట్ చేస్తున్నారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ వాయిస్, మీ రిసీవింగ్ అంతా బాగుంది మేడం.
2: థ్యాంక్ యూ అండి. చెప్పండి, మరి ఈరోజు కార్యక్రమంలో 10 ప్రశ్నలు విన్నారా?
3: విన్నాను మేడం.
2: చెప్తారా?
3: మొదటి ప్రశ్నకి ఆన్సర్ సిక్కిం మేడం.
2: ఓకే.
3: రెండో ప్రశ్న నాకు తెలియదు మేడం, దాని ఆన్సర్.
2: ఓకే.
3: మూడో ప్రశ్న, ముత్యాల పెంపకం క్లస్టర్ అనేది హజారీబాగ్ జార్ఖండ్ మేడం.
2: ఓకే.
3: నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ తీర రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది మేడం.
2: ఓకే.
3: అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన కార్యక్రమం కలకత్తాలో జరిగింది మేడం.
2: ఓకే.
3: అతిపెద్ద నీటి అడుగున త్రివర్ణ పతాకం ఏ బీచ్ అనేది? రాధానగర్ బీచ్ మేడం.
2: ఇంకా,
3: కేరళలో తొలి ప్రైవేట్ వైద్య మ్యూజియం అనేది తిరువనంతపురం మేడం. 2026-11వ అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇళయరాజాకి ఇచ్చారు మేడం అది.
2: ఓకే.
3: పద్మపాణి అవార్డు. తమిళనాడు రాష్ట్ర జల్లికట్టు ఆట అనేది, అది నాకు కరెక్ట్ తెలియదు మేడం ఆన్సర్ నాకు.
2: ఓకే.
3: అలాగే 2026 కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు అనేది 13 మందికి ఇచ్చారు మేడం.
2: ఓకేనండి కృష్ణారావు గారు. మరి కార్యక్రమం చివరిలో 10 ప్రశ్నలు చెప్పబడతాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ అండి. హలో, మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: శుభోదయం అండి, నా పేరు బొప్పరాజు శ్రీనివాసరావు. నేను తల్లుబాటు మండలం మీజేపేట గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి.
2: మీర్జాపేట.
4: అవును మేడం గారు, తల్లుబాటు మండలం మీర్జాపేట.
2: ఓకే, చెప్పండి ఎలా ఉన్నారు
4: మేడం గారు? బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని చెప్పేసి ఆశిస్తున్నాను.
2: థ్యాంక్ యూ అండి. చెప్పండి, మరి కార్యక్రమంలో 10 ప్రశ్నలు విన్నారా?
4: విన్నాను మేడం గారు, కొంచెం తొందరగా చెప్పారు, తొందరగానే విన్నాము. ఈరోజు 8వ తేదీ మేడం, రాష్ట్ర రైతు దినోత్సవం సందర్భంగా రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్నెన్నో ప్రభావం ఉన్నా ఎన్ని ఉన్నా గానీ పొలం మీద ఆశతోటి అప్పులు పాలవుతున్న పొలాన్ని వేస్తున్నటువంటి రైతులందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా ఆదిభేష్ చెప్తూ, ఈరోజు 10వ ప్రశ్నకు ఆన్సర్, 2026లో పద్మభూషణ్ అవార్డు పొందినటువంటి వాళ్ళు 13 మంది.
2: ఓకే.
4: దక్షిణ తీర రైల్వే, దాన్ని దక్షిణ కోస్తా రైల్వే అంటారు.

0: దాని ప్రధాన కేంద్రం వైజాగ్ లో ఉంది.
1: ఓకే.
0: రెండవ పొడవైనటువంటి కోటగా కుంభాగర్ కోట వార్తల్లోకి వచ్చింది. కాగితం రహిత మొట్టమొదటిసారిగా వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రం సిక్కిం రాష్ట్రం.
1: ఓకే.
0: నీటి అడుగున అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని రాధానగర్ బీచ్ లో ఏర్పాటు చేశారు. 2026లో యోగా డే ఫెస్టివల్ అధికారికంగా నిర్వహించినటువంటి ప్రాంతం కోల్కతా.
1: ఓకే.
0: 2026లో అజంతా ఎల్లోరాలో పద్మపాణి అవార్డు పొందినటువంటి మ్యూజికల్ మాస్టర్ ఇళయరాజా గారు. యోగా డే ఒక యోగా డే అయిపోయిందండి. కేరళ అది దేశంలో తొలి ప్రైవేటు వైద్య మ్యూజియాన్ని ఉల్లూరు, ఇది తిరువనంతపురంలో ఉంది మేడం గారు.
1: ఓకే.
0: ఇవి అండి నాకు నేను వినంగా నాకు అర్థమైనటువంటి ప్రశ్నలు.
1: ఓకేనండి శ్రీనివాస్ గారు, మీరు కార్యక్రమం చివరి దాకా విన్నారంటే కార్యక్రమం చివరిలో 10 ప్రశ్నలు వాటికి సరైన సమాధానం చెప్పబడితే తప్పకుండా వినండి. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి.
0: ఈ కార్యక్రమంలో పిల్లలు కూడా వినేటట్టుగా మరీ కష్టమైన ప్రశ్నలు కాకుండా కొంత పిల్లలు కూడా అర్థం చేసుకునేటట్లుగా ఒక ప్రశ్నను ఒకరు ఒకటి రెండు సార్లు చదివితే బాగుంటుందని ఆశిస్తున్నాను.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగా హిట్స్ పై మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393 ఈ నెంబర్ రెస్టెడ్ కోడ్ 0 8 5 9 6.

0: హలో,
1: హలో, మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
0: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
0: నరసింహాచారి, గజ్వేల్, తెలంగాణ.
1: గద్వేల్,
0: గజ్వేల్ గజ్వేల్ తెలంగాణ.
1: గజ్వేల్. ఓకే,
0: అవును
1: కార్యక్రమాలు వింటున్నారండి, మీకు క్లియర్గా అందుతాయా?
0: అంతే, క్లియర్. ఇది మన యాప్ ద్వారా ఏంటా మేడం,
1: యాప్ ద్వారా
0: క్లియర్
1: క్లియర్గా వస్తాయి మీకు.
0: రోజు ప్రతిరోజు 7:15 to 8:15 వరకు కంపల్సరీ ఉంటాం మేడం. నేను అప్పుడు జర్నీలో ఉంటాను కాబట్టి కంపల్సరీ ఉంటా. బాగుంటాయి మేడం.
1: ఓకే అండి, మీ పేరండి?
0: నరసింహాచారి.
1: నరసింహాచారి గారు ఏం చేస్తుంటారండి మీరు?
0: ఇక్కడ గవర్నమెంట్ టీచర్ మేడం, మెదక్ డిస్ట్రిక్ట్ లో.
1: ఓకే, అయితే మీతో మేము జాగ్రత్తగా క్వశ్చన్స్ వేయాలైతే. థ్యాంక్ యూ అండి. చెప్పండి మరి నరసింహాచారి గారు, మరి ఈరోజు కార్యక్రమంలో 10 ప్రశ్నలు విన్నారా? చెప్పండి.
0: 1 C, 2 B, 3 హజారీబాగ్, 4 D, 5 కోల్కతా, 6 D, 7 C,
1: ఓకే,
0: 8 A,
1: ఓకే,
0: 9 వైజాగ్, 10 B. 13 మంది.
1: ఓకేనండి, నరసింహాచారి గారు 10 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కార్యక్రమం చివరి దాకా వినండి, 10 ప్రశ్నలు వాటికి సరైన సమాధానాలు చెప్పబడతాయి. థ్యాంక్ యూ అండి నరసింహాచారి గారు, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ మేడం.

మరి ఈనాటి మీకు తెలుసా ప్రస్తుతుల కార్యక్రమంలో సమయం ముగినది కనుక మనం 10 ప్రశ్నలు వాటికి సరైన సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి కాగితరహిత న్యాయ వ్యవస్థ కలిగిన రాష్ట్రం ఏది? మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ, సిక్కిం. రెండో ప్రశ్న, ప్రపంచంలో 2వ అతి పొడవైన కోటగా ఏ కోట గుర్తింపు పొందింది? రెండో ప్రశ్నకు సరైన సమాధానం కుంభల్గఢ్ కోట. దీన్ని ఇది నిరంతర గోడాట అండి. మూడో ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి ముత్యాల పెంపకం క్లస్టర్గా ఏ జిల్లాను ప్రకటించారు? మూడో ప్రశ్నకు సరైన సమాధానం డి, హజారీబాగ్. నాలుగో ప్రశ్న, దక్షిణ తీర రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? నాలుగో ప్రశ్నకు సరైన సమాధానం బి, విశాఖపట్నం. ఐదో ప్రశ్న, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన కార్యక్రమం ఏ నగరంలో నిర్వహించబడుతుంది? ఐదో ప్రశ్నకు సరైన సమాధానం ఏ, కోల్కట్టా. ఆరో ప్రశ్న, అతిపెద్ద నీటి అడుగున త్రివర్ణ పతాకాన్ని ఏ బీచ్లో ప్రదర్శించారు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం రాధానగర్ బీచ్. ఇది భారతదేశంలో అతిపెద్ద నీటి అడుగున మన జాతీయ జెండాను ఎగరవేశారండి. ఇది గిన్నిస్ రికార్డును ప్రపంచంగా, భారతదేశంలోనే గిన్నిస్ ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పింది. త్రివర్ణ పతాకాన్ని రాధానగర్ బీచ్ లోతులో 60 కిలోమీటర్లలో నికోబార్ దీవుల్లో ఎగరవేశారటండి. ఏడో ప్రశ్న, కేరళలో తొలి ప్రైవేటు వైద్య మ్యూజియం ఏ నగరంలో ప్రారంభించబడింది? ఏడో ప్రశ్నకు సరైన సమాధానం తిరువనంతపురం. ఎనిమిదో ప్రశ్న, 2026 11వ అజంతా ఎల్లోర అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పద్మపాణి అవార్డును గెలుచుకున్నది ఎవరు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం, పద్మపాణి అవార్డుని మన ఇళయరాజా గారు అందుకున్నారండి. తొమ్మిదో ప్రశ్న, తమిళనాడు రాష్ట్ర వార్షిక జల్లికట్టు మహోత్సవం 2026 ఏ గ్రామంలో జరిగింది? తొమ్మిదో ప్రశ్నకు సరైన సమాధానం తాచెన్ కురిచి. ఇది తమిళనాడులో ఓనం పండుగ తర్వాత ఈ జల్లికట్టు మహోత్సవం వైభవంగా జరుగుతుందండి. ఒక్కసారైనా ఆ జల్లికట్టు మహోత్సవాన్ని కళ్ళారు చూడాల్సిందేనండి, అంత బాగా ఉంటుంది. ఇది తాచెన్ కురిచిలో ఈ జల్లికట్టు మహోత్సవం జరిగిందండి మొన్న 2026. పదో ప్రశ్న, 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎంతమందికి పద్మభూషణ అవార్డులను ప్రకటించింది? పదో ప్రశ్నకు సరైన సమాధానం బి, 13. మరి మన కార్యక్రమానికి త్రిపురాంతకం నుంచి మీరవల్లి గారు, నంద్యాల నుంచి మల్లికార్జున్ గారు, కృష్ణారావు గారు, మీర్జాపేట నుంచి శ్రీనివాసరావు గారు మన మీకు తెలుసా ప్రశ్నోత్తర కార్యక్రమానికి ప్రత్యక్ష ప్రసారానికి వాళ్ళు కాల్ చేసి 10 ప్రశ్నలు చెప్పడం జరిగింది. వారికి మన కార్యక్రమంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు ఇంతవరకు మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు.

ఈనాటి భావలహరి కార్యక్రమంలో ప్రకృతి మనకు లభించిన అత్యంత అమూల్యమైన వరం. ఎందుకంటే జీవకోటి మనుగడకు అవసరమైన గాలి, నీరు, ఆహారం.

ఆహారం అన్నీ ప్రకృతి నుంచే లభిస్తాయి కాబట్టి. ప్రకృతిని మనం ప్రకృతిమాత అని పిలుచుకుంటాం. తల్లి తన పిల్లలను ఎలా కాపాడుతుందో ప్రకృతి కూడా భూమిపై ఉన్న సమస్త జీవరాశులను అలానే పోషిస్తుంది. ప్రకృతి ప్రాముఖ్యత, అందాలు మరియు ఆ ప్రకృతిని రక్షించుకోవాల్సిన బాధ్యత గురించి మనం మరిన్ని విషయాలు ఈ కార్యక్రమంలో విందాం. ముందుగా ఈ పాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బిఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బిఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
6: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1455 पर कॉल करें।
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు వింటున్నారు భావలహరి, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై. ఈరోజు తెలుసుకుంటున్నాం ప్రకృతి గురించి. మన చుట్టూ ఉన్న చెట్లు, నదులు, పర్వతాలు, పక్షులు, జంతువులు, గాలి, ఆకాశం, వీటన్నిటి కలయికనే ప్రకృతి అంటాం. మానవుడు సృష్టించని సహజ సిద్ధంగా ఏర్పడిన అద్భుత ప్రపంచమిది. ప్రకృతి లేకుండా మానవ జీవితాన్ని ఊహించుకోవటం అసాధ్యం. అటువంటి అద్భుతమైన ప్రకృతిని కాపాడుకోవటం మన బాధ్యత కాదంటారా? మరిన్ని విషయాలు వినబోయే ముందుగా ఈ పాఠం.

పచ్చని చెట్లు, అందమైన అడవులు, ఎత్తైన కొండలు, పరవళ్లు తొక్కే నదులు, అందమైన జలపాతాలు, ఉదయాన్నే వికసించే పువ్వులు, పక్షుల కిలకిల రావాలు, ఆకాశంలో రంగులు మార్చే సూర్యాస్తమం, సూర్యోదయాలు, ఇలాంటి దృశ్యాలన్నీ మనుషులకు ఎనలేని మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని అందిస్తాయి అనటంలో ఎలాంటి భేదభావం లేదు. ఇటువంటి విషయాలు మరిన్ని తెలుసుకుందాం ఈ పాట తరువాత.

మీరు వింటున్నారు భావలహరి 101 ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై. ఈరోజు తెలుసుకుంటున్నాం ప్రకృతి గురించిన కొన్ని విశేషాలు. ప్రకృతి ఎంతో అందమైనది, ఆహ్లాదకరమైనది, రమణీయమైనది కూడా. ప్రకృతిని కాపాడుకోవటం మన అందరి కనీస బాధ్యత. ఎందుకంటే మనం జీవించడానికి అవసరమైన ప్రాథమిక అవసరాలన్నీ ప్రకృతే తీరుస్తుంది. చెట్లు మనకు పీల్చుకోవటానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తే, ఆహారం, నీరు, మనం తినే తిండి, తాగే నీరు ప్రకృతి నుంచే లభిస్తున్నాయి. ఈ ప్రకృతి నుంచి అనేక ఔషధాల మొక్కలు, అనేక రోగాలను నయం చేసే మూలికలు, మందులు మొక్కల నుండి లభిస్తున్నాయి. మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ పాట.

ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది, కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రస్తుత సమస్య మానవుని స్వార్థం పెరిగిపోయింది. నేడు మానవుడు తన స్వార్థం కోసం ఆధునికత పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నాడు, అడవులను నరికివేయడం. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం పెరుగుతుంది. పరిశ్రమల వ్యర్థాల వల్ల గాలి, నీరు, నేల కలుషితమవుతున్నాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతినటం వల్ల భూకంపాలు, అకాల వర్షాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. మరి వీటన్నిటినీ మనం కాపాడాలి అంటే చెట్లను నరికివేయటం ఆపాలి, చెట్లను పెంచటం మొదలుపెట్టాలి. మరి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం వినబోయే ముందుగా ఈ పాఠం.

మరి ఇన్నింటిని ప్రకృతి నుండి మనం పొందుతూ మరి ఆ ప్రకృతిని ఎలా రక్షించాలో తెలుసుకొని మనం మన దేశ భవిష్యత్తుకు చిహ్నాలైన చిన్నారుల సైతం నేర్పించాలి. ప్రకృతిని కాపాడుకోవటం మన అందరి కనీస బాధ్యత. దీనికోసం మనం కొన్ని పనులను చేపట్టాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. కాలుష్యాన్ని తగ్గించటం కోసం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి వాహనాల వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలి. సహజ వనరుల పొదుపు చేయాలి, అంటే నీరు విద్యుత్ వంటి వనరులను వృధా చేయకూడదు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముందుగా ఈ పాఠం.

ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని ధ్వంసం చేయటం అంటే మన వినాశనాన్ని మనం కొని తెచ్చుకోవడమే అవుతుంది. కాబట్టి భావితరాలకు స్వచ్ఛమైన గాలిని, నీటిని అందించడానికి పర్యావరణాన్ని రక్షించడమే

మీరింత వరకు భావలహరి మృదు మధుర గీత మంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ను నిర్ధారించాలని అన్నారు. సర్వే ప్రక్రియలో ప్రతి అడుగులోనూ రైతుల ప్రమేయం తప్పదని అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బూత్స్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకమైందని జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోమ్ నదియాదేవి అన్నారు. జిల్లా స్థాయిలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణా కార్యక్రమం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి తప్పులకు తావు లేకుండా నిష్పక్షపాతంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. బిడ్డకు సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోందని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు తెలిపారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో బాలల హక్కుల పరిరక్షణ అధికారులతో జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలల హక్కుల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తూనే వారి సమగ్ర వికాసానికి కమిషన్ కట్టుబడి ఉందని అన్నారు. మానవ జీవితంలో సర్వరోగ నివారణే యోగా అని, వయసుతో సంబంధం లేకుండా యోగా చేస్తే సత్ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగ సాధనతో మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. దిశ కమిటీ కేవలం కేంద్ర పథకాలను సమీక్షించడానికే కాకుండా మరింత సమర్థవంతమైన సేవల పంపిణీ కోసం వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి కూడా ఒక వేదికగా ఉపయోగపడుతుందని కమిటీ చైర్మన్ అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధూర్ అన్నారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షక కమిటీ త్రైమాసిక సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లాలో అమలవుతున్న వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల పురోగతి, నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్షించారు. ఏరువాక పౌర్ణమి పండుగ రైతుల శ్రమకు గౌరవమిచ్చే సంప్రదాయబద్ద పల్లెజీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం గ్రామీణ మండలంలోని సమనస గ్రామంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి కలెక్టర్ భూమి పూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కోనసీమ జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రాష్ట ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని, సేంద్రీయ ఉత్పత్తుల వల్ల రైతులకు, వినియోగదారులకు మేలు చేకూరుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధిని మెరుగుపరచడం మౌలిక వస్తుల కల్పనే ధ్యేయంగా గతంలో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని సవరిస్తూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం గ్రామీణ మండలం ఏ వేమవరంలో ప్రతిష్టాత్మక విబీజీ రామ్జీ పథకాన్ని అమలాపురం శాసనసభ్యులు ఆనందరావుతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటి పథకాన్ని ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా రామచంద్రాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాలు విసిరిన గొప్ప విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం, దేశ స్వేచ్ఛ కోసం అసమాన ధైర్య సాహసాలతో పోరాడిన ఆయన జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన కెవిఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి.
1: చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఈ నెంబర్ ఎస్టీడ్ కోడ్ 0859.

సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, అయ్యో కాల్ కట్టినట్టుందండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
6: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
5: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
6: పాలెంపల్లి మాట్లాడుతున్నా మేడం.
5: పోలే గారు బాగున్నారా?
6: బాగున్నా మేడం, మీరు బాగున్నారు మేడం?
5: చాలా బాగున్నామండి. పోలే గారు చెప్పండి, ఈ రోజు ఏ చిత్ర పాట విందా?
6: ప్రకృతి గురించి మంచి పాటలు వినిపించారు. ప్రకృతి మనం కాపాడుకోవాలి, చెట్లు నాటాలని బాగా చెప్పారు మేడం. కార్యక్రమం బాగుంది మేడం, మంచి పాటలు వినిపించారు.
5: ఓకేనండి, నిజమే కదండి. మరి మనకి ఈ ప్రకృతి దీని వల్లేనండి మనకి వర్షాలు పడకపోవటం. చూడండి
6: కొంచెం
5: ఒక్క అడుగు ప్లేస్ ఉంది, ఒక్క అడుగు ప్లేస్ లో చెట్టు ఉంది అంటే దాన్ని నరికేసి ఆ అడుగుని కూడా మనం ఇంట్లో కలిపేసేసుకుంటున్నామండి.
6: అందుకనే చెట్లు నాటాలని మన
5: అవునండి మన మోదీ గారు కూడా
6: పిలుపునిచ్చారు. మోదీ గారు కూడా
5: అవునండి,
6: ఇందువల్లేనండి చేస్తున్నారు మేడం.
5: ఇందువల్లేనండి
6: అమిత్ షా గారు 70 లక్షల మొక్కలు నాటిస్తున్నారు ఈ రోజు తోట.
5: అవునండి, చెప్పండి మేడం.
6: ఈ రోజు నాకు మేడం భక్త కన్నప్ప మూవించి భక్త కన్నప్ప ఆకాశం దించాల నిలవంక తుంచాల సిగలు ఉంచాల అనే పాట వినిపించండి మేడం.
5: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.
6: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, మార్కాపల్లి శాశ్వత గారు, అలాగే మా ఫ్రెండ్ ముఖ్యంగా చిన్నప్ప గారు, సల్మాన్ రాజు గారు, నల్లవతి వెంకటేశ్వర గారు, లక్ష్మీ ప్రియాంక గారు, నరేందర్ రెడ్డి, సర్దార్ బాయ్ గారు, రామయ్య గారు, పూజా ధనంజయ గారు, మన సీనియర్ సేవత వెంకటేశ్వర్ల గారి కోసం.
5: ఓకేనండి, వీరందరి కోసం మీకోసం పాట వచ్చేస్తుంది వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాడు.
6: థ్యాంక్ యూ రుచి మేడం, బాయ్.

0: అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్కారం మేడం, నా పేరు శంకర్ మేడం.
2: శంకర్ గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నాను మేడం.
2: చెప్పండి శంకర్ గారు, కార్యక్రమాలను వింటూ ఉంటారా?
3: వింటుంటాను మేడం, ఎక్కువ ఈ సాంగ్స్ ప్రోగ్రామ్లు ఎక్కువ ఇష్టం.
2: ఎక్కువ ఇవే వింటుంటారా? చెప్పండి మరి, ఈరోజు ఏ చిత్రం పాటు విందాం?
3: సడన్గా లైన్ గెలిచింది మేడం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఉంది మేడం సాంగ్, ఫిలిప్ అఖిల్.
2: చిత్రం పేరు మరొకసారి చెప్పండి.
3: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మేడం.
2: లేదండి.
3: లేదా మేడం? అయితే ఇది అఖిల్, అఖిల్ నుంచినే అండి మేడం సినిమా సాంగ్.
2: అఖిల్ చిత్రం నుంచి వేయమంటారా?
3: అఖిల్ నుంచి అంటే ఫస్ట్ ఫిలిం అఖిల్ది,

0: ఏం చేస్తుంటారండి మీరు?
1: పామిడి మేడం, నాది అనంతపూర్ డిస్ట్రిక్ట్ పామిడి కిరాణా షాప్ మేడం.
0: ఎలా ఉందండి ఇప్పుడు? ఇప్పుడు ఇవన్నీ మా ఈ ఫ్లిప్కార్ట్, మీషో
1: ఇక్కడ ఏమంత లేదు మేడం, అంటే సిటీ వైడ్, డిస్ట్రిక్ట్ వైడ్ అయితే కొద్దిగా ఏమైనా ఉంటుంది ప్రభావము, ఇక్కడ ఏమంత పెద్దగా ఏముండదు.
0: ఆ ప్రభావం మీకేం లేదు?
1: అంత తక్కువే మేడం. అదిగా నేను అంటే అర్చకుడిగా వెళ్తుంటాను.
0: ఓకే,
1: అంటే రకరకాలుగా
0: కాబట్టి మీకు ప్రాబ్లం లేదు.
1: అవును మేడం.
0: ఓకే అండి. అఖిల్ కూడా లేదండి? ఇంకా వేరే ఏదైనా కోరుకుంటారా?
1: అఖిల్ లేదా మేడం?
0: లేదండి.
1: నాగార్జున గారిది ఏదైనా మంచి సాంగ్ మేడం, మీకు ఇష్టమైంది ఏదైనా పర్వాలేదు.
0: నాగార్జున గారు చిత్రించండి.
1: అవును మేడం.
0: ఓకేనండి, వచ్చేస్తుంది, పాట వినేద్దాం.
1: మేడం మా ఫ్రెండ్ పూజారి ధనంజయ వాళ్ళ కోసం, సద్దానప్ప వాళ్ళ కోసం మేడం, అనంతపూర్ డిస్ట్రిక్ట్. అలాగే వింటు

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం అండి. బాగున్నారండి? శ్రీనివాసం నా పేరు.
0: నమస్కారం అండి, బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు
1: నేను బాగున్నాను.
0: చెప్పండి. మరి ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: వేటగాడు చిత్రం అండి, ఎన్టీఆర్ గారు అండి.
0: చిత్రం పేరు మరొకసారి చెప్పండి.
1: వేటగాడు అండి, వేటగాడు.
0: వేటగాడు. ఓకే, వేటగాడు చిత్రం నుంచి ఏ పాట అండి?
1: కోయిలాలో అని ఉంటుందండి, కొండ మీద కొండమామ అని ఉంటుంది పాట.
0: ఓకే
1: ఆ పాట కావాలండి.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.
1: ధన్యవాదాలు.

సొందమిన సందమామా కోనలోన కోయబామా కొందమిన సందమామా కోనలోన కోయబామా పక పకలాడింది నా పట్టు తప్పింది.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, కాల్ కట్ అయినట్టుందండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: కడప నుండి ఓబులరెడ్డి మేడం.
0: ఓబుల్ రెడ్డి?
1: అవును మేడం.
0: ఎలా ఉన్నారండి?
1: బాగానే ఉన్నాను మేడం.
0: చెప్పండి, మరి ఈరోజు ఏ చిత్రం నుంచి పాటు విందాం?
1: వాన కోసము భాగ్యచక్రం చిత్రంలో.
0: భాగ్యచక్రం?
1: అవును మేడం.
0: చెప్పండి, ఆ చిత్రం నుంచి ఏ పాటు అండి?
1: వాన కాదు వాన కాదు వరద రాజా, పూల వాన కోరియాలి వరద రాజా అనే పాట కావాలి మేడం.
0: అయితే కాచుకోండి, అయితే పూలవాన వచ్చేస్తుంది మరి.
1: విందాం మేడం. బాయ్ మేడం.
0: ఓకేనండి, ఇలానే కాల్ చేస్తున్నాండి, పాట వచ్చేస్తుంది, వినిద్దాం. థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, బాగున్నారు మేడం?
0: బాగున్నాండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: మంగమ్మ మేడం.
0: మంగమ్మ గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నాండి. చాలా రోజుల తర్వాత కాల్ చేస్తున్నారు మంగమ్మ గారు.
1: అవును మేడం. పెళ్లి
0: చెప్పండి.
1: పందిరి మేడం, పెళ్లి పందిరి.
0: పెళ్లి పందిరి ఆ చిత్రం నుంచి చేపట్టండి.
1: అనగనగా ఒక నిండు సొందమా మా పాట.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి మంగమ్మ గారు ఇలానే కాల్ చేస్తుండీ. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ మేడం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నిక.

0: అధికారి ఆంధ్రప్రదేశ్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: చాలా బాగున్నామండి. చెప్పండి, ఈ రోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
3: ధ్రువ నక్షత్రం మేడం.
2: చిత్రం పేరు మరొకసారి చెప్పండి.
3: ధ్రువ నక్షత్రం, వెంకటేష్.
2: ద్రోణ.
3: ధ్రువ.
2: ధ్రువ.
3: ధ్రువ నక్షత్రం.
2: ధ్రువ నక్షత్రం. ఓకే.
3: అవును, ధ్రువ నక్షత్రంలో ఇస్తాం సూర్యం మేడం.
2: ఓకే, ఆ చిత్రం నుంచి చేపట్టండి.
3: ఏ పాటైన
2: ఆ చిత్రం నుంచి చేపట్టైన పర్లేదా?
3: ఓకే మేడం.
2: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
3: థ్యాంక్ యూ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో, ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, కాల్ కట్ అయినట్టుందండి. హలో, ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు జరీనా అండి, మార్కాపూర్ నుండి.
1: మార్కాపూర్ నుంచి
2: జరీనా.
1: జరీనా, ఓకే, చెప్పండి.

0: కార్యక్రమాలను వింటూ ఉంటారా?
1: వింటుంటాం మేడం, ఆపేదే ఉండదు రేడియా.
0: వింటూ కార్యక్రమాలన్నీ వింటుంటారు. మీ పనికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మీ పని మీరు చేసుకుంటూ వింటుంటారు కదా.
1: వింటుంటాం మేడం.
0: చెప్పండి, మరి ఈరోజు ఏ చిత్రం చిపాటు విందాం?
1: మూగ మనసులో నుంచి ఈనాటి బంధం ఏనాటిదో. 4 నెలల నుంచి ట్రై చేస్తున్నాం మేడం.
0: 4 నెలల నుంచి ట్రై చేస్తున్నారా?
1: ఇప్పుడన్నీ
0: అయితే మీరు లక్కీ. మీరు ఈరోజు కలిసింది, మీకు పాట వినే అవకాశం కూడా దొరికింది. ఓకేనండి, మరి మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తుంది. థ్యాంక్ యూ.
1: ఈనాటి ఈ బంధం ఏనాటి

0: హలో, ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రవంతి మేడం.
0: శ్రవంతి గారు, బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: చెప్పండి శ్రవంతి గారు, ఈరోజు ఏ చిత్రం పాట విందాం? హలో,
1: ఇంద్రా సినిమాలో నుంచి మేడం.
0: ఇంద్రా. ఇంద్రా చిత్రం నుంచి ఏ పాట అండి?
1: అయ్యయ్యో సాంగ్.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சிரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபால்
3: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి ఎవరు మాట్లాడుతున్నారు
4: హలో
3: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి ఎవరు మాట్లాడుతున్నారు
4: శుభోదయం మేడం నా పేరు నాగలక్ష్మి ఫ్రమ్ శ్రీముఖలింగం
3: నాగలక్ష్మి గారు బాగున్నారా
4: బాగున్నాను మీరు బాగున్నారు మేడం
3: చాలా బాగున్నాం అండి నాగలక్ష్మి గారు
4: మేడం గారు మీరు చేసిన ప్రతి మొన్న ఏదో డ్యూటీ గురించి మీరు చేసిన ఇంటర్వ్యూ విధానం ఒకరికి ఉంటుంది మేడం ఇంట్రడక్షన్ నాకు

0: সেটাই বলতাম ম্যাডাম। হ্যালো, అర్థమవుతున్నా తమేష మేడం?
1: ఏంటిదండి ఏ కార్యక్రమం?
0: మీరు ఎక్కడ ఇంటర్వ్యూ అంటే మొన్న ఏంటి అంటే అందం గురుండి వాటి గురుండి బ్యూటీ పార్లర్ పని ఒక ఇంటర్వ్యూ అయింది కదా మేడం,
1: ఓకే.
0: తాలగా మీరు ఏది ఇంటర్వ్యూ చేసినా మీరు ఇంటర్వ్యూ చేసే విధానం బాగుంటుంది మేడం.
1: ఓకే ఓకే అండి.
0: నెక్స్ట్
1: కార్యక్రమాలు వింటూ ఉంటారా?
0: అన్ని వింటాను మేడం.
1: ఓకే
0: నెక్స్ట్
1: చెప్పండి, ఎంతకాలం అయింది మీరు కాల్ చేసి?
0: కాల్ చేసి చాలా చాలా రోజులైంది మేడం.
1: ఓకే చెప్పండి, మరి ఈరోజు ఏ
0: ఎందుకంటే
1: చిత్రంచి పాట
0: మాకు
1: విందాం?
0: వినడం ఎక్కువ ఇష్టం మేడం, నాకు చేయడం ఇష్టం ఉండదు.
1: ఓకే, వినటం ఎక్కువగా వింటూ ఉంటారు కాబట్టి మీకు
0: అవును మేడం,
1: దృష్టి అంతా వినేదాని మీదే ఉంటుంది,
0: అవును మేడం,
1: మిస్ అవ్వకూడదు వినాలి అని.
0: మిస్ అవ్వకుండా వింటాను మేడం.
1: ఓకే అండి చెప్పండి.
0: మాకు
1: మరి
0: మనసున సినిమా నుండి ఒక సాంగ్ కావాలి, మీరు రేవతి గారు ఉంటే కదా చెప్పారు మేడం,
1: ఏ పాట అండి?
0: మానస వీణ ఫిలిం సాంగ్ కావాలి.
1: ఓకేనండి,
0: ఎక్కడది ఈ పిలుపు?
1: మానస వీణ. ఓకేనండి, వచ్చేస్తుందండి పాట వినేద్దాం.
0: ధన్యవాదాలు మేడం, ఈసారి కాల్ తగిలింది, వెరీ వెరీ హ్యాపీగా ఉన్నాను.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.

0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం. చల్ల వెంకటేశ్వర మేడం, చేమకుర్తి నుంచి.
0: చల్ల వెంకటేశ్వర గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం?
0: చాలా బాగున్నామండి. చెప్పండి, ఈ రోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: మా మేడం, ఈరోజు అదృష్టవంతులు మేడం, నాగేశ్వరరావు పిక్చర్.
0: అదృష్టవంతులు.
1: అవును మేడం.
0: ఓకేనండి, చెప్పండి ఆ చిత్రాన్ని చేపట్టండి.

0: మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోరణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మహిళా భారతి. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పద్మశ్రీ అందుకున్న మహిళలు ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారు అందించే వివరాలు, అనంతరం సంఘ సేవిక ఈశ్వరీబాయి గురించి శ్రీమతి జి రాజేశ్వరి గారి ప్రసంగం, చివరిగా లలిత గీతాలు మొదలైన అంశాలుంటే ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో. కార్యక్రమంలో మనం వినబోయే ముందుగా
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో

0: మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు హామీ.
2: एक प्रकार से पीएम जय अब गरीबों की जय बन गई है.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1455 पर कॉल करें।
1: మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పద్మశ్రీ అందుకున్న మహిళలు ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారు అందించే వివరాలు.
2: కొందరు మనలానే ఉంటారు, మన మధ్యే జీవిస్తారు, కానీ వారి ఆసక్తి, పట్టుదల, ధైర్యం కొన్ని లక్షల మంది జీవితాలపై ప్రభావం చూపుతుంది, మరికొన్ని తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అలాంటి వారే ఈ మహిళామణులు. తమ తమ రంగాల్లో రాణిస్తూ నిశ్శబ్ద సంచలనాన్ని సృష్టించారు. ప్రతిష్టాత్మక పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. వారెవరో ఈరోజు తెలుసుకుందాం. వారు డాక్టర్ విజయలక్ష్మి దేశ్మానే, మమతా శంకర్ గారు, రాధాబెన్ భట్, నీరజా భట్ల, అరుంధతి భట్టాచార్య. వీరందరూ కూడా పద్మ అవార్డుకు ఎంపికైన మహిళలు. వారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ముందుగా అరుంధతి భట్టాచార్య గురించి తెలుసుకుందాం. అరుంధతి భట్టాచార్య గారు 2019 ఎస్బీఐ చైర్పర్సన్ హోదాని వదిలి అప్పటికి 2 ఏళ్ళు. అలాగని ఆవిడ ఖాళీగా ఏమీ లేరు. కొన్ని సంస్థలకు నాన్ ఎగ్జిక్యూటివ్ హోదాల్లో సేవలందించారు. అప్పుడు ఆమెకు సెల్ ఫోర్స్లో అవకాశం వచ్చింది. అంతా వద్దన్నారు ఆవిడని, అయినా ఆమె ఎంచుకునేసరికి పిచ్చి పని అన్నారు అందరూ ఆవిడని. మరి 2 శతాబ్దాల పైగా చరిత్ర, దాదాపు 300,000 మంది ఉద్యోగులున్న ఎస్బీఐకి తొలి మహిళా చైర్మన్గా పనిచేశారు ఆవిడ. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన సెల్ ఫోర్స్ అప్పుడే భారత్లో తొలి అడిగేస్తుంది. అప్పటికి దానికి సీఈఓ లేరు. ఉద్యోగుల సంఖ్య 2,500 అయినప్పటికీ అన్నిటికీ మించి అప్పటిదాకా అరుంధతి చేసింది బ్యాంకింగ్ రంగం. ఇదేమో క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ సంస్థ, కానీ అరుంధతి దీన్ని సవాలుగా తీసుకున్నారు. ఆమె తత్వము అంతే. అరుంధతిది కోల్కత్తా సాధారణ విద్యార్థిని ఆవిడ. ఇంగ్లీష్ లిటరేచర్ చదివిన ఆమె ఎవరో సలహా మేరకు 22 ఏళ్ల వయసులో ఎస్బీఐ పోస్ట్ ఎంపికయ్యారు. అలా ప్రొఫెషనల్ ఆఫీసర్గా ప్రయాణం ప్రారంభించారు ఆవిడ. 36 ఏళ్ల వయసులో ఫారిన్ ఎక్స్చేంజ్, ట్రెజరీ, రిటైర్ ఆపరేషన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి వివిధ విభాగాల్లో ఎన్నో పదోన్నతులు పొందారు. చైర్పర్సన్ స్థాయికి ఎదిగారు. కష్టపడే తత్వం, సంకల్ప బలం, నలుగురిని నడిపించే శక్తి ఉంటే చాలు, ఏదైనా సాధించవచ్చు అని నమ్ముతారు ఆవిడ. పైగా సవాళ్లను ప్రేమిస్తారు. ఇంకేం, ధైర్యంగా సెల్ఫోర్స్ చైర్పర్సన్ అండ్ సీఈఓ బాధ్యతలను తీసుకున్నారు. తన నిర్ణయాలతో సంస్థను పరుగులు పెట్టించారు. గత ఏడాది ఉద్యోగుల సంఖ్య 13,000 చేర్చడమే కాదు, 9,000 కోట్ల సంస్థనుగా తీర్చిదిద్దారు. రంగం ఏదన్నది కాదు, మనం నిర్వర్తించాల్సిన విధులేంటి అని తెలుసుకోవాలి. ముఖ్యంగా నేను చేయగలను అని ఎవరికి వారు నమ్మాలి, అప్పుడు అసాధ్యమనేదే ఉండదు అంటారు ఆవిడ. ఈ విజయాలకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకున్న అరుంధతి గారు తాజాగా పద్మశ్రీ కూడా ఎంపికయ్యారు. పద్మశ్రీ ఎంపికైన మరో మహిళ డాక్టర్ విజయలక్ష్మి దేశ్మానే. కలబురగికి చెందిన ప్రముఖ క్యాన్సర్ నిపుణురాలు ఈవిడ. 70 ఏళ్ల విజయలక్ష్మి 4 దశాబ్దాల పాటు వైద్య సేవలు అందించారు. క్యాన్సర్పై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించారు. ఈమె చదువుకునే రోజుల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. తండ్రి ఒక మిల్లు కార్మికుడు, తల్లి కూరగాయల దుకాణం నడిపేవారు. 8 మంది సంతానంలో విజయలక్ష్మి పెద్దవారు. ఆయన ప్రోత్సాహంతో పిల్లలంతా చదువుకున్నారు. చదువుతూనే కూరగాయల దుకాణం నడపడంలో తల్లికి సహాయపడేవారు. కర్ణాటక మెడికల్ కాలేజీ హుబ్లీ నుంచి 1980 MBBS పూర్తి చేశారు విజయలక్ష్మి. కూతుర్ని డాక్టర్ చేయడానికి ఈమె తల్లి మంగళ

0: సూత్రాన్ని సైతం అమ్మవేశారట. ఆపై బల్లారిలో ఎంఎస్ పూర్తి చేశారు. సర్జికల్ అంకాలజీలో పై చదువుల కోసం ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్, బెంగళూరులోని కిద్వాయి హాస్పిటల్లో పనిచేశారు. రొమ్ము క్యాన్సర్ నిపుణురాలుగా రాణించారు. వ్యాధి నిర్ధారణ కోసం అనేక సులభమైన మార్గాలను కనుగొన్నారు ఈవిడ. కిద్వాయి హాస్పిటల్లో అంకాలజీ విభాగాధిపతిగా పనిచేసిన మొదటి మహిళ డాక్టర్ విజయలక్ష్మి దేశ్మానే గారు. అనేక హోదాల్లో మొదటి మహిళగా నిలుస్తూ వచ్చారు. 2014లో ఉద్యోగ విరమణ తర్వాత క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్ శిక్షణపై ప్రభుత్వానికి మార్గనిర్దేశకం చేశారు. కెరియర్ కోసం అవివాహితగా ఉన్న విజయలక్ష్మి ప్రస్తుతం బెంగళూరులో అబలాశ్రమ్ అనే బాలికల హోమ్ హెడ్గా సేవలందిస్తున్నారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న మరో మహిళ మమతాశంకర్. మమతాశంకర్ గారు ప్రముఖ దర్శకులు పండిట్ రవిశంకర్ మేనకోడలు. గొప్ప నృత్యకారులైన ఉదయశంకర్, అమలాశంకర్లా బిడ్డ ఆవిడ. కరుణాకారులు ఇంట పుట్టడం వలనేమో ఆమె బాల్యమంతా నృత్యం, సంగీతం, నాటకాలతో సాగిపోయింది. తండ్రిదండ్రుల వారసత్వాన్ని అందుకున్న మమత చిన్నతనంలోనే నాట్యంలో అరంగేట్రం చేశారు. తన ప్రతిభతో పాటు అందంతోనూ ఆకట్టుకునేవారావిడ. దీంతో ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ బెంగాలీ చిత్రం మృగయాలో నటించే అవకాశాన్ని ఆవిడకిచ్చారు. ఇందులో మమత తన సహజ నటనతో మెప్పించారు. ఆపై సత్యజిత్ రే దృష్టిని ఆకర్షించి ఘనశత్రు అనే సినిమాలో మెరిశారు. ఆమె మొదట బుద్ధదేవ్ దాస్ గుప్తా, గౌతమ్ ఘోష్ వంటి పేరున్న బెంగాలీ దర్శకుల సినిమాల్లో నటిగా గుర్తింపు పొందారు. మరోపక్క ఉదయన్ మమతాశంకర్ డాన్స్ కంపెనీ, మమతాశంకర్ బ్యాలే ట్రూప్లను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా నృత్య ప్రదర్శనలను ఇచ్చారు. ఈ ప్రత్యేకతలకే మమత గారికి పద్మశ్రీ దక్కేలా చేశాయి. మరొక మహిళ నీరజా పట్ల గారు. భారత్లో ఏటా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. దీన్ని సరైన సమయంలో గుర్తించలేకపోవడం, ఈ వ్యాధిపై రోగుల్లో అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమన్నది నీరజా పట్ల అభిప్రాయం. అందుకే ఈ క్యాన్సర్ నివారణకు చవకైన సులువైన పద్ధతులను కనిపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈవిడ. ఆమె ప్రముఖ గైనకాలజీ అంకాలజీ నిపుణురాలు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో మెటర్నరీ అండ్ గైనకాలజీ విభాగానికి అధిపతి. 35 ఏళ్లుగా సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం చవకైన పరిష్కారాలను వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు దేశీ టీకాను అభివృద్ధి చేసే పనుల్లో ఉన్నారు నీరజా పట్ల గారు. ఇది విజయవంతమైతే 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ద్వారా టీకాను అందించి సర్వైకల్ క్యాన్సర్ కేసులను గణనీయంగా తగ్గించవచ్చు అంటారు ఆవిడ. గతంలోనూ తక్కువ వనరులున్న ప్రాంతాల్లో HPV స్క్రీనింగ్ పరీక్షలు, చవకైన చికిత్సల అభివృద్ధిపై అనేక ప్రాజెక్టులకు నేతృత్వం వహించారు. అంతేకాదు, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజీ అబ్స్టెట్రిక్స్ అధ్యక్షురాలిగా నీరజా ఉన్నప్పుడు ఫిగో గైన్ క్యాన్సర్ మేనేజ్మెంట్ యాప్ని డెవలప్ చేశారు. ఇది డాక్టర్లు రోగులకు మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తుంది. ప్రధానంగా వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో వినియోగించుకునేందుకు ఇది అనువైనది. ఈ సేవకు గుర్తింపుగానే నీరజ గారికి పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుబంధంగా ఉన్న ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ నుంచి పురస్కారంతో పాటు మరికొన్ని దేశ విదేశ గుర్తింపులు కూడా అందుకున్నారు.
1: మీరు ఇంతవరకు పద్మశ్రీ అందుకున్న మహిళలు ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సంఘసేవిక ఈశ్వరీబాయి ఈ అంశం గురించి శ్రీమతి జి రాజేశ్వరి గారి ప్రసంగం.
2: దళిత ప్రజల ఉన్నతి కోసం, వారి ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ఎంతో కృషి చేశారు. ఆయన ఆశయాలకు, సిద్ధాంతాలకు పూర్తిగా అంకితమై వాటిని సాధించడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన మహిళ శ్రీమతి జె ఈశ్వరీబాయి. ఈమెను తొలి దళిత మహిళ రాజకీయవేత్తగా చెప్పుకోవచ్చు. అంబేద్కర్ ఆలోచనలకు ప్రభావితురాలై పీడనకు, అంటరానితనానికి, దోపిడీ విధానానికి బలైపోతున్న దళితుల సముద్ధరణకు నడుం బిగించిన సామాజిక యోధురాలు శ్రీమతి ఈశ్వరీబాయి. ఈశ్వరీబాయి హైదరాబాదు నగరవాసులకు సుపరిచితురాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో

కొన్ని పుటలు ఆమె సొంతం. 1918 డిసెంబరులో సికింద్రాబాదులో ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించారావిడ. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. సికింద్రాబాదులో ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించారు. అప్పుడే అణకదుఖపడుతున్న మహిళల జీవితాలను పరిశీలించారు. మహిళలకు, దళితులకు తన వంతు సహాయాన్ని అందించాలి అని దృఢంగా సంకల్పించారు. 1951వ సంవత్సరం జంట నగరాల చరిత్రలో ఎంతో ముఖ్యమైనది. ఆ ఏడాదే పురపాలక సంఘానికి ప్రజాస్వామ్య రీతిలో వయోజన ఓటింగ్ పద్ధతిపై ఎన్నికలు జరిగాయి. ఈశ్వరీబాయి చిలకలగూడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. రాజకీయాలు అప్పటికి ఆమెకి కొత్త. ఒక పక్క ఆర్థిక బలం కూడా అంతంత మాత్రమే. అయినా పట్టుదలతో ఇల్లిల్లు తిరిగి ప్రజలకు తన ఆశయాలను గురించి వివరించి చెప్పారు. ఎన్నికల్లో గెలవడంతో తన బాధ్యత అయిపోయింది అని ఆమె భావించలేదు. మురికివాడలు దర్శించారు. వీధి దీపాలు, మంచినీటి పంపులు, మరుగుదొడ్లు, రోడ్లు, ఇలా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. హైదరాబాదుకు వలస వచ్చిన కార్మికులకు తలదాచుకోవటానికి ఇళ్ల స్థలాలు ఇప్పించారు. 1960లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఫెడరేషన్కు ప్రధాన కార్యదర్శి అయ్యారు ఆవిడ. అప్పటినుంచి ఆమె దళిత వర్గాల సేవకు అంకితమైపోయారు. దళితుల మీద అత్యాచారాలు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా ఖండించి వారి పక్షాన నిలబడి పనులు చేయించేవారు. 1967లో నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు ఈశ్వరీబాయి. శాసనసభలో ఆమెది ప్రతిపక్షం. ప్రతిపక్షంలో ఉంటూనే ఆనాటి తలలు పండిన రాజకీయ నాయకులతో సమానంగా ప్రతి విషయాన్ని కూలంకషంగా ముందు తాను అర్థం చేసుకుని తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు. స్త్రీ జాతి చైతన్యమే జాతి చైతన్యమని, సమాజంలో సగభాగమైన స్త్రీల భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె విశ్వసించారు. స్త్రీలను అందుకు ప్రోత్సహించారు. రాజకీయం అంటే పురుషులకు మాత్రమే పరిమితం కాదని నిరూపించారు. నాయకత్వ లక్షణాలకు, మహిళల నాజూకుతత్వానికి ఏమాత్రం పొసగదని గీసిన గీతను ఆమె చెరిపేశారు. కొన్ని సందర్భాల్లో అయితే పురుషుల కన్నా తనదే పైచెయ్యిగా దూసుకుపోయారు. సాంఘిక సేవా కార్యకలాపాల మహాసభ స్థానిక కమిటీ అధ్యక్షురాలిగా శ్రీమతి ఈశ్వరీబాయి ప్రతి ఆదివారం తమ వార్డులోని పేదల వీధుల్లో సంచరించి వారికి ఆరోగ్యం, పారిశుద్ధ్యం గురించి బోధించేవారు. నిరక్షరాస్యత నిర్మూలనకు ఎంతో పాటుపడ్డారు. రాత్రి పాఠశాలలు నడిపారు. బడుగు వర్గాలకు సామాజిక ఆర్థిక న్యాయం కలిగించటం కోసం ఎంతో కృషి చేశారు. అందుకు ఆమె ధైర్యంగా ఎన్నో పోరాటాలు కూడా జరిపారు. దళితులపై జరిగే అన్యాయాలను శాసనసభ ముందుంచి నిలదీశారు. బంజరు భూములను పేదలకు పంచటంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవకతవకలను బయట పెట్టడంలో ఆమె ఎంతో ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించారు. లంచగొండి అధికారులకు ఆమె సింహస్వప్నంగా మారారు. ఇటు మాతృమూర్తిగా, అటు రాజకీయ నాయకురాలిగా ఆమె రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా కృషి చేసి ప్రజల మన్నదలను పొందారు. శ్రీమతి ఈశ్వరీబాయి మహిళా శిశు సంక్షేమ బోర్డు అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. మహిళా అభ్యుదయానికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి అమలు జరిపారు. షెడ్యూలు కులాల వారి విద్య, హాస్టళ్ల పెరుగుదల కోసం ఆమె చేసిన సూచనలను ప్రభుత్వం అమలుపరిచింది. శ్రీమతి ఈశ్వరీబాయి శాసనసభ సభ్యురాలిగా 10 సంవత్సరాలు ఉన్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ వంటి పలు భాషలు ఆమెకు కొట్టిన పిండి. ఒక సామాన్య ఉపాధ్యాయురాలిగా జీవితాన్ని ప్రారంభించిన ఈశ్వరీబాయి పురపాలక సంఘ సభ్యురాలిగా, విధానసభ సభ్యురాలిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ సాంఘిక రంగాలలో అద్వితీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆత్మస్థైర్యం, యుక్తాయుక్త వివేచన మాత్రమే అవసరమైన లక్షణాలని ఏనాడో ప్లేటో చెప్పిన మాటను అక్షరాలా సార్థకం చేసిన మహిళ ఈశ్వరీబాయి. మేలుకున్న స్త్రీ శక్తికి మహిళా లోకంలోకి వచ్చిన వస్తున్న రాజకీయ

0: చైతన్యానికి ఆమె ప్రతీక. డాక్టర్ అంబేద్కర్ ఆశయాల సాఫల్యానికి ఆమె ఎనలేని కృషి చేశారు. 1951 నుంచి 1990 వరకు దాదాపు 4 దశాబ్దాల పాటు సాగిన ప్రజాజీవితంలో దళితులు, బలహీన వెనుకబడిన వర్గాల అభ్యున్నతిని మనసారా కాంక్షించారు ఆవిడ. అందుకోసం కృషి చేశారు. స్వయం కృషితో ఎదిగిన ఈశ్వరీబాయ్ 1991 ఫిబ్రవరి 24వ తేదీన పరమపదించారు. ఆమె జీవితం, సేవలు వర్తమాన భావి తరాల వారికి మార్గదర్శకత్వాన్ని, ఉత్తేజాన్ని అందిస్తాయి.
1: మీరు ఇంతవరకు సంఘ సేవిక ఈశ్వరీబాయి యంశం గురించి శ్రీమతి జి రాజేశ్వరి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమం ఇప్పుడు విందాం. లలిత గీతాలు.

0: మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై నెల్లూరు రూరల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నాగసంతోష్ అనూష గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనది. ప్రతి అర్హుడైన పౌరుడి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చేయడం, జాబితాను తప్పులు లేనిదిగా సమగ్రంగా రూపొందించడం ఎన్నికల సంఘం యొక్క ప్రధాన బాధ్యత. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతూ ఉంది. ఈ సందర్భంగా ఎస్ఐఆర్కి సంబంధించిన పూర్తి సమాచారం, ఆ వివరాలు మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు నాగసంతోష్ అనూష గారు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. మేడంతో మనం మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: నమస్తే గిరీష్.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా ఎస్ఐఆర్ అంటే ఏంటి, దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటారు?
2: మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఒక ఓటింగ్ మెకానిజం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇంపార్టెన్స్ అనేది అందరికీ ప్రజలందరికీ తెలుసు. ఓట్ వేస్తాం, మన నాయకుల్ని మనమే ఎన్నుకుంటాం, మన ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలోపేతం చేస్తాం. కాబట్టి అందులో భాగంగా ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇంతకు ముందు 2002లో ప్రతి రాష్ట్రానికి జరిగింది, వేరే వేరే ఇయర్స్ లో 2002లో మనకి జరిగింది.

0: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైదరాబాద్ అండ్ తెలంగాణ వాళ్ళకి. అది ఏంటంటే ఒక సమగ్రంగా ఒక ఓటర్ జాబితాని సవరణ చేయడం, అంటే శుద్ధి చేయడం అంటారు కదా ప్రాసెస్ ని. అందులో ప్రతి అర్హుడైన పౌరుడి యొక్క ఓటు అనేది నమోదవ్వాలి. అనర్హుడు అంటే నాట్ అట్ ఆల్ ఎలిజిబుల్, వాళ్ళు ఎవరంటే వేరే ప్రాంతాలకి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, డూప్లికేట్ డబుల్ ఎంట్రీ ఓటర్స్ కానీ, మరణించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని తొలగించాలి. సో మెయిన్ ఎలిజిబుల్ ఓటర్స్ ని కాకుండా ఇన్ ఎలిజిబుల్ వాళ్ళని కూడా తొలగించే ప్రాసెసే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.
1: మేడం, మనం చూస్తే కనుక ఎన్నికల జాబితాలో పేర్లు అనేటివి ఖచ్చితంగా ఉండటం అనేది ప్రజాస్వామ్యానికి ఎందుకు ముఖ్యమంటారు?
0: ఎందుకంటే ఇప్పుడు మన లార్జెస్ట్ డెమోక్రసీ ఆఫ్ ద వరల్డ్ ఇండియాలో ఈ ఎలక్షన్స్ తోనే, అండ్ ప్రతి పౌరుడు ఓటు వేయడానికి ఎందుకు వెళ్తాడంటే రేపు పొద్దున్న స్కీమ్స్ కానీ వాళ్ళ యొక్క వాయిస్ అవుట్ చేయడానికి ఒక గవర్నమెంట్ అనేది ఫామ్ అయ్యేది ఆ ఓటర్ లిస్ట్ ప్రకారమే. అండ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఎలక్షన్స్ లో, ఎమ్మెల్యేస్ గా కానీ ఎంపీస్ గా కానీ, అందరికి కూడా వాళ్ళకి ఒక ఈక్విటీ ఈక్వాలిటీ బ్యాలెన్స్ చేయాలని. ఇప్పుడు డబుల్ ఎంట్రీస్ ఒక ఏరియాలో ఎక్కువ ఉన్నాయనుకోండి, అక్కడ ఏదైనా కొంచెం ఇష్యూస్ అనేది ఎరైజ్ అవుతాయి. ఎవరో ఒక పర్సన్ కి ఎక్కువ ఫేవరబుల్ అయ్యే ఓట్స్ అనేవి వస్తే అది దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. డెమోక్రసీ ఈస్ గివింగ్ ఈక్వల్ రైట్స్ టు ఎవ్రీ వన్ సో దట్ ఎవ్రీబడి పార్టిసిపేట్స్ యాజ్ అ ఓటర్ టు ఎలెక్ట్ దేర్ ఓన్ పీపుల్.
1: మేడం, ఈ సంవత్సరం జరుగుతున్న ఇక ప్రత్యేక సమగ్ర సవరణ, సో ఈ కార్యక్రమంలో తీసుకున్న ముఖ్యమైన చర్యలు ఏంటి మేడం?
0: సో ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో మనకి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ కొన్ని రాష్ట్రాలకు జరుగుతుంది. ఇందులో మేజర్ గా చేంజెస్ కూడా చేయడం జరిగింది, ఎందుకంటే మనం చూసిన బీహార్ వెస్ట్ బెంగాల్ లో ఇష్యూస్ జరిగే దానిలో కూడా కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చి రిఫైన్మెంట్ తీసుకొచ్చి ఏం చేశారంటే బిఎల్ఓలు ప్రతి కుటుంబానికి సందర్శించాలి, ప్రతి వీకెండ్ సాటర్డే సండే ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి, డిజిటల్ విధానాల ద్వారానే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది లాగిన్ లో సేవ్ చేయాలి, ఇప్పుడు సూపర్వైజర్ కి కూడా పర్యవేక్షణ అధికారిని నియమించి వాళ్ళకు కూడా లాగిన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అని అంటే రేపు పొద్దున్న ఎవరైనా డెత్ ఓటర్స్ ని కానీ శాశ్వతంగా ఎక్కడన్నా వెళ్లిపోయిన వలస వెళ్లిపోయిన వాళ్ళని తొలగించాలి అంటే ప్రతి లెవెల్లో కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ సంవత్సరం ఎస్ఐఆర్ 2026 లో రాజకీయ పార్టీలు బిఎల్ఎల్ యొక్క సహకారం కూడా ఇందులో తీసుకొని పారదర్శకంగా అన్ని చర్యలు అన్ని విధాలుగా ఎస్ఐఆర్ ని ఇంకా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
1: మేడం, ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఈ ఎస్ఐఆర్ లో 18 ఇయర్స్ నిండిన వారికి కొత్త ఓటర్ల నమోదుకు ఏమైనా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారా?
0: ఎస్, ఇప్పుడు ఇంటింటికి సర్వే ఏదైతే బిఎల్ఓస్ వెళ్తున్నారు కదా, సో 18 ఏళ్ళు ఎప్పుడు ఏ కట్ ఆఫ్ డేట్ అంటే 1 జూన్ 2026 కి ఎవరైనా సరే 18 ఇయర్స్ నిండి ఉన్న వాళ్ళు వాళ్ళు ఫార్మ్ 6 డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి ఆ బిఎల్ఓస్ ఇంటింటికి వస్తూ ఉంటారు. ఇప్పుడు మా ఇంటికి వస్తారు, మా కజిన్ 18 ఇయర్స్ అయ్యారు 1 జూన్ కల్లా, సో నేను ఫార్మ్ 6 డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేసి వాళ్ళ యొక్క లిస్ట్ పేరు అనేది సెప్టెంబర్ 22న పేరు అనేది నమోదవుతుంది.
1: మేడం, ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క ఎస్ఐఆర్ లో పేరు చేర్పు నుంచి తొలగింపు సవరణల కోసం ప్రజలు ఎలాంటి విధానాలను ఉపయోగించుకోవచ్చు అంటారు?
0: సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరలో ఉన్న సచివాలయంస్, అందులో ఉన్న వార్డ్ అడ్మిన్స్, వెల్ఫేర్ సెక్రటరీస్, ప్లానింగ్ సెక్రటరీస్ ని బిఎల్ఓస్ గా నియమించడం జరిగింది. మీ దగ్గర ఉన్న రెవెన్యూ స్టాఫ్ లో విఆర్ఓస్ ని సూపర్వైజర్ గా నియమించడం అయింది. సో మీరు రోజు వాళ్ళని ఏదో ఒక సర్వీసుల కి యూజ్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ దగ్గర ఏదో ఒకటి కడుతూ ఉంటారు మన ఇంటి పన్ను అదిని. సో మీరు మీకు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ, కొత్త వాళ్ళు ఏం కాదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు మీకు ఇచ్చిన ఫార్మ్స్ ని నింపి ఇచ్చేసినా పర్వాలేదు, లేకపోతే వాళ్ళ సహకారం తీసుకొని అది నింపినా పర్వాలేదు, లేక మీ ఓటు ఎక్కడుందని కనుక్కోవడానికి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కానీ ఎన్విఎస్పి పోర్టల్ ద్వారా కూడా మీరు ఎక్కడున్నారని. సపోజ్ నేనున్నాను గిరీష్, నేను నెల్లూరులో పనిచేస్తున్నాను కానీ నా సొంత జిల్లా విశాఖపట్నం. సో నాకు అక్కడ ఏ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఎక్కడుందో తెలియదు నాకు ఓటు. అప్పుడు నేను ఎన్విఎస్ పోర్టల్లో నా ఫుల్ నేమ్ టైప్ చేసి ఆ కాన్స్టిట్యుయెన్సీ వెతుక్కొని ఆ కన్సర్న్ బిఎల్ఏ నంబర్ కూడా వస్తుంది ఓటర్ హెల్ప్ లైన్ లో, అతనికి కాల్ చేసి నాకు ఈఎఫ్ ఫామ్ ఇవ్వండి, ఇక్కడ నేను సబ్మిట్ చేస్తాను, మా నాన్నగారు ఇప్పుడు అక్కడే ఉన్నారు, మీరు తీసుకోండి అక్కడ అని ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. ఇలాంటి విధానాలన్నీ కూడా వాళ్ళకి దరఖాస్తు చేసుకునేలాగా చాలా మెకానిజం ఆన్లైన్ లో మెకానిజం క్రియేట్ చేశారు, అలానే ఆఫ్లైన్ మోడ్ లో సచివాలయంలో క్రియేట్ చేశారు.
1: మేడం, ఈ యొక్క సవరణలతో పాటు మనం చూస్తే కనుక వృద్ధులు, దివ్యాంగులు, నిరాశ్రయులు, మారుమూల ప్రాంత ప్రజలు, సో ఇటువంటి ప్రత్యేక వర్గాల వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటారు?
0: ఫస్ట్ చెప్పాను కదా హౌస్ టు హౌస్ డోర్ టు డోర్, అంటే ఎందుకంటే ఓట్లు తొలగించాలంటే మినిమం ఆ బిఎల్ఓ 3 టైమ్స్ ఆ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ప్రతి ఇంటికి 3 టైమ్స్ అనేది బిఎల్ఓ ట్రావెల్ చేస్తారు. సో ఈ ప్రత్యేక వర్గాలు మీరు చెప్పిన దివ్యాంగులు కానీ వృద్ధులు వీళ్ళందరూ వీళ్ళకి సహాయం మనం చేయాలంటే ఆ బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ పార్టీల ద్వారా నియమించబడిన అధికారంగా నియమించబడిన వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ వద్దే ఆ ఫార్మ్స్ అన్ని సబ్మిట్ చేసి వాళ్ళకి సహాయం కూడా చేసి అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందండి.
1: మేడం, ఈ ప్రక్రియ గురించి మనం మాట్లాడుతున్నంతసేపు మనమైతే కనుక బిఎల్ఓస్ అనే పదం రెగ్యులర్ గా వాడుతూనే ఉన్నాం కదా మేడం ఇంతకటి నుంచి, సో బిఎల్ఓస్ కి సంబంధించి ఈ కార్యక్రమంలో వీళ్ళ పాత్ర ఎలా ఉంటుందంటారు? ఈ

0: పిఎల్ఓస్ ఈ కార్యక్రమంలో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తున్నారంటారు?
1: వీళ్ళందరికీ కూడా ఎన్నికల సంఘానికి క్షేత్ర స్థాయి అధికారి అంటే ఈఆర్ఓ ఏఈఆర్ఓ కాదండి, బిఎల్ఓసే. నాకైతే బిఎల్ఓసే క్షేత్ర స్థాయి ప్రతినిధులు. ఇంటింటికి వెళ్లి వాళ్ళు సహకరించడం కానీ, వాళ్ళ సేకరించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి అవగాహన కూడా కల్పించాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఒక ఎన్యూమరేషన్ ఫామ్ ఇంటికి ఇస్తే ఆధార్ ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. కాదు, ఆధార్ అనేది మన ఐడెంటిటీ, గుర్తింపు మాత్రమే. నా డేట్ ఆఫ్ బర్త్ నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే నా 10th క్లాస్ సర్టిఫికేటో బర్త్ సర్టిఫికేటో ఇవ్వాలి. సో ఇలాంటివన్నీ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళకి ఏదైతే డౌట్స్ వస్తున్నాయో అవన్నీ అవగాహన కల్పించడం, ఆ దరఖాస్తు ఎట్లా చేయాలి, ఎలా నమోదు పరచాలి, 2002లో వాళ్ళు ఓటు ఎక్కడ ఉందని అది వెతికి పెట్టి వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటి పరిశీలించే అన్నిట్లో కూడా కీలక బాధ్యతలు ఈ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్ నిర్వహిస్తున్నారు.
0: మేడం, మనం చూస్తే కనుక ప్రజలు తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఎక్కడ ఎలా తనిఖీ చేసుకోవచ్చు అంటారు? అంటే మనకి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ సౌకర్యాలు ఎలా ఉన్నాయంటారు?
1: ఎస్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఎట్లానో ఉంది, డౌన్లోడ్ చేసుకుని మీరు మీ ఆధార్ లింక్డ్ ఫోన్ నంబర్ ద్వారా మీరు చేసుకోవచ్చు. లేకపోతే ఎన్వీఎస్పీ పోర్టల్ అని ఉంది, అది ఎలా అన్నా సరే చాలా మంది కాల్స్ కూడా వస్తున్నాయి నాకు డైరెక్ట్ గానే. అందులో కూడా వాళ్ళు వెతుక్కొని, మేడం మాకు బూత్ నెంబర్ 123 ఈ వీళ్ళని అటాచ్ చేయండి అని కూడా అంటున్నారు. అది చాలా సంతోషకరం, ఎందుకంటే వాళ్ళ యొక్క అవగాహన ఎంత ఈ లెవెల్లో ఉందని దీన్ని అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా కూడా వాళ్ళ ఫార్మ్స్ అనేవి ఏ బిఎల్ఓ దగ్గర పెండింగ్ ఉన్నాయో కూడా మనకి ఈజీగా తెలుస్తుంది.
0: మేడం, మరి ఈ యొక్క డూప్లికేట్ ఎంట్రీలు కానివ్వండి, లేకపోతే అనర్హ ఓటర్ల పేర్లు, సో వీటిని తొలగింపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ ప్రత్యేక సమగ్ర సవరణలో?
1: ఇప్పుడు మనకి 5 కేటగిరీస్ లో ఉన్నారు. ఒకటి ఆల్రెడీ ఎన్రోల్డ్, అంటే 2 ప్లేసెస్ లో డబుల్ ఎంట్రీ ఓటర్స్ ఉంటారు అనమాట. ఆల్రెడీ ఒక దగ్గర ఉంటారు కానీ ఇంతకు ముందు షిఫ్టింగ్ పెట్టుకున్నప్పుడు డిలీట్ అయ్యి ఉండదు లాస్ట్ ఏరియాలో. సో అలాంటి వాళ్ళు కానీ, మరణ ధ్రువీకరణ పత్రం తీసుకొని డెత్ ఓటర్స్ ని అండ్ స్థానికంగా వలస వెళ్లిపోయిన వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని ఒక సమాచారంతో పాటు ఒక పంచనామా స్టేట్మెంట్ తో పాటు, ఇలా వివిధ రకాల కేటగిరీస్ ని డివైడ్ చేసి వాళ్ళకి మేము ఒక మనమనే కాదు ఈసీఐ గైడ్ లైన్స్ కూడా ఉంది, పంచనామాస్ కండక్ట్ చేసి అది అప్లోడ్ చేసిన తర్వాతే ఓట్ అనేది మార్క్ అన్కలెక్టబుల్, అంటే ఓట్ అనేది రేపు పొద్దున్న మెయిన్ రోల్లో ఇంకా కనిపించదు. కానీ ఇదంతా కూడా ప్రక్రియ అంత ఈజీ కాదు. ఆ బిఎల్ఏలు, బూత్ లెవెల్ ఏజెంట్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇద్దరు సమక్షంలో జరుగుతుంది ఇది. అండ్ ప్రతి బిఎల్ఓ కూడా ఓటర్ తొలగించాలంటే 3 సార్లు ఆయన నివసిస్తున్న గృహంలో కానీ, డోర్ నంబర్ ఏదైతే 2025 లిస్ట్ లో ఉందో అది సందర్శించి 3 సార్లు డిసైడ్ చేసి బిఎల్ఏ సమక్షంలో సంతకం పెట్టిస్తేనే దానికి విలువ.
0: మేడం, మనం చూస్తూ ఉన్నాం ఆ డోర్ లాక్ కేసెస్ అనేవి కూడా రావడం జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ బిఎల్ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉండరు అండ్ ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటున్న ఈ సిచ్యువేషన్స్ లో బిఎల్ఓ ఏ విధంగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటారు? సో లేకపోతే బిఎల్ఓని వాళ్ళు ఏ విధంగా కాంటాక్ట్ అప్లికేషన్ ని కంప్లీట్ చేసుకోవచ్చు అంటారు?
1: అదే, ఇప్పుడు ఫస్ట్ ప్రక్రియ ఏంటంటే, ఇప్పుడు ఇంకా ఎన్యూమరేషన్ ఫేజ్ లోనే ఉన్నాం, ఇంకా లక్కీ. ఎందుకు అంటే మనం కానీ సపోజ్ నేనే యుఎస్ లో వెళ్ళిపోయి ఉండొచ్చు, నాకు నేను 15th జులై కల్లా నేను సబ్మిట్ చేయాలి ఎన్యూమరేషన్ ఫామ్. నేను యుఎస్ వెళ్ళిపోయాను వెకేషన్ కి, నేను తిరిగి వచ్చేటప్పటికి ప్రాసెస్ అయిపోయింది. కానీ నేను కంగారు పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నాకు ఒక పీరియడ్ ఇచ్చారు క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ కి. 21st జులై నుంచి 20 ఆగస్ట్ వరకు ఈ మధ్యన నేను ఆ సచివాలయ సిబ్బంది దగ్గరికి వెళ్ళి నేను రాలేకపోయాను, నా ఫామ్ సబ్మిట్ చేయలేకపోయాను, నా పేరు డ్రాఫ్ట్ లో లేదు కాబట్టి కొత్తగా నమోదు చేయండి, లేకపోతే నాకు ఆల్రెడీ ఓటర్ ఐడి కార్డు ఉంది ఇప్పుడు నమోదు చేయండి అన్నా సరే ఫామ్ 6, 7, 8 అప్పుడు కూడా వ్యాలిడే. సో ఎక్కడ కూడా భయభ్రాంతులు చెందొద్దు. ఎస్ఐఆర్ అంటే ఓట్లు తొలగిస్తారు కాదు, ఓట్లు తొలగించేది ఎవరిది అంటే వలస వెళ్లిపోయిన వాళ్ళు, లేకపోతే మరణించిన వాళ్ళు, యాబ్సెంటీ ఓటర్స్. కానీ యాబ్సెంటీ ఓటర్స్ కూడా ఎవరైతే అన్ట్రేస్డ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 21st జులై నుంచి 20 ఆగస్ట్ కి మనం క్లెయిమ్స్ వేసుకునే ఒక ప్రొవిజన్ అనేది ఈసీఐ ఇవ్వడం జరిగింది.
0: మేడం, మీరు ఇందాక చెప్పడం జరిగింది ఈ యొక్క క్లెయిమ్స్ కి సంబంధించి, సో ఎలా అనమాట మేడం, ఒక్కసారి ఈ ఎస్ఐఆర్ కి సంబంధించి టోటల్ ప్రక్రియకి సంబంధించి వివిధ డేట్స్ ఉన్నాయి కదా మేడం, ఆ వివరాలు తెలియజేస్తారా?
1: ఇప్పుడు మనకి 15th జూన్ నుంచి 14th జులై వరకు హౌస్ టు హౌస్ సర్వే. బిఎల్ఓస్ మీ ఇంటి దగ్గరకు వస్తారు, ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు, ఇవ్వకపోతే సచివాలయ సిబ్బందిని, మీ విఆర్ఓల్ని, మీ ప్లానింగ్ సెక్రటరీ వాళ్ళు కనుక్కుంటే మీకు ఆ ఫార్మ్స్ అనేవి అందిస్తారు. లేదు మాకు అక్కడ కూడా తెలియట్లేదు అంటే ఎన్వీఎస్పి పోర్టల్ లో కానీ, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా మీరు కనుక్కోవచ్చు ఏ బూత్ అనేది. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు చాలా మంది షిఫ్ట్ అయ్యి ఉంటారు కదా, కానీ ప్రతి పోలింగ్ స్టేషన్ 1200 కంటే ఓటర్స్ దాటకూడదు. సో దాని గురించి రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అని 14 జూలై డిసైడ్ అయిపోతుంది. దెన్ ఇదంతా జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ రోల్, ఈ డ్రాఫ్ట్ రోల్ 21st జులైన రిలీజ్ అవుతుంది. ఇది ప్రతి సచివాలయం నోటీస్ బోర్డు లో ఉంటుంది, ప్రతి ఏఈఆర్ ఆఫీస్ దగ్గర కూడా డిస్ప్లేలో ఉంటుంది, ఆన్లైన్ లో కూడా ఉంటుంది. దీన్ని చూసుకొని నెక్స్ట్ క్లెయిమ్స్ 21st జులై నుంచి 20 ఆగస్ట్ లోపల మీరు వచ్చి నా పేరు ఇక్కడ నమోదు అవ్వలేదు, నా పేరు నెల్లూరు కాదు వైజాగ్ లో నమోదు అవ్వాలని నేను వచ్చి కూడా చేసుకోవచ్చు ఆ టైంలో. తర్వాత దీనికి నేను ఏం చేస్తానంటే ఆ పర్సన్ జెన్యూనా కాదా అనేది నేను ఒక

0: నోటీస్ ఇష్యూ చేస్తాను. ఆ నోటీస్ పీరియడ్ 21 జులై నుంచి 18 సెప్టెంబర్ వరకు ఇచ్చారు. సో దాదాపుగా 2 నెలల వరకు మీరు హ్యాపీగా ఆ నోటీస్ పీరియడ్ లో వచ్చి మీరు అటెండ్ అయ్యి ఫోటో తీసుకొని నాతో, ఆ ఫోటో నేను అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీది మళ్ళీ చేరుతుంది. ఫైనల్ ఎలక్టరల్ రోల్ అనేది 29 సెప్టెంబర్ వస్తుంది గిరీష్. ఒకవేళ ఆ సెప్టెంబర్ 22 కూడా మీ పేరు లేదు అంటే మీరు అస్సలు పానిక్ అయిపోయి హడావుడి ఏం పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫార్మ్ 6, 7, 8 న్యూ ఎంట్రీ, డిలీషన్ ఆఫ్ ఓట్స్ కానీ కరెక్షన్స్ ఆఫ్ ఎంట్రీస్ ఏదైనా సరే 15th జులై నుంచి మనకి కంటిన్యూస్ గా ప్రాసెస్ లో యథావిధిగా జరుగుతుంది. సో డ్రాఫ్ట్ రోల్ లో పేరు రాకపోయినా, ఫైనల్ ఎలక్ట్రోల్ రోల్ లో పేరు రాకపోయినంత మాత్రాన ఏమీ కాదు, మీ హక్కు అనేది ఎవ్వరు కూడా తీసుకోరు మీ దగ్గర నుంచి.
1: మేడం, ఈసారి జరుగుతున్న ఎస్ఐఆర్లో మనకి 2 అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది మేడం. సో ఒకటి వచ్చి బిఎల్ఓ గారు తీసుకుంటున్నారు, ఇంకోటి వచ్చి అప్లికేషన్ని మనకి రిటర్న్ చేస్తున్నారు. సో రిటర్న్ చేస్తున్న ఫామ్, సెకండ్ ఫామ్ వెనుక ఉన్న నెసెసిటీ ఏందంటారు?
0: బేసికల్ గా నేను ఫస్ట్ నుంచే అంటే ఎవ్రీ ఇయర్ డస్ ఇట్, మన బిఎల్ఓ వాళ్ళు ఒక ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సేమ్ కాపీ పేస్ట్ వేరే ఫామ్ లో చేసిన తర్వాత ఆ ఒక ఫామ్ అనేది మన ఓటర్ దగ్గర ఉంటుంది, ఒక ఫామ్ బిఎల్ఓ దగ్గర ఉంటుంది. రేపు పొద్దున క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ లో ఆ పర్సన్ కి పొరపాటున డ్రాఫ్ట్ రోల్ లో ఆయన పేరే రాలేదంటే ఆ ఫామ్ తీసుకొచ్చి హీ కెన్ క్లెయిమ్ దట్ నాకు ఈ ఫామ్ ఇచ్చారు, పొరపాటు ఏదో జరుగు ఉంటుంది, టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుంది, లేకపోతే సమ్ హ్యూమన్ మిస్టేక్ అయి ఉంటుంది అని చెప్పి అతని దగ్గర కంపల్సరీగా ఉండాలి. అండ్ ఈ ప్రక్రియ ఏదైతే 14 జులైకి ఎండ్ అయిపోతుందో ఆ రోజు ఈవినింగ్ కి నేను బిఎల్ఓస్ అందరికి ఏమి ఇన్స్ట్రక్ట్ చేశానంటే, మీ దగ్గర సెకండ్ డూప్లికేట్ కాపీ ఏమైనా ఉంటే అవి దయచేసి వాళ్ళ దగ్గర ఓటర్స్ దగ్గర డోర్ స్టెప్ దగ్గర అందించేయండి అని.
1: మేడం, మనం చూస్తూ ఉన్నాము 2002, దీని ఆధారంగా మనం అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అప్లికేషన్ లో కూడా ఆ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తూ ఉన్నాం. మేడం, ఇప్పుడు పెళ్ళయి అత్తగారింటికి వచ్చిన కోడలు, వారి వివరాల్లోకి మనం వెళ్తే కనుక, సో వారు అంటే వారి అమ్మవారికి సంబంధించి ఆ రోల్ లో 2002లో లేకపోతే, సో ఇక్కడ అత్తగారింటికి సంబంధించి వారి యొక్క నేమ్స్ మనం ఇక్కడ ఎన్రోల్ చేసుకుని ముందుకు వెళ్ళవచ్చు అంటారా?
0: ఒక విధానం ఏంటంటే సపోజ్ అత్తవారు ఇంటికి వచ్చేసింది అమ్మాయి, ఆ అమ్మాయికి అత్తమామలతో కూడా మనకి మ్యాపింగ్ చేయొచ్చు. అత్తమామల వాళ్ళ మమ్మీ డాడీతో కూడా ఈ అమ్మాయిని మ్యాపింగ్ చేయొచ్చు, ఎందుకంటే ఈవిడ గ్రాండ్ డాటర్ అవుతుంది రిలేషన్ ప్రకారం. వాళ్ళ మమ్మీ డాడీతో అన్నా సరే చేయొచ్చు ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ. సరే, ఈ సెకండ్ కేసులో ఈ అమ్మాయికి ఏం డీటెయిల్స్ లేవనుకోండి, 2002లో వాళ్ళ అత్తమామకి ఓట్లేదు, వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకి ఓట్లేదు, వాళ్ళ హస్బెండ్ కి లేదు, ఈ అమ్మాయికి లేదు, అప్పుడు ఏం చేస్తామంటే నో లింకేజ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఆ నో లింకేజ్ ద్వారా ఆవిడ్ని ఎన్యూమరేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయించేస్తాం. ఏదైతే నోటీస్ పీరియడ్ ఉంది చూడండి, అక్కడ నేను ఆ అమ్మాయికి నోటీస్ ఇచ్చి ఎందుకు నీకు 2002లో ఓట్లేదు, మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు లేదు అని ఒక ఎంక్వైరీ అప్పటికప్పుడే ఆ లొకాలిటీలోనే ఎంక్వైరీ కండక్ట్ చేసి ఆ ప్రాసెస్ అనేది ఏ ఇయర్ తర్వాత నాకు అనిపించిందంటే ఆ అమ్మాయి జెన్యున్ ఓటర్, తను ఉండాలి లిస్ట్ లో 2002లో, లేకపోయినా కేవలం ఆ ఏజ్ గ్యాప్ వల్ల లేకపోవడం వల్ల తనకి డీటెయిల్స్ తెలియకపోవడం వల్ల తన డ్రాఫ్ట్ రూల్ లో పేరు రాలేదని తనని మళ్ళీ ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది ఫైనల్ రూల్ లో.
1: మేడం, ఇప్పుడు జరుగుతున్న ఈ ఎస్ఐఆర్ లో భాగంగా యువతలో ఓటర్ అవగాహనను పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా?
0: ఎస్ ఎస్, మేము ఒక ఆటో ఒక అరేంజ్ చేసి అందులో వాయిస్ మెసేజ్ పెట్టి మెయిన్ గా మాకున్న కంటే వాళ్ళు ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇచ్చింది మనకు తిరిగి ఇవ్వడం లేట్ చేస్తున్నారు, ఫోటోస్ కడిగిస్తామని లేట్ గా చేస్తామని. సో ఫోటోస్ అనేది మ్యాండేటరీ కాదు, బ్లాక్ అండ్ వైట్ మీ పాత ఫోటో ఏదన్నా ఉన్నా సరే అది కూడా ఇచ్చేవచ్చు, లెజిబుల్ గా బ్లాంక్ కాకుండా చాలా చంద్రబందగా లేని ఫోటో ఏదన్నా సరే మీరు సబ్మిట్ చేయొచ్చు. కొత్తగానే ఫోటో ప్రింట్ చేసుకొని ఇవ్వాలని అయితే ఏమి అంత మ్యాండేటరీ లేదు, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే ఆటోస్ అవన్నీ చేసిన తర్వాత ఎఫ్ఎం స్టేషన్స్ కి ఇవ్వడం జరిగింది ఆ వాయిస్ నోట్స్, ప్రెస్ స్టేట్మెంట్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం. పొలిటికల్ పార్టీ సభ్యులకి అందరికీ కూడా ఈ లోకల్ అవేర్నెస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ ద్వారా అందరూ కూడా ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి, ఎక్కువ లేట్ చేయకండి, ఎందుకంటే ఇప్పుడు ఇంకా చాలా కొద్ది సమయమే ఉంది. అండ్ వీళ్ళ ద్వారా ఏం చెప్తున్నామంటే మీరు భయభ్రాంతులు చెందకండి, 14th న మీ డ్రాఫ్ట్ రోల్ లో పేరు లేకపోయినా, సెప్టెంబర్ 22 లేకపోయినా మాత్రాన మిమ్మల్ని ఎవరు ఓట్ డిలీట్ చేయట్లేదు. ఫామ్ 6, 7, 8 ద్వారా ఎప్పుడన్నా మీరు ఓటర్ అనేది నమోదు చేసుకోవచ్చు, కరెక్షన్స్ పెట్టుకోవచ్చు, షిఫ్టింగ్ చేసుకోవచ్చు మీ ఓట్ అని.
1: మేడం, మీరు ఇందాక చెప్పినట్టు బిఎల్ఓస్ అనేవారు సో చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్, అండ్ దే ఆర్ ద హార్ట్ ఫర్ ద ఎస్ఐఆర్ అని కూడా మనం ఇందాక మాట్లాడుకోవడం జరిగింది. మేడం, మరి ఈ ఫీల్డ్ స్థాయిలో బిఎల్ఓస్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటి, సో వాటిని ఏ విధంగా పరిష్కరిస్తున్నారు?
0: మెయిన్ గా వాళ్ళ ఇంట్లో లేకపోవడం, ఓటర్స్ వలసలు వెళ్ళిపోయారు, అండ్ మా సరైన పత్రాలు లేవని డిలే చేయడం, ఫొటోస్ కరెక్ట్ గా టైం కి ఇవ్వకపోవడం. తరచుగా ఏంటంటే మెయిన్ గా నాకు అర్బన్ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ నుంచి నేను చూస్తున్నాను కదా, వాళ్ళు ఒక మైండ్ సెట్ లో ఉన్నారు అంటే బిఎల్ఓసే ఫిల్ చేయాలి ఇవ్వాలి అని, అది చాలా తప్పు. ఎన్నికల్ గైడ్ లైన్స్ ఎస్ బిఎల్ఓసే చేస్తారు, వాళ్లే ఫీల్డ్ కి వస్తారు అదంతా, కానీ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా నేను ఇంత చదువుకున్నాను కాబట్టి నా ఫామ్ నేను ఫిల్ చేసుకునే కెపాసిటీలో నేను ఉన్నాను. వాళ్ళు సచివాలయం దగ్గర వెళ్లి ఇచ్చేది ఒక 2 సెకండ్స్ పని, అది మనం రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయితే బిఎల్ఓ ఒక వర్క్ లోడ్ ప్రెషర్ అనేది తగ్గించడం అయితే జరుగుతుంది. సో ఇలా

0: ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మేము ఆ ప్రజా ప్రతినిధులు ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు కదా వాళ్ళ ద్వారా అండ్ వాలంటీర్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారండి రెడ్ క్రాస్ వాళ్ళు ఇంకా లోకల్ వాలంటీర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అవగాహనలో ఎక్కువ ఎక్కడికక్కడ హెల్ప్ డెస్క్ ఆర్గనైజ్ చేసి జనాల్ని ఎక్కువ వెరీ పుష్ చేస్తున్నారు అంటే ఈఎఫ్ ఫార్మ్స్ వెంటనే సబ్మిట్ చేయండి మీకేం కాదు ఆధార్ కార్డ్ ఇచ్చినంత మాత్రాన మీ డీటెయిల్స్ ఏమి కూడా పబ్లిక్ డొమైన్ లో వెళ్ళవు అని ఇలాంటి మార్పులు అనే స్థానికంగా చాలా ఎక్కువ చేస్తున్నారు ఫీల్డ్ స్థాయి బిఎల్ఓస్ కి ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి అండ్ వాళ్ళ యొక్క సవాళ్ళని కూడా ఎప్పుడు కూడా ప్రజలు కోఆపరేషన్ చేస్తే ఏ సవాళ్ళు అయినా సరే ఈజీగా రిజాల్వ్ అయిపోతాయి.
1: మేడం, కార్యక్రమంలో చివరిగా జరుగుతున్న ఎస్ఐఆర్ కి సంబంధించి అండ్ ఆల్సో ఓటర్ అవగాహనపై మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించే సందేశం ఏంటి మేడం?
0: నేను ఒక్కటే, ప్రతి పౌరుడికి రాజ్యాంగంలో మీరు ఓటు హక్కు అనేది మీకు ఇచ్చిన బేసిక్ రైట్, అది మనం ఉపయోగించుకోవాలి అంటే మీరు మీ ఫామ్ ని అత్యంత త్వరగా, ఇంకా ఎవరన్నా సరే ఈ మాట వింటూ ఈ ఇంటర్వ్యూ వింటూ ఇంకా ఫామ్స్ తీసుకోకపోతే దయచేసి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడ ఉందో మీ ఓటు కనుక్కొని ఆ ఇఎఫ్ ఫామ్ నింపి, లేకపోతే బిఎల్ఓఏ మీకు హెల్ప్ చేస్తున్నారు అది ఫామ్ ఫిల్ చేయడానికి తిరిగి ఇచ్చేయండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే పానిక్ అవ్వకుండా సంబంధిత బిఎల్ఓతో కూర్చొని ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఓట్ షిఫ్టింగ్ చేసుకోవాలి, ఎక్కడ కొత్త ఓటర్ గా నమోదు అవ్వాలి, ఇవన్నీ కూడా. ఎందుకంటే రాజ్యాంగంలో ఓటర్ జాబితా పారదర్శకమైనది చాలా చాలా టీడియస్ లెబోరియస్ ప్రాసెస్, చాలా కష్టమైనది ప్రాసెస్. ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్ ఎలానో లాగా ఎంపీడీఓ స్థాయి నుంచి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కలెక్టర్ గారి స్థాయి వరకు ప్రతి డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంది. బిఎల్ఓలకి సహకరించండి, ఈ ఓటర్ జాబితా ఏదైతే తయారవుతుందో స్పెషల్ గా దానిలో మీరు భాగస్వాములు కావాలంటే మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఈఎఫ్ ఫామ్ నింపి త్వరగా టైం కి ఇవ్వండి. క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ లో ఒకవేళ మీకు డ్రాఫ్ట్ రోల్ లో మీ పేరు కానీ కనబడలేకపోతే వెంటనే మా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ లో తెలుపండి.
1: మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు మీరు రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ గిరీష్, ప్లెజర్ ఇస్ మైన్.
1: ఇంతవరకు రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై నెల్లూరు రూరల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నాగసంతోష్ అనుష గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరందరి కోరిక మేరకు అంకురం చిత్రానికి చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం.

విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ శ్రోత ఎం ప్రతాప్ కోరిక మేరకు సెవెంత్ సెన్స్ చిత్రానికి కార్తీక్ పాడిన పాట విన్నారు. రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట పాప వినాశనం. శ్రోతలు గురుప్రసాద్, సుకన్య, రవి, మధు ఇంకా వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు మనవూరి కథా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన గోపి.

ఆదోని మండలం చిన్నపెండేకల్ గ్రామం నుంచి వేణుగోపాల్ యాదవ్. వీరి కోరిక మేరకు పవిత్ర ప్రేమ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటున్నారు.

0: రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత బాపట్ల జిల్లా మార్టూరు గ్రామం నుంచి జి సంధ్యారాణి, చరిత, మాన్విత వీరి కోరిక మేరకు దానవీర సూరకర్ణ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాల.
1: చిత్రం

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచేస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: విశాఖపట్నం శ్రోతలు లక్ష్మి, విశాల్ వీరి కోరిక మేరకు వాన చిత్రానికి కార్తీక్ పాడిన పాట వినబోతున్నారు. ఈ పాటకు రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కమలాకర్.

ఎద్దుమైలారం శ్రోతలు సహస్రా వర్షశ్రీ అంకిత్ హర్షిత్ వీరి కోరిక మేరకు ఇంటింటి రామాయణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

కార్యక్రమంలో చివరిగా కొత్తగూడెం శ్రోతలు రాజేశం, సరోజిని, మాయ వీరి కోరిక మేరకు రాజా చిత్రానికి చిత్ర పాడిన పాట. రచన సామవేదం షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా 100% లవ్ ఈ చిత్రానికి హరిణి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మహర్షి, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, నాయని కృష్ణమూర్తి సాహిత్యం, ఇళయరాజా సంగీతం.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తలంబ్రాలు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన మల్లెమాల గీతం, సత్యం సంగీతం.

కురుక్షేత్రం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట అది. మీరు పాడిందే మరో పాట, చిత్రం ప్రేమ ఖైదీ.

రాక్షసుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట అది. తర్వాత చిత్ర బృందం పాడిన పాట చిత్రం ప్రేమ పావురాలు.

అంతరకు నేలను గుర్ర కలువినర ఎత్తు తగ్గులు తొలిగే రోజు ఎత్తు తగ్గులు తొలిగే రోజు ఎప్పుడు

1971 శ్రీ రమణ చిత్ర ద్వారా విడుదలైన మట్టిలో మాణిక్యం చిత్రం నుంచి పాటలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పికె మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా రెండవ విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి మూడవ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. మోదీ భారత్ ఆస్ట్రేలియా సీఈఓల సదస్సులో పాల్గొని ఇరు దేశాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సంబంధాలకు కీలకంగా ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న జకార్తాలో జరిగిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, ఇండోనేషియా పురోగతి శ్రేయస్సుకు ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారం, స్నేహం వారధిగా నిలుస్తోందన్నారు. ఇటీవలి కాలంలో భారత్ సాధించిన పురోగతిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ది నుండి స్టార్టప్ విప్లవం వరకు సామాజిక అభివృద్ది కార్యక్రమాల గణనీయమైన విస్తరణ ద్వారా 25 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, ఇది ప్రపంచ వృద్ధికి భారత్ను ఒక కీలక శక్తిగా మార్చిందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047, ఇండోనేషియా ఎంఎస్ 2045ల మధ్య ఉమ్మడి ఆశయాల సాకారం చేసేందుకు ప్రవాస భారతీయులు తమ వంతు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. జకార్తాలో ఇండోనేషియా ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ఉమ్మడి నాగరికత వారసత్వం, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో కూడిన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త శకానికి పిలుపునిచ్చారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య జననిగా అభివర్ణించిన ప్రధాని, ఇండోనేషియాతో ప్రజాస్వామ్య సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, దానికి సంబంధించిన సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పికె మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో

15కు పైగా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిస్థితిని పర్యవేక్షించాలని, వర్షాభావం లేదా ఋతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల ప్రభావితమయ్యే జిల్లాల పరిస్థితిని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ అంచనా వేయాలని డాక్టర్ మిశ్రా ఆదేశించారు. తద్వారా అవసరమైనప్పుడు తగిన నివారణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. ప్రభావిత జిల్లాల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉండేలా చూడ్డానికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అలాగే జలాశయాల్లోని నీటిని గరిష్టంగా వినియోగించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడాలని ఆయన ఆదేశించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు నుండి కేరళలోని కోచిలో 2 రోజుల బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు ప్రముఖ నిపుణులు, విధాన రూపకర్తలు, నిపుణులతో కూడిన నేపథ్య ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. ఇది అనుభవాలు పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలను పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ నెల 6-7 తేదీల్లో జరిగిన బ్రిక్స్ ఉమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. ఆ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ ఉమెన్ ట్రాక్ క్రింద ప్రాధాన్యతా రంగాలపై లోతైన చర్చలు జరిపారు. ఈ ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలు విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హార్మోజ్ జలసంధి గుండా వెళుతున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్పై కొత్తగా 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థలతో పాటు హార్మోజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఉన్న 60కి పైగా ప్రాంతాల్లో బోట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అంతర్జాతీయ నౌకాయానంపై దాడులు చేయగలిగే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని అమెరికా తెలిపింది. అలాగే పౌర సిబ్బందితో వెళుతున్న వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపించింది. మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావం భారతీయ రాజకీయాల్లో ఒక అమూల్యమైన వారసత్వమని రిజిజు పేర్కొన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోకి నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవాలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 5 మ్యాచ్ల పురుషుల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 11.4 ఓవర్లలో కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200

0: ఒక పరుగులు చేసింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలు కానున్నాయి. దీని తర్వాత భారత్ ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: కార్మికుల కార్యక్రమంలో మొదటి అంశం ఏటి కొప్పాక బొమ్మలు వాస్తవ శబ్ద రూపకం. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.
1: హస్తకళా వైశిష్ట్యం ఏటికొప్పాక బొమ్మలు వాస్తవ శబ్ద రూపకం. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. సహకారం శ్రీ ఎం వెంకటరమణ.
2: ఒకప్పుడు జాతరలు, పరసలు, సంబరాలు జరిగేప్పుడు తాటిబుట్టల్లో పెట్టి అమ్మే రకరకాల రంగురంగుల లక్కపిడతల్ని కొనుక్కొని ఇంటికి తీసుకు వెళ్ళని వారు ఉండేవారు కాదు.
3: ఆ లక్కపిడతలతో పాటు చెక్కతో చిన్న చిన్న బొంగరాలు, భరిణెలు, చెక్క గిన్నెలు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ఎద్దుల బండ్లు, దున్నే రైతులు, బొమ్మల్లో బొమ్మలు, రకరకాల పక్షులు, కీచైన్లు, బొత్తాలు, నగలు, అలంకరణ భూషితాలు ఎన్నో మరెన్నో.
2: అక్కడ ఆ హస్తకళా నైపుణ్య సోభగులు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి మనల్ని కట్టిపడేస్తాయి. అదే ఏటికొప్పాక.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా యలమంచిలి మండలంలోని ఓ చిన్న గ్రామం ఏటికొప్పాక. ఏరులా పారే వరాహనది ఒడ్డున ఉండటం వల్లే ఆ పేరు అలా వచ్చిందని ప్రతీతి. విశాఖపట్టణానికి సుమారు 65 కిలోమీటర్ల దూరంలోనూ, యలమంచిలికి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది.
2: స్థానికంగా విరివిగా దొరికే మెత్తటి అంకుడు కర్రను బొమ్మల తయారీకి వాడుతుంటారు. వివిధ రకాల ఆకులు, విత్తనాలు, వేర్ల నుండి రంగులు సేకరించి కీటక వ్యర్థాల నుండి తీసిన లక్కతో ఆక్సీకరణం చేసి సహజ సిద్ధమైన రంగులను తయారు చేసుకుంటారు.
3: కాలానుక్రమంలో ఇప్పుడు కొంతమంది రసాయనాలను కూడా వాడుతున్నారు.
2: ఏటికొప్పాక బొమ్మల తయారీ లోతుపాతులు తెలియజేస్తూ స్థానిక సీనియర్ కళాకారులు పెదపాటి ఆనందాచారి. నమస్కారం అండి.
4: నమస్కారం బాబు.
2: మీ పేరండి?
4: నా పేరు పెదపాటి ఆనందాచారి అండి.
2: ఈ విశాఖపట్నం జిల్లా ఏటికొప్పాక అనేది బొమ్మలకు ప్రసిద్ధి కదా. ఇప్పుడు ఈ బొమ్మల తయారీ అన్నది మొదలయ్యింది. అలాగే ఈ ఏటికొప్పాక అనే పేరు ఈ ఊరికి ఏ విధంగా వచ్చింది?
4: అప్పుడెప్పుడో పూర్వం మాకున్న ఏటికొప్ప గ్రామం పక్కన ఉన్న ఏరుండి, ఇది ఈ ఏటి పేరు వరహానది అంటారండి. ఈ లక్క బొమ్మలు సరిగ్గా మూట పనులు ఉండేయండి. తవ్వలో, కొంచాలు, బరిళ్ళు, కోలాటం, సిరతలు ఇవి ఉండేయండి. ఆ రోజుల్లోని ఏదో పని చేస్తూ జీవనోపాధి చేసేవారండి. ఆ రోజుల్లో కరెంటు లేక మా దగ్గర ఒక లాగేవాడు మా తండ్రి గారి దగ్గర హ్యాండిల్ ఎత్తు ఉండేయండి మాకు. ఆ హ్యాండిల్ ఎత్తు మీద లాగేవాడు ఉండేవాడు.

0: రూపాయి నాలుగు భాగాలుగా చేసి లాగేవారిది పావలా, తయారు చేసేవారిది పావలా, ఆ కర్రది పావలా, కలర్స్ది పావలా. మేము ఆ రోజుల్లో ఈ పనిని మేము అవలంబించామండి. రాను రాను రాను మా పిల్లలు బయలుదేరాక ఈ బుక్కులు ఆ బుక్కులు చూడడం, ఆహా వినాయకుడు ఎలాగుంటాడు తయారు చేయడం, వెంకటరామమూర్తి ఎలాగుంటాడు తయారు చేయడం. నేను ఆ రోజుల్లో శివలింగాలు టాయిలెట్ సెట్ల నుండి మయ్యి సెంటర్ అర్థం ఉండి అటు పని కుంకుమ బరిన్లు నేను తయారు చేసేవాడిని. అయ్యి మా తండ్రి గారి నాడు మోట పనులు ఉండి మా నాడు కొంచెం మంచి పనులు వచ్చాయి. పని చేస్తూ చేస్తూ మా పిల్లలు బయలుదేరి సంవత్సరానికి ఒక ఐటమ్స్ తయారు చేసి అవార్డుకి పెట్టేవారండి. అవార్డు పెడితే అలాగేదో ఇండియా బుక్ అని, లిమ్కా బుక్ అని, వరల్డ్ ఇవన్నీ అవార్డులు మా పిల్లలు బయలుదేరి తెచ్చారు. ఆ రోజుల్లో 300 కుటుంబాలు ఉండి అట్టండి ఈ ఊర్లో. ఈ రాను రాను ఈ కర్ర దొరక్క, ఈ కలర్స్ దొరక్క, ఇప్పుడు వచ్చే నేషనల్ కలర్స్ మా పిల్లలు బయలుదేరి ఈ నోట్లో పెట్టుకున్న ప్రమాదకరం కాదండి. ఇప్పుడు ఈ బచ్చల కూర ఉందా కదండి, బచ్చల కూర తింటాం మనం, ఆ పళ్ళు నుంచి జాబ్రాస్ పిక్కల నుంచి వాటి పైన పసుపు కొమ్ములు ఈ కలర్స్ తయారు చేయడం, ఆ లక్క తీసుకొచ్చి ఆ లక్కలో ఈ కలర్స్ అన్నీ కలిపి మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ మనం మేము ఉపయోగించుకొని ఈ వినాయకుడి బొమ్మలని, వెంకటరామమూర్తులని, కొంగలని, ఇవన్నీ రాధాకృష్ణులని, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకని ఈ తయారు చేయడం మొదలు పెట్టేవండి. అటు పైన డ్వాక్రా మహిళలకు 20 ట్రైనింగ్ శిక్షణ నేను ఇచ్చాను. ప్రభుత్వం వారు ఆ డిపో పెట్టినట్లయితే వారి దగ్గర కొనుక్కొని మేము పని చేసుకుందామని మేము ఆశించుతున్నాం. ఇదివరకు ఒకప్పుడు కోఆపరేటివ్ సొసైటీ ఉండేదండి ఇక్కడ, 60 దగ్గర అవుతుంది. మన సాగి సూర్యనారాయణరాజు గారు ఆయన అరువుశాఖ మినిస్టర్గా ఉండేవారండి ఆ రోజుల్లో. బాబు మాకు కర్ర అంకుర్ కర్ర కావాలి బాబు అంటే ఆయన పర్మిట్ మాకు ఇచ్చారు. కృష్ణాదేవిపేట అంటారు కదండి గొలగొండ దాటాక, అక్కడికి తీసుకెళ్ళి మేము ఇదిగో మాకు ఈ సైజు కర్ర ఎంత కావాలి అని మేము వారికి బెత్తాయించి ప్రతి కర్రకి టెంబర్ వేసి మేము తూపించి అక్కడ ఒక లారీ లోడ్ తెచ్చుకుంటూ వాళ్ళండి. ఇక్కడ సొసైటీ నెంబర్లు అందరివి పంచుకొని అప్పుడు పనిచేసి ల్యాఫాక్టరీలకు అన్నింటికి కూడా ఇచ్చేవాళ్ళండి. ఆ రోజుల్లో 90 వరదలోనూ ఆ సొసైటీ అంతా మునిగిపోయి రికార్డు అంతా పోయి.
1: ఇప్పుడు ఈ బొమ్మల పరిశ్రమ అన్నది ఇక్కడ కేంద్రీకృతం కావడంలో కారణాలు ఏమిటండి?
0: చోడవరన్న పని చేయనివ్వండి, నర్సీపట్నాన్ని పని చేయనివ్వండి, ఇంకా చాలా ఊళ్ళు చేస్తారండి ఈ పని. ఇక ఎక్కడ తయారు చేసినా ఏటికొప్ప తీసుకురావడం, ఆ సామాను షాపులకు ఇచ్చేయడం, డబ్బు పేమెంట్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. సరే ఈ ముడిసరికి ఏముందండి, ఈ చుట్టుపక్కల అంతా కొండల ఏరియా అంతా కూడా ఇదే కర్ర అండి. ఈ బొమ్మలకే ఈ కర్ర మొదటి నుంచి మా పెద్దలు ఎలా కనిపెట్టారో ఈ బొమ్మలకి ఈ కర్ర, ఈ అంకుడు కర్ర చాలా సున్నితమైన కర్ర.
1: ఏం కర్ర అండి?
0: అంకుడు కర్ర అంటారండి. ఒక కర్ర నరికితే 10 బోల్డ్ పెడతారండి ఊరి చుట్టులోను.
1: మిగతా బొమ్మలకి ఈ ఏటికొప్పాక బొమ్మలకి వ్యత్యాసం ఏమిటి, ప్రత్యేకత ఏమిటంటారు?
0: అయితే ఏటికొప్పాక బొమ్మలో లక్క పోస్తామండి మేము. ఒకప్పుడు ఈ లక్క మాకు దొరికింది కదండి, ఇది కలకత్తా నుంచి వస్తుందండి. అక్కడ ఆ ఒరిస్సా ఆ సైడు చెట్లు పంట అంటండి, ఇది తేనె పట్టు మైను ఎలాగో ఆ మైనులాగా ఆ తెచ్చి ఆ సంతలు అమ్మితే వ్యాపారస్తులు కొని అవి బిళ్ళల మాదిరిగా ఇంత బిళ్ళ తయారు చేసి పెంచి ఇక్కడ మా అందరికీ కూడా సప్లై చేసేవారండి. లక్క పూసి దానికి మెరుగు మొగుడు రేఖ అని ఉంటుంది, ఆ రేఖే దీనికి కనిపెట్టారు మా పెద్దలు ఫినిషింగ్. మా ఏటికొప్పాక బొమ్మలకి రౌండ్ టర్మ్లో తిరుగుతుంది కాబట్టి మోటారు, మేము లక్క కలర్ చేసి మనకి ఎక్కడ ఏమి మెరుగుపు ఫినిషింగ్ కావాలో ఆ ఫినిషింగ్ మేము. పిల్లలు కూడా రాను రాను ఏ పనులు నేర్చుకున్నారండి. ఒక ప్రభుత్వం ఏదో ఉపాధి ఏదన్నా ఇంకా కల్పించితే పిల్లలకి కూడా మేము మంచి భవిష్యత్తు మేము చేసుకుందామని మేము అనుకుంటున్నామండి.
1: ఏ రకాల బొమ్మలు ఉంటూ ఉంటాయండి?
0: తల్లి పిల్ల బిడ్డ బొమ్మలు, అవి 5 బొమ్మలు ఉంటాయండి అందులో, అది ఇక్కడ తయారు. అలాగే కొంగలు, వినాయకుళ్ళు, అలాగే వెంకటరామమూర్తులు, రాధాకృష్ణులు, అటు పైన గిరిగిచ్చికాయలు అంటారు కదా పిల్లలు నోట్లో పెట్టుకొని,
1: చిన్నపిల్లల బొంగరాలు,
0: పిల్లల బొంగరాలు. ఈ అన్నమయ్య బొమ్మకి సీఎం గారి చేతుల మీద 5,000 ఇచ్చారండి. బ్యాంగిల్స్, నెక్లెస్, ఈ చెవు పిన్, ఇది ఈ హెయిర్ క్లిప్ మొత్తం దీనికి 2-3 అవార్డులు. దీనికి 9 గుళ్ళకి 9 అవతారాలు పెట్టి ఈ మయాన్ని గర్భగుళ్ళలోనూ కలికి అవతారం పెట్టామండి. దానికి ఒక అద్దం పెట్టి చేసాం, ఆ అద్దంలోనే ఈ అవతారం కనిపించుతుంది. ఆ శివాలయం ఎలాగుందో అలాగే అన్నీ కూడా కనిపిస్తాం. దీనికి నేషనల్ మెరిట్ అవార్డు ఇచ్చారు నాకు ఢిల్లీ.
1: చక్కటి విషయాలు తెలియజేశారండి, నమస్కారం.
0: నమస్కారం బాబు.
2: సుమారు 400 సంవత్సరాల క్రితం అప్పటి జమీందారుల పోషణలో వర్తిల్లిన ఈ కళ వంశపారంపర్యంగా సాంప్రదాయంగా వస్తున్న హస్తకళా విన్యాసానికి ఓ దర్పణం.
3: స్వయం ఉపాధి కల్పనగా, కుటీర పరిశ్రమగా ఈ కళ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న చిన్నయాచారి.
1: నమస్కారం అండి చిన్నయాచారి గారు.
4: నమస్కారం అండి.
1: మీరేం చదువుకున్నారండి?
4: నేను చదివింది అయితే 9th సార్. అయితే ఇక్కడ ఏటికొప్పాక అంటే మీకు లక్క బొమ్మలకి ప్రసిద్ధి అని మీకు తెలుసు. మా పూర్వీకులు అంటే ఇంచుమించు ఒక 200 సంవత్సరాల నుంచి అలా చేస్తున్నట్టు తెలుసు. కానీ

0: వాళ్ళకి గుర్తింపు అనేది మామూలుగా రొటీన్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది పెద్దవాళ్ళు చాలా మంది అంటే ఎక్స్పైర్ అయిపోయారు, వాళ్ళైతే చాలా నైపుణ్యం ఉంది వాళ్ళని. కాకపోతే గవర్నమెంట్ తరఫున గుర్తింపు అనేది రాక ఈ యొక్క క్రాఫ్ట్ మరుగున ఉండిపోయింది అనమాట. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే అండి, ప్రతి సంవత్సరం కూడా అవార్డ్స్ అనేది పెట్టిందండి. కాంపిటీషన్ అవార్డ్స్ అంటే మీకు స్టేట్ అవార్డ్స్, అలాగే నేషనల్ అవార్డు. మన స్టేట్ అవార్డు అంటే మన హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ ఉంది, ఏపీ HDC. అలాగే నేషనల్ లెవెల్లో డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్. నేనేంటంటే చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కి వెళ్తూ కూడా సండే టైంలో పిల్లలు ఆడుకునేవారండి నాతోటి ఫ్రెండ్స్. నేనే ఏంటంటే వర్క్ నేర్చుకునేవాడిని ఒక గురుగారి దగ్గర. పట్టుదల ఏంటంటే నేను ఈ ఉన్న వృత్తులనే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఒక మోటో నేను పెట్టుకున్నానండి. ఇక్కడ గవర్నమెంట్ నుంచి స్టేట్ అవార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే నేషనల్ అవార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు, చాలా వరకు సాధించవచ్చు అని తెలుసుకొని నేనేం చేశానంటే ఒక ఐటెం ఒకటి తయారు చేసేయండి. అది కోడిగుడ్డు అనే ఐటెం పూర్వం ఉండేదే. 12 గుడ్లు ఉంటాయండి ఒక కోడిగుడ్డి, అంటే కోడిగుడ్డు సైజులు అనుకుందా, ఆ ఎగ్గులోనే 12 ఉంటాయి. ఒకదాని లోపల ఒకటి, ఒకదాని లోపల బొమ్మలో బొమ్మ ఉన్నది చూసారా, అదే కాన్సెప్ట్ అనమాట అండి. ఆ ఐటెము 12 గుడ్ల కంటే ఇంకా ఎక్కువ చేర్చొచ్చు మనం, ఇంకా పల్చగా తయారు చేసి ఆ చక్కనందరిని తొలిసి మనం ఇంకా ఎక్కువ కోడిగుడ్డుని తయారు చేయొచ్చు అనే కాన్సెప్ట్ని తీసుకొని నేను ఒక కోడి పుంజి, చిన్న కోడి పెట్ట, పిల్లలు, ఒక ఫ్యామిలీ సెట్ తయారు చేసి దాంతోపాటు ఈ కోడిగుడ్డులో కోడిగుడ్డు కూడా నేను యాడ్ చేసి ఆ ఐటెం నేను సబ్మిట్ చేశాను అనమాట అండి. ఆ యొక్క నైపుణ్యానికి మన స్టేట్ గవర్నమెంటు నేషనల్కి అప్లై చేయొచ్చు దీన్ని అనేసి ఇక్కడ సెలెక్ట్ చేసింది స్టేట్ గవర్నమెంటు. అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా అక్కడ డైరెక్ట్గానే సెలెక్ట్ అయిందండి. ఇది చాలా వర్క్ ఉన్న ఐటెము, తర్వాత క్రియేటివిటీగా ఉన్నది. సో దీనికి నేషనల్ అవార్డు ఇవ్వచ్చు అని డిక్లేర్ చేశారనమాట అండి. చేసి అప్పుడు అబ్దుల్ కలాం గారు 2005 ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఢిల్లీలో ఇచ్చారనమాట అండి. అప్పుడు క్యాష్ ప్రైజ్ ఒక 50,000 కూడా ఇచ్చారండి. సో దాంతో ఆ ప్రోత్సాహంతో మనకి మంచి విలువ ఇచ్చింది గవర్నమెంటు. సో మనం ఇంతటి దాకుండా మరికొంతమందికి మన యొక్క స్కిల్ని నేర్పాలి, మనం చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది అనేసి నేను ఒక ఉద్దేశంతో ఇక్కడ ఏంటంటే ఏటికొప్పాకులో మగవాళ్ళందరూ కూడా చాలామంది మానేస్తున్నారండి వర్క్. కారణం ఏంటంటే చాలా కష్టాలు ఉన్నాయండి ఇందులోని, ఈ క్రాఫ్ట్లోని, ఏటికొప్ప కలక బొమ్మలోని. వుడ్ సరిగ్గా దొరకకపోవడం, రా మెటీరియల్ సరైన కిట్టుబాటు దొరకలేక. సో అందువల్ల ఇక్కడ ఏటికొప్పాకులో చాలామంది లేడీస్ ఉన్నారండి, హౌస్ వైఫ్స్ కింద ఉన్నారు. ఇప్పుడు లేడీస్ని మనం డెవలప్ చేసేలా అంటే ఈ వృత్తిలోని మనకి బాగుంటుంది, వాళ్ళకి పార్ట్ టైం జాబ్లా ఉంటుంది. తర్వాత ఈ కళ కూడా కొన్నాళ్ళ పాటు ఈ లేడీస్ ద్వారా కూడా మళ్ళీ రీజనరేట్ అయినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ అందరినీ కూడా లేడీస్ని పెట్టానండి. అంటే వాళ్ళకి ఏంటంటే శాలరీ బేసిక్ అండి, వాళ్ళ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట.
1: వారికి శిక్షణ అన్నది ఏమైనా ఇవ్వడం జరుగుతుందా?
0: ఆ శిక్షణ నేనే ఇస్తానండి. కారణం ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్ మనం తీసుకురావచ్చు, మనమే కదా వర్క్ నేర్చు. సో ఆ రకంగా చాలామంది స్కిల్ డెవలప్ చేసుకున్నారు, వాళ్ళకి శాలరీస్ 9,000 వరకు వస్తుందండి ఒక్కొక్కరికి అయితే చేసేయండి. ఇంకా ముందు ఇంకా చాలా మందిని ఇంచు పెంచాలని నా ఉద్దేశం అండి.
1: ప్రస్తుతం ఎంతమంది చేస్తున్నారండి?
0: ఇక్కడైతే 35 చేస్తున్నారండి లేడీస్. అంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి కూడా బేసిక్స్ నేర్పుతామండి. వాళ్ళలో స్కిల్ ఉంది, వీళ్ళు చాలా చురుగ్గా మనం చెప్పిన వర్క్ని క్యాచ్ చేస్తున్నారు. వీళ్ళు అన్స్కిల్కి ఏ వర్క్ అప్ చెప్పాలి, హై స్కిల్కి ఏ వర్క్ అప్ చెప్పాలి నేను డిసైడ్ చేసి వాళ్ళకి ఆ ఐటమ్స్ నేను బెతేస్తూ ఉంటానండి.
1: ఈ విధమైనటువంటి బొమ్మలు తయారు చేయాలన్నట్టయితే సృజనాత్మకత, కళాభిరుచి ఉండాలి కదా, మీకు ఏ విధంగా వచ్చింది అది?
0: ఇప్పుడున్న జనరేషన్కి అయితే అండి, ఎప్పుడో పాతకాల బొమ్మలు అంటే ఎవరో లైక్ చేయట్లేదండి, కొంతమంది చేస్తున్నారు. అయితే ఇప్పుడు చాలామంది ఇంటీరియర్ డిజైన్స్ ఉన్నాయండి, ఇంటీరియర్ డిజైన్స్ ఫర్నిచర్ వాడుతున్నారు, తర్వాత హౌస్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ వాడుతున్నారు అనమాట. సో ఆ రకంగా మనం వెళ్ళిలో అంటే మార్కెటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, నేను అది అబ్జర్వ్ చేశాను అనమాట. తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఒకటి, పూర్వం అయితే బాక్సులు, కుంకుమ బాక్సులు, తర్వాత బ్యాంగిల్స్. బాగా పూర్వం అయితే తీర్థాల్లోనండి, అప్పుడు మెజర్మెంట్స్ ఇవి ఉన్నాయి కదండి, మెజర్ చేసి పప్పులు, పప్పు ధాన్యాలు, కొంచాలు, తవ్వలు ఇవి ఉన్నాయి కదండి, అవి చేసేవారు అనమాట. ఇప్పుడు ఆ వస్తువులు పనికిరావండి, అంటే అంతా ఫ్యాషన్ మారిపోయింది కదండి. సో అందువల్ల బ్యాంగిల్స్లో కొత్త రకాలు, అలాగే చేతి వాచీలు, ఒక పెళ్లి కాన్సెప్టు, బ్రైడల్ సెట్టు, ఇలాంటి కొన్ని ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్కి అండి అలా చేయడం మొదలు పెట్టడంతో మార్కెటింగ్ చాలా బాగుంది.
1: ఇప్పటికీ ఈ మార్కెటింగ్లో ఉన్న తేడా ఏమైనా గమనించడం జరిగిందా?
0: బాగా డెవలప్ అయిందండి మార్కెటింగ్ అయితే మాత్రం, హోప్సే చాలా ఎక్కువ ఉన్నాయండి, మన మార్కెటింగ్ డిమాండ్ ఉందండి. కానీ మన గవర్నమెంట్ నుంచి ఇంకా సపోర్ట్ ఉంటే ఇంకా బాగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి.
1: ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు?
0: అలా అయితే హ్యాపీ ఫీల్ అవుతారండి. కారణం ఏంటంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా స్కూల్లో చేర్పించుకొని వాళ్ళ ఫీజులు కట్టడానికని, తర్వాత హెల్త్ సంబంధించి ఏమైనా డిసీజర్ వచ్చిందనుకోండి, ఇప్పుడు భర్త సంపాదన కొంత ఉంటుంది, భార్య కూడా తనతో పాటు కష్టపడింది అనుకోండి, తనకి డబ్బులు వస్తాయి కదా, నేనే వర్క్ చేసుకోవచ్చు, ఎండలోకి వెళ్ళి పని లేదు. తర్వాత ఇది ఒక కళ, ఆ కళ నేర్చుకోవడంతో వాళ్ళకి హ్యాపీ అనేది ఉంటుంది.

0: వీళ్ళకి పార్ట్ టైం జాబ్ లాగా డ్వాక్రా సంఘాలకి లోన్స్ కట్టుకోవడం అనేది దీన్ని కేటాయించుకుంటున్నారు.
1: చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం స్థాపించడంలో మీ యొక్క ఉద్దేశం ఏమిటి?
0: ఈ కార్నర్ లోని ఎంచుకోవడానికి కారణం ఏంటి, చుట్టూ కొండలు అయి ఉంటాయండి, చల్లటి వాతావరణం, గాలి వేస్తుంది పీస్ఫుల్ గాని. తర్వాత ఈ ఫ్యాక్టరీ కూడా డస్ట్ ఎలర్జీ రాకుండా ఎప్పటికప్పుడు ధూళిపోవడానికి అనేసి అంత ఓపెన్ గా పెట్టి చేయడం జరిగింది అనమాట. సో ఆ వర్క్ చేసే వాళ్ళకి స్ట్రెస్ అంటూ ఉండదు ఏమి.
1: 10 మందిని ప్రోత్సహించాలని మేము కోరుకుంటూ నమస్కారం అండి.
0: నమస్కారం.
2: పాడి వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడుతున్న ఏటికొప్పాక గ్రామంలో కళాకారుల కుటుంబాల వారు బొమ్మల తయారీని ఓ కుటీర పరిశ్రమగా చేసుకుని ఉపాధి పొంది జీవనం కొనసాగిస్తున్నారు.
1: ఇప్పుడు అక్కడ తయారీదారులతో మాటలు కలుపుదాం.
3: నా పేరు సత్యం.
1: ఏంటి, ఏం పని చేస్తున్నావు ఇక్కడ?
3: వినాయకుడి కాళ్ళు పడుతున్నా. ఇది వినాయకుడు అండి. ఈ చేతులు ఒకరు పడతారు, ఈ కాళ్ళు ఒకరు పడతారు. ఈ ఇలాగ ఒక్కొక్క ఐటమ్స్ ఒక్కొక్కరు పడతాం. ఒక బొమ్మ తయారవుతుంది. మాకు ఫస్ట్ నుంచి ఫస్ట్ వరకు చేస్తే నెల శాలరీ ఇస్తారు. అలాగే 40 మంది మేము ట్రైనింగ్ అయ్యాం. గవర్నమెంట్ ద్వారాగా ట్రైనింగ్ అయ్యి ఆర్ఎస్ నెల్లు ఇతని దగ్గర చేస్తున్నమాట. చెట్ల బొమ్మలు, పెళ్లి కూతురు బొమ్మలు, పెళ్లి కొడుకు బొమ్మలు మొత్తం అన్ని తయారవుతాయి.
1: మీ పేరు?
4: పావని సార్ నా పేరు.
1: ఇక్కడ మీరు ఏం పని చేస్తుంటారు?
4: పెయింటింగ్ వేస్తుంటారు అండి బొమ్మలకి. మొత్తం ఇక్కడ చెక్కతో తయారు చేసి అన్ని రకాల బొమ్మలు ఉంటాయి కదా, ఒక్కోదానికి ఒక్కోలా ఉంటాయి. కొంచెం వేయడం చేతికి కొంచెం పట్టది తెలిసిన తర్వాత అలా కళ్ళు వేయడం, ముక్కులు వేయడం అన్ని నేర్పుతారు.
2: ఈ మధ్య కాలంలో ఇళ్లలో జరిగే ప్రతి శుభకార్యానికి వచ్చే అతిథులకు కృతజ్ఞతాపూర్వకంగా తిరిగి ఇచ్చే బహుమానాలకు, పెద్ద పెద్ద కార్పొరేట్ కార్యాలయాల్లో అలంకరణలకు మొదలైన వాటికి ఈ బొమ్మలను విరివిగా వినియోగిస్తున్నారు.
1: ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ హస్తకళ రీతి ప్రాబల్యం భావితరాల వారికి కూడా అందుతుందని ఆశిద్దాం.
5: ఇంతవరకు మీరు హస్తకళా వైశిష్ట్యం, ఏటికొప్పాక బొమ్మలు, వాస్తవ శబ్దరూపకం విన్నారు. వ్యాఖ్యానం శ్రీ బేత రామసూర్యప్రకాశ్రావు, కె గాయత్రి. నిర్వహణ శ్రీ బేత రామసూర్యప్రకాశ్రావు. సహకారం శ్రీ ఎం వెంకటరమణ.
6: ఇప్పుడు వినబోయే అంశం ఉసిరి చెట్టు ఇల్లు కథానిక. రచయిత శ్రీ అద్దేపల్లి ప్రభాకరరావు.
7: ఉసిరి చెట్టు. సందు మొదట్లో ఇంటి ప్రహరీ గోడని ఆనుకుని చాటుగా నక్కి ఉన్నారు ఇద్దరు పిల్లలు. ఇంకో ఇద్దరు పిల్లలు చెట్టాపట్టాలు వేసుకుని నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. చూసి చూడనట్టుగా ఇంటివైపు చూశారు. పెంకుటిల్లు. ఇంటి ముందు పక్కన ఖాళీ స్థలం. ముందు ప్రహరీ గోడని ఆనుకుని ఒక ఉసిరి చెట్టు, దాని పక్కన ఒక జామ చెట్టు ఉన్నాయి. ఉసిరి చెట్టు గోడకు దగ్గరగా ఉండి కాండం వంకర తిరిగి లోపల వైపుకు వాలింది. గోడ ఎక్కితే చెట్టు ఎక్కవచ్చు. చెట్టు విపరీతంగా కాసి ఉంది. గుత్తులు గుత్తులుగా ఉన్న ఉసిరికాయలు, బంగారు రంగులో ఉన్న ఆకులు రాలి నేల మీద పడి ఉన్నాయి. అదే రంగు కాయలు చెట్టు మీద మాయాలోకపు మణుల్లా మెరుస్తున్నాయి. తలుపు దగ్గరగా వేసింది, అలకిడి లేదు. నడుస్తున్న కుర్రాళ్ళు వెనక్కి తిరిగి సైగ చేశారు. సందు మొదట్లో నక్కి ఉన్న పిల్లలిద్దరూ గబగబా నడుచుకుంటూ వచ్చి ఇంటి ముందు ఆగారు. ఒక పిల్లవాడు గోడను పట్టుకుని కోతిలాగా హుప్ మని ఎగిరి గోడ ఎక్కి చకచకా చెట్టు మీదకి పాకాడు. వాడి కాసింత బరువుకే ఆ కొమ్మ బరువుగా ఒకంత వాలింది. రెండో పిల్లవాడు కూడా అలాగే చేసి కిందకి దూకాడు. చెట్టు మీదున్న పిల్లాడు కొమ్మల్ని పట్టుకుని ఊపగానే కాయలు వడగళ్ల జల్లులా జలజల పడ్డాయి. కిందున్న కుర్రాను గబగబా ఏరేసి జేబులో పోసేసుకుంటున్నాడు. వాడి నిక్కర జేబులు, చొక్కా జేబులు పూర్తిగా నిండిపోయాయి. పైన కుర్రాడు కూడా చెట్టు దిగి జేబులు నింపుకున్నాడు. లోపల నుంచి ఎవరది అని గొంతు వినపడింది. అంతే, పిల్లలిద్దరూ గైడ్ తీసుకుని ఉసిరికాయలు పడిపోకుండా చేతులతో జేబుల్ని కప్పుకుంటూ గుర్రపరుగు పెట్టారు. ఇంట్లోంచి సూర్యనారాయణ బయటకు వచ్చి చూసి గేటు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. సందు చివరి 4 పిల్లలు వెళ్ళిపోవడం కనిపించింది. మళ్ళీ గేటు వేసేస్తూ చెట్టు కింద చూశాడు. బోల్డ్ కాయలు పడి ఉన్నాయి. అతడు వంగి పెద్దగా ఉన్న ఒక కాయను తీసి ముందు పళ్ళతో కొరికాడు. పులుపు తగలగానే అసంకల్పితంగా ఒక కన్ను మూసుకొని పోయింది. కొరికిన కాయను విసిరేస్తూ లోపలికి వచ్చాడు. ఆ ఇంటికి 2 వీధుల వెనక పెద్ద స్కూల్ ఒకటి ఉంది. ఆ పిల్లలందరికీ ఇంటి మీదే కన్ను. జామకాయల కోసం, ఉసిరికాయల కోసం పిల్లలు ఆ వీధిలో తిరుగుతూనే ఉంటారు. రోజులో 10-15 సార్లు ఏయ్ అంటూ గుమ్మం దగ్గరికి రావడం, పిల్లలు పరుగులు పెడుతూ పోవడం జరుగుతూనే ఉంటుంది. చాలాసార్లు పిల్లలు వెనక్కి తిరిగి విజయ సూచకంగా వెక్కిరిస్తూ ఉంటారు. ఇల్లు గురించిన కళ

చాలామందికి నిజమవదు. ఇలా ఇలా ఉండాలి ఇల్లు అనుకుంటారు, కానీ కానీ ఖర్చు లేని ఈ కలని నిజం చేయాలంటే మాత్రం చాలా డబ్బు కావాల్సి వస్తుంది. ఈ విషయంలో సూర్యనారాయణ అదృష్టవంతుడు. వాళ్ళ నాన్న దగ్గర దగ్గర 500 గజాల స్థలంలో కట్టాడు ఇల్లు. చుట్టూ బోళ్లంత స్థలం, దానిలో ఉసిరి జామ చెట్లు ముందువైపు వేసి పక్కన స్థలంలో పనస మామిడి వేప వేశాడు. దొడ్డువైపు కొబ్బరి అరటి చెట్లు. సూర్యనారాయణ 3 ఆడపిల్లల తర్వాత పుట్టినవాడు. అతను స్కూల్కి వెళ్లే వయసుకే జామ చెట్లు ఉసిరి చెట్లు కాపుకొచ్చేశాయి. స్కూల్లో అందరికీ సూర్యనారాయణ చిన్నపాటి లీడరు. దానికి కారణం ఈ చెట్లే. పిల్లలంతా కలిసి ఉసిరికాయలు ఏరుకొని రాళ్ళొప్పును ఒక్కొక్కకి గుచ్చి తింటుంటే అబ్బా, వాళ్ళ నాన్నైతే జామ చెట్టును పెద్దోడని ఉసిరి చెట్టును చిన్నోడని అనేవాడు. ఆ రెండు పిల్లల కోసమే. ఆ పేటలో ఆ కాయలు తిన్న పిల్లలు లేనేలేరు. చెట్టు ఒక దశ వరకు పెరగడం బాగా తెలుస్తుంది. ఆ తర్వాత మనకు తెలియదో, మనం పట్టించుకోమో తెలియదు. సూర్యనారాయణ తల్లిదండ్రులు కాలం చేశాక సూర్యనారాయణ ఆ ఇంటికి యజమాని అయ్యాడు. ఉద్యోగంలోనూ జీవితంలోనూ పడి ఆ చెట్ల గురించిన ధ్యాసే ఉండేది కాదు. 3 పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు. రిటైర్ అయ్యి ఇంటి దగ్గర ఉండిపోయినప్పుడు మళ్ళీ ఆ చెట్లు అతనికి తోడయ్యాయి. పిల్లలిద్దరూ ఉద్యోగరీత్యా వేరువేరు నగరాల్లో ఉండి ఎప్పుడైనా వచ్చేవారు. కూతురు పెళ్ళై వేరే రాష్ట్రానికే వెళ్ళిపోయింది. ఇప్పుడు భార్య తాను ఈ పాతకాలపు ఇల్లు. కానీ ఈ చెట్లు తన చిన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. కొంచెం పెద్దవనిపిస్తున్నాయేమో. ఋతువు రాగానే గుత్తుల కొద్దీ కాయలు, బెలబెలమంటూ పిల్లలు. మెల్లిగా వాళ్లతో ఆటలో పడ్డాడు సూర్యనారాయణ. ఊరికే వారిని బెదిరించేవాడు. వాళ్ళు వెక్కిరిస్తుంటే నవ్వుకునేవాడు. పెద్ద కొడుకు రామచంద్ర ఓసారి అన్నాడు కూడా, ఎందుకు నాన్న ఈ హైరాణ అంతా? ఏ కాయలు అమ్ముకునేవాడికైనా ఇచ్చేస్తే కాసిన డబ్బులైనా వస్తాయి కదా అని. ఛీ, ఉసిరికాయలు అమ్ముకోవడం ఏంట్రా నాన్సెన్స్! అవి పిల్లల కోసం, ఊరికే ఆట కోసం అలా అంటాను. కాయలు లేకుండా ఎవరు వెళ్ళరుగా, అదో సరదా. వాళ్ళు కాయలు సంపాదించుకుంటారు, చెట్టెక్కి కోసుకుని జేబులు నింపుకొని. అది వాళ్ళ కష్టార్జితం కదా. పైగా ఎంత ఖరీదైన చాక్లెట్కైనా ఈ ఉసిరికాయ రుచి ఎక్కడో వస్తుందిరా అనేవాడు నవ్వుతూ. ఇంటి పక్కన ఉన్న 4-5 ఇళ్లను పడగొట్టి పెద్ద అపార్ట్మెంట్లు కట్టేశారు. 5 అంతస్తుల బిల్డింగ్. ఆ పేటలో చాలా ఇళ్ళు కూడగొట్టి అపార్ట్మెంట్లు కట్టేశారు. ఎక్కడా జానేడు జాగా లేదు. ఈ అపార్ట్మెంట్ పక్కన పెద్ద స్థలంలో చిన్న డాబా ఇల్లు, పాతకాలం నాటిది. నిండా చెట్లు. చెట్లన్నీ పెద్దవేమో, చెట్ల వెనక దయ్యంలా పెద్ద అపార్ట్మెంట్. మునుపట్లా పిల్లలు ఎక్కువ రావట్లేదు. కాయలన్నీ రాలి పడిపోతున్నాయి. ఉద్యోగస్తుడికైనా 10 గంటలు ఉంటాయేమో కానీ ఈ పిల్లల చదువుకి సమయాసమయాలు లేవు. ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు చదువే చదువు. అరుచుకుంటూ గెంతుకుంటూ ఆటలాడే పిల్లలు కనపడమే లేదు. తల్లిదండ్రులు ఉసిరికాయలు, కసర జామకాయలు లాంటి చెత్త తిండి తిననివ్వడం లేదు. ఒకవేళ కావాలంటే 10 రూపాయలు పారేసి కొనుక్కోవాలి, కానీ చెట్లెక్కడం ఏంటి? మొన్నే అపార్ట్మెంట్లో తల్లిదండ్రులు ఎవరో వచ్చి గొడవ గొడవ చేసిపోయారు. మా పిల్లలు ఈ చెట్ల వల్ల దొంగతనాలు నేర్చుకుంటున్నారు అంటూను. పిల్లలు చెట్టెక్కి ఉసిరికాయలు కోసుకుంటే దొంగతనమా? సూర్యనారాయణకు ఒళ్ళు మండే అన్నాడు. పిల్లలు ఇలా కాయలు కోసుకోవడానికి దొంగతనం అని ఎవరు అనరు. అలా అంటే చిన్న కృష్ణుడు గోకులంలో చేసిందంతా ఏంటి అన్నాడు. ఇంట్లోనే ఉన్న మనవడు అరుణ్ అన్నాడు, తాతయ్య ఈ భాష వాళ్ళకి అర్థం కాదు అని నవ్వాడు. పైగా నువ్వు ఉసిరికాయలు పూస్తున్న పిల్లలు ఎవరనుకున్నావు? కాబోయే 3IIT లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లును. పిజ్జాలు బర్గర్లు తిని పబ్బుల్లో చిందులేయాల్సిన అలాంటి వాళ్ళకి నువ్వు చెట్లకు కాసే కాయల్ని మొప్పుతున్నావు అని విరగబడి నవ్వాడు. సూర్యనారాయణ కూడా నవ్వాడు. రంగురంగుల కొత్త అపార్ట్మెంట్ మధ్యలో పాతకాలపు ఇల్లు సినిమా స్టార్ల మధ్య వయసు అయిపోయిన డొక్కులా ఉంది. పైగా ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఎంత సైటు వేస్టు! ఊరికి నడిమధ్యలో ఉన్న సైటు, 500 గజాలు, దరిదాపు 1 కోటి రూపాయల ప్రాపర్టీ. మీరు కానీ ఓకే అంటే మీ నాన్నగారికి ఒకటి, మీకు తమ్ముడు గారికి, మీ చెల్లెల గారికి 2 చొప్పున ఫ్లాట్లు ఇస్తాం, దాంతోపాటు కొంత క్యాష్ కూడా. ఈ మబ్బు మీదకెక్కి రామచంద్రం పరవశంగా అన్న మాటలను విని మ్రాన్ పడిపోయాడు సూర్యనారాయణ. 60 సంవత్సరాలకు పైబడ్డ చెట్లను నరికేయడం, బెత్తడి జాగా లేకుండా అపార్ట్మెంట్ కట్టేయడం, ఆ మహాగోళ్లలో ఒక గూట్లో తాను ఉండడం అనిపించి ఒళ్ళు జలధరించింది. కానీ వాళ్ళని తను ఆపగలడా? నివసించే ఇల్లు, నివసించే చోటు ఆస్తి అయ్యి అది వ్యాపారంలో లాభాలు తెచ్చే వస్తువు అయిపోతే ఆ సమ్మోహనాస్త్రానికి పడిపోకుండా ఉండే వరం భీష్ముడికి ఉన్నట్టు తమకు లేదు కదా. అతడు వణుకుతున్న గొంతుతో, మీ ఇష్టంరా, మీ అన్నదమ్ములు ఆలోచించుకోండి అని బయటకు వచ్చేశాడు. లోపల భార్య కొడుకుతో, మీ

0: నాన్నకి ఇష్టం ఉండదురా అనడం వినిపించింది. కొడుకు సమాధానం వినకుండానే పనస చెట్టు కింద కుర్చీలో కూర్చున్నాడు. కడుపులో చెప్పరాని దిగులు బల్లలా పెరుగుతోంది. చేతులు వెనక్కి ముడుచుకొని అలా పైకి చూశాడు. ఈ పువ్వులు, ఈ లేత చిగుళ్ళు, పండిన పళ్ళ సువాసనలు, కనపడకుండా వినిపిస్తుండే చిన్ని చిన్ని పిట్టలు, ఎక్కి ఊగులాడిన కొమ్మలు, ఇవన్నీ తనతో పాటు తన అక్క తమ్ముళ్ళతో పాటు కలిసి పెరిగినవి. అమ్మి పారేయడానికి ఇవి ఆస్తులా? క్యారీబ్యాగ్లో మూటకట్టిన ఎలక్ట్రానిక్ పరికరాలా? కానీ లోకం అలా ఉంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల ఆధునిక జీవితంలో చెట్లేంటి, పిట్టలేంటి? మన అభివృద్ధి నమూనాలో వీటికి చోటు లేదు. చాలా డెవలప్డ్ కంట్రీస్ అంటూ మన వాళ్ళు చెప్పే ఏ దేశంలో అయినా, ఏ నగరంలో అయినా ఆకాశాన్ని తాకే బిల్డింగులు, ఎగిరే పాముల్లాంటి వంతెన్లు, స్కూలు పిల్లల్లా వరుసలో వెళ్లే వేలాది కార్లు తప్పితే ఎక్కడైనా కృష్ణదేవరాయలు వర్ణించిన మర్రి చెట్టు లాంటి చెట్టు కనిపిస్తుందా? కనిపించే ఆ నాలుగు చెట్లు కూడా ఇనుప కత్తెర కోతల్లో బుద్ధిగా పెరిగి ఏ క్షణమైనా డబ్బుగా మారడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ ఇనుప నగరాల్లో సిమెంటు గోళ్లలో చెట్టుకి పెట్టకే చోటు లేదు. అభివృద్ధి అనే భావజాలంలో ఇవి వెనకబడిపోయి మనం వదిలేయాల్సిన జాతులుగా మారిపోయాయి. చెట్టు పెరిగే జాగా ఖరీదు వేల రూపాయలు. అన్ని వేలు వదులుకొని చెట్లెవడు పెంచుతాడు? బయట పిల్లలు గోడగెంతడం వినిపించింది. జలజల కాయలు రాలడం వినిపించింది. లేవలేదు కుర్చీలోంచి. కాయల్ని ఏరుతున్న పిల్లవాడు చూసి పారిపో సిద్ధంగా ఉండి మళ్ళీ చూశాడు. ముసలాయన కదల్లేదు. చూసి చూసి నింపుగా ఉన్న జేబుల్ని చూపిస్తూ అలా అలా నడుము తిప్పుతూ వెక్కిరించి పరిగెత్తాడు. మనసులోనే నవ్వుకున్నాడు సూర్యనారాయణ. లేచి లోపలికి వెళ్ళాడు. కొడుకుతో, రాము, నేను ఒప్పుకోను, మీకు అమ్మేసే హక్కు ఉంది, రైటే, కానీ నాకు నా హక్కు ఉంది కదా, ప్రస్తుతానికి నా హక్కు ఉపయోగించని, ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. డోంట్ బి సెంటిమెంట్ నాన్న అన్నాడు రామచంద్ర. కుదరదురా, ఐ విల్ బి సెంటిమెంటల్. సెంటిమెంట్ లేకుండా ఉండడానికి మనం జంతువులం కాం. అయినా నేనేం మిమ్మల్ని ఆపట్లేదు, నేను పోయాక మీ ఇష్టం అంటున్నా. కొద్దిసేపు ఆగి రామచంద్ర అన్నాడు, మీ కాలం వేరు నాన్న, ఇప్పటి కాలం వేరు. అన్నీ కాలంతో పాటు మారిపోతున్నాయి, మనము కాలంతో పాటు మారాలి తప్పదు. ఈ ఎల్లన్నా ఈ చెట్లన్నా నీకే కాదు మాకు మాత్రం ఇష్టం లేదా? నీ భుజం మీద ఎక్కి ఆడిన దానికన్నా ఆ చెట్ల కొమ్మల మీద ఆడిందే ఎక్కువ. ఆ చెట్ల వల్ల మన ఇంటికి ఒక వ్యక్తిత్వమే వచ్చింది. అవును, ఇవన్నీ మాకు తెలుసు, కానీ కాలం మారిపోయింది. మన చుట్టూ ఎవరూ లెక్క పెట్టిన వీటిని మనం ఎలా పెంచగలం? డబ్బు ప్రధానమైన ఈ కాలంలో కోటి రూపాయల ఆస్తిని చెట్ల కోసం, పెట్ల కోసం వదిలేయడం సాధ్యం కాదు కదా నాన్న? చిన్నగా నవ్వాడు సూర్యనారాయణ. నవ్వి రామచంద్ర ముఖంలోకి చూసి, మంచిదా కాదా, చెట్లా డబ్బులా అన్న సమస్య ఇప్పుడొచ్చిందిరా? నువ్వన్నట్టు అది మీ కాలం తెచ్చుకున్న సమస్య. నాకు ఆ సమస్య లేదు. ఏ కోణం నుంచి చూసినా ఆ చెట్లు నాకు డబ్బులా కనపడవు. ఆ చెట్లు మా నాన్నలాగా, నా చిన్నప్పటి స్నేహితులాగా, నా కొడుకులు మనవాళ్ళు ఆడుకున్న ఆటల్లాగా కనిపిస్తాయి. కాబట్టి అవి నాకు డబ్బుల్లా కనపడవు. నాకు సమస్య లేదు, బాధ లేదు. నీ సంగతి చూడు, నువ్వు వాటిని డబ్బు పక్కన పెట్టి చూస్తున్నావు. అసలు సమస్య అది. సరే, ఇది మీ కాలం కదా, అందుకని మీ కాలం పడాల్సిన సమస్యని బాధని నాకెందుకు ఎక్కించడం? నన్ను ఇలా పోని, తర్వాత నీ ఇష్టం అన్నాడు అని బయటకు వచ్చేశాడు. రాత్రి భోజనాలు చేస్తుండగా రామచంద్ర అన్నాడు, అరుణ్ కూడా ఒప్పుకోవట్లేదు నాన్న, నాకు కూడా ఎందుకు ఈ సమస్య తెచ్చుకోవడం అనే అనిపిస్తోంది. అరుణ్ ఏమన్నాడో తెలుసా? తాతయ్య దగ్గరికి రావడానికి అట్రాక్షన్ ఈ ఇల్లు, చెట్లే. ఇక్కడికి వస్తే మనం యంత్రాలం కాదో మనుషులు అని గుర్తొస్తుంది. అవే లేకపోతే జీవితంలో ఇంకేముంటుంది అని నాకు అదే అనిపించింది. నీతో ఇందానికి అమ్మేద్దామని అన్నానా? తర్వాత బయట తిరుగుతుంటే వాటిని చూసి ఏడుపొచ్చినంత పనైంది. సో ఐ ఆమ్ సారీ. సూర్యనారాయణ అన్నం చేత్తోనే లేచి అంత వయసున్న కొడుకు బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు.
1: ఉసిరి చెట్టు ఇల్లు కథానిక విన్నారు రచయిత శ్రీ అద్దేపల్లి ప్రభాకరరావు.

0: ఇంతవరకు కార్మికుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

need to hold back my dog. Hand in hand, let's sail, my dear.

0: బలే బలే నడడి ఓయ్ బంగారు నా స్వామి ఓయ్ నీ మగ సిరి గుణమునై నీ అననిదాననాయ్
1: బడ బడే మఖాడు ఓయ్ బంగారు నా స్వామి ఓయ్ మగ సిరి కులమునై నీ అననిదాననాయ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న మంత్రి పి నారాయణ. పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వార్తల్లోని వివరాలు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ నిధుల్లో వేతనాల కోసం 1,414 కోట్లు, సామాగ్రి కోసం 942 కోట్లు, పరిపాలనా వ్యయానికి 188 కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా బుసాన్ నగరంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో అపెక్స్ కొరియా పెట్టుబడిదారుల సహాయక అనుసంధాన విభాగాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అపెక్స్ కొరియా వారధిగా పనిచేస్తోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొరియా సంస్థలకు అవసరమైన సహకారం కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాజధాని నిర్మాణ పనులపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రహదారులు, భూ సమీకరణ పథకం, లేఅవుట్ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా పనుల ప్రగతిపై వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, వర్షాకాలంలో పనులకు అంతరాయం కలగకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: కూడా యాక్చువల్గా కింద పైప్ లైన్ వేస్తున్నాం, ఏదైతే వాటర్ వస్తుందో వాడుతుంటారు, ఇంట్లో వాడిన వాటర్ని రీయూజ్ చేసి దాన్ని మళ్ళా గార్డెన్స్ ట్రీట్ చేసి వాడేటట్టుగా ఆలయన్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఉన్నాయి కాబట్టి ఇంత టైం, లేకుంటే ఎప్పుడో రోడ్లు అయిపోయాయి. ఈ విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇవాళ నేను యాక్చువల్గా బిల్డింగ్స్ సంబంధించి రివ్యూ చేశాను, దాదాపు బిల్డింగ్స్ అన్నీ అయిపోయి లోపల చిన్న చిన్న ఫినిషింగ్స్ జరుగుతున్నాయి, మెజారిటీ పోర్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కానీ అనుకున్న టైంకి 100% పూర్తి అవుతుంది.

0: చర్మకారుల సంక్షేమం, తోలు ఉత్పత్తుల ప్రోత్సాహకానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల్లా శ్రీ బాలా వీరాంజనేయస్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర తోలు పరిశ్రమల అభివృద్ధి సంస్థ లిట్క్యాప్ ఏర్పాటు చేసిన లెదర్ దుకాణాన్ని మంత్రి ఎస్ సవితతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లెదర్ ఉత్పత్తులను పరిశీలించిన మంత్రులు లెదర్ వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం మంత్రి బాలా వీరాంజనేయస్వామి మాట్లాడుతూ లిట్క్యాప్ సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు చర్మకారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, వారికి ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని తెలిపారు. ఏలూరు జిల్లా పట్టిసీమ తాడిపూడి ఎత్తిపోతల పథకాల నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు విడుదల చేశారు. పట్టిసీమలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులతో కలిసి మంత్రి గోదావరికి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ గోదావరి కృష్ణానదుల అనుసంధానానికి పట్టిసీమ పథకం కీలకంగా మారిందన్నారు. కృష్ణా డెల్టా రైతాంగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా పట్టిసీమ నుండి నీటి విడుదల ప్రారంభించినట్లు చెప్పారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్టికులర్గా గోదావరి, కృష్ణ, అదేవిధంగా అటు తుంగభద్ర, లేకపోతే అటు నాగావళి, ఇట్లా ఏవైతే మెయిన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఇప్పటికీ ఇంకా వాటర్ ఇన్ఫ్లో లేనటువంటి పరిస్థితి. గోదావరిలో అయితే మొన్ననే మేము అధికారులతో రివ్యూ చేస్తుంటే 70 సంవత్సరాల తర్వాత ఇన్ఫ్లో లేకుండా ఉన్నది ఈసారే అని అనుకోవడం జరిగింది. ఏదైతే ఈ సైక్లోన్ ప్రభావం వల్ల మన గోదావరి పరివాహక ప్రాంతంలో కొంతమేర వర్షాలు రావడంతో ఈరోజు ఇన్ఫ్లో 56,000 క్యూసెక్ల వరకు ఈరోజు ఇన్ఫ్లో వస్తుంది. దగ్గర దగ్గర 1,00,000 క్యూసెక్ల వరకు కూడా ఇన్ఫ్లో రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది.

0: రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పీఎంఎఫ్బీవై, పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా, ఆర్డబ్ల్యూబీసీఐఎస్ పథకాలను మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఖరీఫ్ రబీ సీజన్లో ప్రభుత్వం గుర్తించిన పంటల సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు, భాగస్వామ్య సాగుదారులు పంటల బీమా పథకంలో నమోదు చేసుకోవాలని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన రైతులందరూ నిర్ణీత గడువులోపు బ్యాంకులు, కామన్ సేవా కేంద్రాలు, బీమా సంస్థలు లేదా జాతీయ పంటల బీమా పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నంలో సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ మెకనైజ్డ్ బోటు నిర్వాహకుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహార చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: 3 కోట్ల 15 లక్షల రూపాయలు ఇమీడియట్ గా రిలీజ్ చేసి ఆ కుటుంబాలకు అందిస్తున్నాం. ఇలా బోటు ప్రమాదం జరిగినప్పుడు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన పరిస్థితి లేదు. 10 లక్షల రూపాయలు చెప్పలు అందించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరొకసారి ఈ రోజు 20,000 రూపాయల చొప్పున బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఇంజిన్లు గానీ వాళ్ళకి కావాల్సినటువంటి వలలు గానీ అన్ని కూడా అందించడం జరుగుతోంది. ప్రధానమంత్రి మత్స్య సంయుద్ధ యోజన కింద 40% సబ్సిడీతో బోటు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఘనశ్యామ్ తివారీ ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్, తిరుపతిలో ఎస్బీఐ, బీహెచ్ఈఎల్, గెయిల్, ఓఎన్జీసీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నివాళులర్పించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలో నివాళులు అర్పించారు.

గారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు ఎస్హెచ్జీలు తయారు చేసే ఉత్పత్తులను స్వయం ఏపీ బ్రాండ్ పేరుతో ఆగస్టు 1వ తేదీ నుండి మార్కెట్లోనికి తీసుకురానున్నట్లు రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి ఎంపిక చేసిన 65 ప్రత్యేక ఉత్పత్తులకు సెర్ప్ గుర్తించినట్లు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు. వీపీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న మంత్రి పి నారాయణ. పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్ర

65 ప్రత్యేక ఉత్పత్తులకు సెర్ప్ గుర్తించినట్లు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు. వీపీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న మంత్రి పి నారాయణ. పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ವನಿತಾ ವಾಣಿ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఐఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనో?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఐఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
7: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఐఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో వనిత ఆరోగ్య వికాసం, ఈ అంశం గురించి సుసర్ల మాధవి గారు అందించిన వివరాలు వినండి.
8: భూమి మీద సృష్టికర్త స్త్రీ వనిత తాను ఈ సమాజ సృష్టికి, మానవజాతి ఆవిర్భావానికి మూలం. ప్రతి స్త్రీ తన శారీరక పెరుగుదల జరిగిన తర్వాత వివాహానంతరము బిడ్డకు జన్మనిస్తుంది. అలా జన్మనిచ్చినప్పుడే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుంది. బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటే ఆ బిడ్డ ఆరోగ్యం జీవితాంతం కొనసాగుతుంది. శిశువు బాల్య దశలలోనే ఆరోగ్యం జీవితానికి సరిపడ బలం నిర్ణయించుకోవచ్చు. శిశువు బాల్య దశ సుమారుగా 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత కౌమార దశ వస్తుంది. ఇది స్త్రీ జీవితంలో అయినా పురుషుల్లో అయినా ఇవే దశలు కొనసాగుతాయి. ప్రతి స్త్రీ తాను తొలుత అవగాహన లేకపోయినా వివాహానంతరము గర్భం ధరించినప్పుడైనా ఒక బిడ్డకు జన్మనిస్తున్నారు. ఆ సంతానం తమ జీవితానికి, వంశానికి వారసత్వం, ఒక వరం అని భావించి తల్లిగా తన ఆరోగ్యమును కాపాడుకొనటం, పౌష్టికాహారం తీసుకొనుట, సక్రమంగా క్రమానుసారంగా డాక్టర్ను సంప్రదించుట, డాక్టర్లు తెలియచేసిన వైద్య విధానం, మందులు క్రమం తప్పకుండా ఉపయోగించ

మొదలైన పనులు నిర్వహించాలి. ఆర్థికంగా గొప్పవారు తల్లి అయితే వారికి చాలా సంతోషంగా ఉంటుంది. నిజముగా బిడ్డకు జన్మనివ్వడం వరంగా భావిస్తారు. అన్ని రకాల సదుపాయాలు, అవకాశాలు, ఇతరత్ర విలాసాలు కూడా పొందుతారు. గొప్పవారైనంత మాత్రాన అన్నీ తెలుసు అని కొంచెం కూడా అలసత్వం వహించకుండా తమ వైద్యులకు అన్ని విషయాలు తెలియచేసి, అంటే గర్భిణీ స్త్రీ తన శారీరక, మానసిక ఆలోచనలు, ఒత్తిడులు, తమ భావాలు చెప్పి గర్భం ధరించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించాలి. సాధారణంగా గొప్పవారు సమాజంలో విద్యావంతులుగా ఉంటారు, కనుక కొంచెం ఆరోగ్య అవగాహనతో మెలగాలి. విపరీతమైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవటం కష్టం. వీరిలో బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి రుగ్మతలతో చిన్న వయస్సులోనే స్త్రీలు బాధపడేవారు ఉంటారు. అలాంటి వారు గర్భం సమయంలో ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని వైద్యులతో సంప్రదించి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారో అలాగే మెలగాలి. ఆర్థికంగా వెనుకబడిన వారు, పేదవారు తల్లి అయితే మరీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వీరిలో విద్య, ధనం రెండూ తక్కువగా ఉంటాయి, కనుక ఆరోగ్య అవగాహన ఉండదు. వివాహం చిన్న వయసులోనే చేసుకుంటారు, గర్భమును ప్రత్యేకించి పట్టించుకోరు. సమాజంలో మనం గమనిస్తూనే ఉంటాం, నిండు గర్భిణులు కూడా పనులకు వెళ్ళి రోజుకూలి సంపాదించుకుంటారు. ఈ స్థితి గర్భస్థ శిశువు ఆరోగ్యం పట్ల తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాక వారు తరచూ డాక్టర్లను సంప్రదించరు, వారిచ్చిన మందులు వేసుకోరు. మనం ప్రతినిత్యం న్యూస్లో వింటూనే ఉంటాము, గుండె బయటికి వచ్చిన చిన్నారి, కాళ్ళు చేతులు సక్రమంగా లేనివారు, కవలలైతే రెండు తలలు అతుక్కున్నవారు, మెదడు ఎదగనివారు, తల పెద్దగా ఉబ్బిన విషయాలు, ఇలాంటి ఎన్నో బాధాకర విషయాలు వింటూ ఉంటాం. వైద్యులు వీటిని హార్మోన్ల లోపము, విటమిన్ల లోపము, గర్భిణీ సమయంలో సరైన వైద్య పరీక్షలు చేయించుకోకపోవటము, గర్భం సమయంలో తల్లి విపరీతమైన మానసిక క్షోభ, శారీరక శ్రమ అని వైద్యులు చెబుతున్నారు. పేదవారు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా గర్భం ధరించటం, వైద్యుల్ని సంప్రదించకుండా బిడ్డల్ని కనటం అన్ని వేళలా మంచిది కాదు. ఏమిటి అంటే డబ్బు లేదు పేదవారం అంటారు. ఆ తర్వాత బిడ్డ పరిస్థితి బాగా లేకపోతే ఆసుపత్రికి వెళ్ళి వేలకు వేలు ఖర్చు చేసి ఇంకా అప్పుల పాలవుతారు. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. బిడ్డ పుట్టుక బాగా ఉంటే వారు పెరిగి పెద్దవారై ఆరోగ్యకరంగా ఉండి తల్లిదండ్రులకి ఆనందాన్ని ఇస్తారు, ఆర్థికంగా సహాయపడతారు. ఏదో కడుపుతో ఉన్నమ్మ కనకపోతుందా అని అసలు వైద్యుని సంప్రదించకుండా మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. దాని ప్రభావమే ఈ అంగవైకల్యాల జనాలు. దృష్టి దోషంతో ఉన్నవారు, దృష్టి లేనివారు, బధిరులు, మూగవారు, శారీరక వైకల్యం ఉన్నవారు, మానసిక వికలాంగులు, వీరందరినీ గమనిస్తే తల్లి జాగ్రత్త పడితే ఇలాంటి స్థితి సమాజానికి రాదు కదా అనిపిస్తుంది. ఏమైనా అంటే ప్రాప్తం పాపఫలం అంటారు. తల్లిదండ్రులు చేసిన పాపానికి బిడ్డలు శిక్షించబడాలా? ఈ వాదనను మానుకొని తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు, వనితలు చిన్న వయస్సు నుండే, అవసరమైతే వివాహం కాకముందు నుండే తల్లి కాబోయే వనితలుగా తాము ఏ ఏ వయస్సుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అవగాహనతో వివాహం చేసుకోవాలి, ఎలాంటి మానసిక ఆలోచనలు పెంచుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, యుక్త వయస్సులో ఉన్న వనితలకు రక్తహీనత ఎక్కువ, విటమిన్లు, ఖనిజ లవణాల లోపం ఎక్కువ, వీటిని ముందు నుంచే మందుల ద్వారా కానీ పౌష్టిక ఆహారం ద్వారా కానీ పొంది ఆ లోపాలను సవరించుకొని వివాహానికి, అనంతరము గర్భం ధరించడానికి సిద్ధపడాలి. మరి పేదరికానికి ఇది కుదురుతుందా అంటే ప్రభుత్వం ఎన్నో పథకాలను ఏర్పాటు చేసి కిశోర బాలికలకు ఐరన్ మందులు, విటమిన్లు, పోషకాహారం ఉచితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వం పంపిస్తోంది. ఆ మందులు ఎలా వాడాలో అడిగి ఉచిత పరీక్షలు చేయించుకొని వాటిని సక్రమంగా వినియోగించాలి, కానీ అలా చేయడం లేదు. ఈ స్థితి అంతా తర్వాత వారు గర్భం ధరించి పిల్లల్ని కనేటప్పుడు బిడ్డలకు కష్టంగా మారుతుంది. ఆరోగ్యవంతమైన శిశువు జన్మించిన వారు కూడా ఇక బిడ్డ పుట్టాడు పనైపోయింది అనుకోకుండా ఆ బిడ్డకు చేయించవలసిన అన్ని వ్యాక్సినేషన్లు ఇప్పించాలి. వీటి నిమిత్తం ప్రభుత్వం వారు ఉచిత సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇతర ఆసుపత్రులలో ఆ వివరాలను పొందుపరిచే కార్డులు మంజూరు చేసి వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు శ్రద్ధగా ఆయా నెలలలో వేయవలసిన మందులు గుర్తుంచుకోవాలి. అశ్రద్ధతో లేదా తీరిక లేక లేదా ఆ ఏమైంది బానే ఉన్నారు అని ఆ మందులు ఇప్పించకపోయినా తర్వాత ఆ బిడ్డ ఏదో రకమైన వైకల్యం పొందితే కష్టం. ఈ స్థితిని తొలగించాలంటే శ్రద్ధగా గుర్తుంచుకొని అన్ని మందులు వేయించాలి. సమయం లేదు అను

పెట్టుకోకుండా ఆ రోజు పని మానుకొని అయినా బిడ్డకి వైద్యం అందించాలి. ప్రభుత్వం వారి ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్లు తప్పకుండా ఇప్పించాలి. వైద్యం వ్యాక్సినేషన్లు ఇప్పించినా తమ బిడ్డ ఎదుగుదల ప్రతి తల్లి గమనించాలి. అప్పుడే పుట్టిన శిశువు ఆకారం ఎలా ఉంది, ఏ అవయవాలు ఎలా ఉన్నాయి నిశితంగా పరిశీలించాలి. కాలకృత్యాలు సక్రమంగా ఉన్నాయా, ఏ రంగులో ఉన్నాయి అని పరిశీలించాలి. ఏడుస్తున్నారా లేదా మూలుగుతున్నారా ఇది గమనించాలి. పాలు తాగుతున్నారా, తాగిన పాలు ఇముడుతున్నాయా ఇది తల్లే గమనించాలి. ఇవన్నీ డాక్టర్లు అందరికీ గుర్తుంచుకొని చెప్పరు, వారికి కష్టం. తల్లి గమనించాలి. ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు జననేంద్రియాలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నాయా అని గమనించాలి. 3వ నెల వచ్చిన బిడ్డ బోర్లా పడుతున్నాడా, పడడానికి ప్రయత్నం చేస్తున్నాడా, అందరినీ చూస్తున్నాడా అని గుర్తించాలి. 5వ నెలలో పాకడానికి ప్రయత్నిస్తున్నాడా, ఊలు బాగా కొడుతున్నాడా, వస్తువులు ఉంచి తీసినప్పుడు చూస్తున్నాడా, చప్పట్లు కొడితే వింటున్నాడా, ఇక తర్వాత పాకటం, కూర్చోవటం, నడవటానికి ప్రయత్నించటం, లేచి నుంచోవడం అన్నింటికన్నా ముఖ్యమైనది తల. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం పెరగాలి, శరీరం సమతుల్య స్థితిలో ఉండాలి, తల ఏమాత్రం విపరీతంగా పెరగకూడదు. ఇవన్నీ డాక్టర్లో నర్సులో తెలుసుకోనక్కర్లేదు, తల్లి అంతకన్నా ఎక్కువగా గమనించవచ్చు. మాకు టైం లేదు, మేము పనికి వెళ్ళాలి, అస్తమానం వీడిని గమనిస్తే మా ఉద్యోగాలు ఎవరు చేస్తారు, రోజు కూలి ఎవరు ఇస్తారు అనేవారికి 9 నెలలు మోసి కానీ నా తల్లి కొద్దిసేపు పరిశీలించడం పెద్ద కష్టమేమీ కాదు. అది పని మానుకొని అక్కర్లేదు. పనికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంతసేపు బిడ్డని అంటిపెట్టుకుని ఉంటే తల్లి బిడ్డల మధ్య అభిమానం బలపడుతుంది. అన్నీ గమనించి బిడ్డ పెరుగుదల వికాసం సక్రమంగా జరిగిన తర్వాత కూడా బిడ్డ సామాజిక వికాసంపై దృష్టి ఉంచాలి. 7-8 సంవత్సరాల పిల్లలు పాఠశాలలకు ఒంటరిగా వెళ్ళడం, రావడం, వారి హోంవర్క్ చేసుకోవడం, ఈ సందర్భంగా ఒంటరిగా వెళ్ళేటప్పుడు మానసికంగా భయపడుతున్నారా, బాధపడుతున్నారా, బడికి ఆనందంగా వెళుతున్నారా, తల్లిదండ్రుల కోసం వెళుతున్నారా, కోపంగా వెళుతున్నారా, ఈ అంశాలను విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలి. వారికి ఆందోళన కలిగించే అంశం ఏది, స్కూల్ బాలేదా, తోటి విద్యార్థులు బాధిస్తున్నారా, ఉపాధ్యాయులు విసిగిస్తున్నారా, కొడుతున్నారా, ఆరోగ్యం సరిగా లేదా, లేదా తోటి విద్యార్థులని అనుకరిస్తున్నారా, ఇది కొంచెం గమనించి వారికి సర్ది చెప్పి చక్కటి ఆరోగ్యం ఉంటే చదువు వస్తుంది, ఆరోగ్యానికి మంచి సమతుల్య ఆహారం తీసుకోవాలి అని వివరించి వారిలో మార్పు తీసుకురావాలి. లేకపోతే స్కూల్కి వెళుతున్నామని బయట ఎక్కడో తిరిగి ఇంటికి వచ్చేవారిని గురించి వింటూనే ఉంటాం. విద్య విషయంలో ఇతర విద్యార్థులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పోల్చకూడదు. తద్వారా వారిపై కోపం పెట్టుకోవటమే కాక తల్లిదండ్రులపై కోపం పెట్టుకుంటారు, మాట వినరు, పైగా సరైన ఆహారం తీసుకోకుండా ప్రతి పని ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం ప్రథమ అంశం అయితే విద్య తర్వాత విషయం. తమ బిడ్డ స్థాయి ఇంతే, వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలి అంటే ఆరోగ్యంగా మానసికంగా వారు బాగుండేలా చూడాలి. చిన్న వయస్సులో చదువు చెప్పించక పనికి పంపించేవారు, చదువుకోమన్నా చదువు ఆసక్తి లేక పనికి వెళ్ళేవారు, ముఖ్యంగా చిన్నతనంలో పెద్ద పనులు చేయడం వలన శారీరక అవయవాలు వైకల్యం పొందుతారు లేదా సక్రమంగా పనిచేయవు, మానసికంగా మంచి విషయాలు తెలుసుకోకపోవడం వలన చిన్న వయస్సులోనే బాధ్యతలు లేక ఎక్కువై చెడు అలవాట్లకి ధూమపానం, మద్యపానం, గుట్కా నవలటం, ఇతర చెడు అలవాట్లకు లోనవుతారు. ఆ వయస్సులోనే డబ్బు రోజు కూలి వస్తుంది కనుక వారికి అడ్డుకునేవారు లేరు. చిన్న వయస్సులోనే వివాహం, వారికి ఉన్న చెడు అలవాట్లు, భార్య చిన్న వయస్సులోనే ఆమె శారీరక ఆరోగ్యం పరిపుష్టంగా లేకపోవడం, అయినా వెంటనే గర్భం ధరించడం, ఆ సంతానం సమస్యల వలయంలో చిక్కుకోవటం, ఇది నేటి గ్రామీణ ప్రజల స్థితి. వీరందరి కొరకు ప్రభుత్వం ఎన్నో పథకాలు, ముఖ్యంగా కిశోర బాలికలకు ఉచిత మందులు, బాలికల విద్య, వసతి, వాహన ఉచిత సదుపాయాలు, గర్భిణీ స్త్రీలకు ఉచిత మందులు, పౌష్టికతను పెంపొందించే ఆహారం కూడా ప్రభుత్వమే ఇవ్వటం, ఇలా ఎన్నో పథకాలను IRDP సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకంలోని భాగాలైన ICDS, అంగన్వాడీ, డ్వాక్రా, మహిళా శిశు సంక్షేమం, మాతా శిశు సంక్షేమం అని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ సదుపాయాలు వినియోగించుకునేవారు, వినియోగించుకోనివారు ఎవరైనా తమ బిడ్డ సమాజానికి అనుకూలంగా ఉండి మంచి

0: సమాజాన్ని అందించేవారు కావాలి అని అనుకుని ఆరోగ్యంగా ఉంటే శిశువు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించగలడు అని తెలుసుకోవాలి. ఆరోగ్యం పెంపొందించుకొనడానికి ఆహారం విషయంలో ఉన్న భ్రమలు తొలగించుకొని ప్రతి కాలంలో వచ్చే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు వినియోగించాలి. ఆయా కాలానికి తగ్గట్టుగా ప్రకృతి మనకి వరాల్లాగా ఇచ్చే ఎన్నో ఆహార పదార్థాలని, ఆ పదార్థాలని ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ఆ పండ్లను, కాయలను, కూరలను ఉపయోగించి తాజాగా వినియోగించే పదార్థాలు స్వీకరించాలి. నేడు సమాజంలో తినుబండారాల సంఖ్య పెరిగింది. అది బజార్లో తయారు చేసి అమ్మే స్థితి మరీ ఎక్కువైంది. వాటి పట్ల ప్రజలకు మోజు ఎక్కువైంది. ముఖ్యంగా పిల్లలకు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ ఏదో కొంత అమౌంట్ తీసుకువెళ్ళి ఆ ఇన్స్టెంట్ ఐటెం కొని తినేసి రావడం, ప్యాక్ చేయించుకొని రావడం, అది ఇంట్లో ఉన్న పసికందులకు పెట్టడం పరిపాటి అయింది. వెంటనే ఆ పదార్థాలు ఏమాత్రం హాని కలిగించవు. మన శరీరంలోని రోగనిరోధక శక్తి సన్నగిల్లాక వాటి ప్రతాపాన్ని చూపిస్తాయి. స్కూల్కి వెళ్లే పిల్లల విషయం, నేడు తల్లిదండ్రులు ఈ అంశం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నేడు చిన్న పిల్లల్లో అలర్జీలు, అసిడిటీలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి వచ్చి వారి ఆరోగ్యం మందగిస్తోంది. వాటికి బదులుగా ఎన్నో తాజా పండ్లు, కాయలు, పండ్ల రసాలు తీసుకునే అలవాటు చేయాలి. ముఖ్యంగా నేటి ఆహారం ఆడపిల్లలకి 10-16 సంవత్సరాల మధ్య ఆడపిల్లలకి ఎక్కువ ఇవ్వటం వలన వారి ఆరోగ్యం ఎంతో దెబ్బతింటోంది. అలాంటి విషయాలన్నీ కూడా అవగాహనతో తెలుసుకొని తల్లిదండ్రులు ప్రవర్తించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం అమ్మ కడుపులో ఉన్నప్పుడు, తర్వాత పెద్ద అయిన తర్వాత, ఇలా అన్ని కాలాల్లోనూ ఆరోగ్యంగా ఉండగలగడం, ఉంచగలగడం అమ్మ కర్తవ్యం. అమ్మ చెప్పింది వినడం పిల్లల బాధ్యత. ఆరోగ్యకరమైన అన్ని విషయాలు, ప్రభుత్వ పథకాలు రేడియో టీవీలలో ప్రసారం చేయడం సమాజ బాధ్యత.
1: కార్యక్రమంలో మీరింతవరకు వనిత ఆరోగ్య వికాసం ఈ అంశం గురించి సుసర్ల మాధవీ గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అప్సైక్లింగ్ గురించి విశేషాలు వింటారు. అప్సైక్లింగా? అదేంటి, కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అదేం లేదండి. మనలో చాలామంది రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నే పులిహోరో ఫ్రైడ్ రైసో చేసేస్తాం. అన్నం కదా అని గబుక్కున పారేలేం. కానీ మిగిలిన వస్తువుల విషయంలో అలా ఆలోచిస్తున్నామా? ఇది అందరూ ఒక్కసారి ఆలోచించవలసిన విషయమే. అవసరం ఉన్నా లేకపోయినా

ఎడాపెడా కొనటం, వృధాగా పడేయటం ఇప్పుడు అలవాటుగా ఫ్యాషన్గా మారిందంటున్నారు నిపుణులు. మనం కొనే వస్తువుల్లో 99% ఆ నెలలో ఒక చెత్తలోకి చేరుతున్నాయని మనందరికీ కూడా అనుభవంతో ఇరుకే. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా అంశాల్లో వ్యక్తిగత వినిమయం ఎన్నో రెట్లు పెరిగిందని అధ్యయన నిపుణులు చెప్తున్నారు. అందుకే భూమాతకు ఈ చెత్త భారం తగ్గించాలంటే రీసైక్లింగ్ కన్నా ముందు అప్సైక్లింగ్ గురించి ఒకసారి తెలుసుకోమని నిపుణుల సలహా. అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా, ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లలో దుస్తులు వస్తుంటే పాతవి మొహం ఒత్తేస్తాయి, బీరువా పట్టదు, ఏం చేస్తామని తీసే అవతల పడేయటమే. అలాగే ఉద్యోగంలో చేరగానే కొనుక్కున్న కొత్త మోటార్ సైకిల్ పాతదైపోతుంది, కానీ పారే బుద్ధవదు. కొన్నాళ్లపాటు వాకిట్లోనే ఓ మూల దుమ్ము కొట్టుకుపోయి తుప్పు పట్టి చివరికి అది చెత్తలోకే చేరుతుంది. కాదంటారా, ప్రపంచవ్యాప్తంగా ఏటా టన్నుల కోట్ల చెత్త తయారవుతోందంటే మరి ఇలా చేస్తుంటే ఎలా కాకుండా ఉంటుంది? పనికిరాని చెత్తే గాని దాన్ని లెక్కలేయాలంటారా? లెక్క వేయక తప్పని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రపంచం. ఈ చెత్తంతా చెత్తకుప్పల్లో చేరి నీటిని, నేలని, పరిసరాల్ని కలుషితం చేస్తూ భూమికి మోయలేని భారంగా మారుతోందన్నది మొదటి కారణం. ఆయా వస్తువుల తయారీలో వెలువడిన కర్బన వాయువులు కాలుష్యాన్ని, తద్వారా భూతాపాన్ని పెంచుతున్నాయనేది రెండో సత్యం. ఈ రెండూ కలిసి మన ఆరోగ్యాల మీద చూపుతున్న ప్రభావం అన్నిటికన్నా ముఖ్యమైనది, తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ప్రభావాన్ని తగ్గించే ప్రక్రియల్లో రీసైక్లింగ్ ఒకటైతే అప్సైక్లింగ్ ఇంకొకటి. ఈ అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా, రీసైక్లింగ్ అంటే మనందరికీ తెలిసిందే, వాడిపారేసిన ప్లాస్టిక్ కవర్లను సేకరించి వాటిని రీసైకిల్ చేసి రోడ్లు వేయడానికి, పూల కుండీలు, ఇటుకలు ఇలాంటి వేర్వేరు వస్తువులు తయారు చేసుకోవడానికి వాడుతున్నారనేది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా వస్తువు భాగాలను విడదీసి పాడు చేయకుండా దానికి సృజనాత్మకంగా మరిన్ని హంగులద్ది మరింత విలువైన కొత్త వస్తువులా చేయడాన్ని అప్సైక్లింగ్ అంటారు. అంటే ఉదాహరణకి, మన ఇంట్లో ఉన్న పట్టు చీరని కొన్నాళ్లు కట్టాక విసుకొస్తుంది, దాన్ని అలాగే ఉంచి చెత్తలో పడేసే బదులు పిల్లలకు చక్కని డ్రెస్ కుట్టించో, కిటికీలకు అందంగా కర్టెన్లాగా కుట్టో, లేకపోతే సోఫాకి కవర్లాగా కుట్టో, లేకపోతే టేబుల్స్కి పైన కవర్లాగానో ఇలా దాన్ని కొత్త హంగులతో అందంగా తీర్చిదిద్దటాన్ని అప్సైక్లింగ్ అంటారు. ఇలా ఏ వస్తువునైనా మరింత మెరుగ్గా మార్చి కొన్నాళ్లు వాడుకుని ఇంకా అసలు పనికిరాదు అనుకున్నప్పుడే దాన్ని రీసైక్లింగ్ చేయొచ్చన్నమాట. అందుకనే ఇప్పుడు చాలామంది యువత పనికిరాదు అని మూలను పడేయకుండా పాత వాటికి కొత్త రంగులు, కొత్త హంగులు అద్ది నూతనత్వాన్ని, నూతన శోభను జోడిస్తున్నారు. మరి మనం కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులని, అంటే పాత వస్తువుల్ని, పనికిరాని వాటిని చెత్తలో పడేయకుండా వీలైనంత వరకు వాటికి కొత్త జీవకళను అందిద్దాం. దీని ద్వారా వాయు కాలుష్యాన్ని, భూతాపాన్ని కొంతవరకైనా తగ్గించడానికి ఆస్కారం ఉంటుందనేది నిపుణుల సలహా. మీరింతవరకు అప్సైక్లింగ్ గురించి విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

0: కావున ఓటర్ అందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: విజయవాడ బ్రాంచ్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు.

चकाचक हिरलो पान चबा आ आहा।

0: మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు.
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
2: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. ఫోన్ నంబర్ మరొకసారి 0866-248-8812.

ఇది 8812 కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న. మధుబని చిత్రకళ లేదా మిథిలా చిత్రకళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది? మధుబని చిత్రకళ లేదా మిథిలా చిత్రకళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది? కార్యక్రమంలో ఇప్పుడు అమ్మాయి బాగుంది ఈ చిత్రానికి చిత్రపడిన కులశేఖర్ గీతం, సంగీతం ఎంఎం శ్రీలేఖ. ప్రశ్న మరొకసారి. మధుబని చిత్రకళ అంటే మధుబని పెయింటింగ్ లేదా మిథిలా చిత్రకళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది?

యువలయ కార్యక్రమంలో నేను అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, మధుబని చిత్రకళ, మధుబని పెయింటింగ్ లేదా మిథిలా చిత్రకళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది అని అడిగాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాదపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు, కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. గణేష్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్, తనోజ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, కరెక్ట్ ఆన్సర్. సుమతి గారు ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి సత్యనారాయణ గారు, బట్టిప్రోలు సత్యనారాయణ గారు, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా ఉట్రిమిల్లు నుండి మంచం శేషగిరిరావు, భవానీ, పృథ్వీకుమార్, అభిరామ్ కుమార్, పుల్లారావు, కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు, కరెక్ట్ ఆన్సర్. యాడికి నుంచి రంగం వెంకటస్వామి అన్నయ్య, కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉదేవు గారు మొలకలమూరు తాలూకా, కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ఒరహరి, యశోద, జానకీరాజు, కరెక్ట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. కోట మన్మధరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఇంకొల్లు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్, కరెక్ట్ ఆన్సర్. అజ్జరపు సీతారామంజనేయమూర్తి, సుశీల, రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటాచలపతి రమేష్ అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ, కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. సమీనా గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీగారు, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య గారు.

దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజుగారు, మస్తాన్ బాషా బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట్ల ముంత పెద్దన్న, సూరేపల్లి నుండి శశిరెడ్డి చిన్నప్ప, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, డోకుపర్తి శివప్రసాద్, బండారి శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ పంపించారు డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వన్నెంరెడ్డి ప్రభాకర్ గారు, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి, ఖమ్మం, తెలంగాణ నుంచి. కరెక్ట్ ఆన్సర్ గుండుగొలను నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ బిట్రా వీరరామ్మోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, దైదా చిన్మయి, దైదా ప్రీతం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు బత్తిని రవికుమార్ గారు, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం జిల్లా కనకల్లుపల్లి రాయదుర్గం నుంచి, రాయదుర్గం తాలూకా నుంచి లక్ష్మయ్య, జంగమ్మ కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కుంచి రామమూర్తి గారు, కుంచివాణిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్ రమేష్ దొంతి గారు, అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పాపిన్యేపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్. కరెక్ట్ ఆన్సర్ ఫక్రుద్దీన్ ఫైజా, అనంతపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సు, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ భోగనాథుని వెంకటేశ్వరరావు గారు, చేతన్, దివిజ్, మాటూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పావని, అంజలి, కమల్, కార్తీక్, మోక్షిత్, దీక్షిత, గమల్లపాలెం, గూడూరు, నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్ కన్నా, సునీతారాజ్, భానురాజ్, అమ్మి. కరెక్ట్ ఆన్సర్ డి వాణి, డి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్, నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి పద్మావతి, తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ. కరెక్ట్ ఆన్సర్ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత. కరెక్ట్ ఆన్సర్ ధనుంజయ్ గారు, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్, పెద్దమ్మగుడి దగ్గర నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆర్ఎస్వి నరసింహరాజు గారు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, మంగళగిరి నుంచి. కరెక్ట్ ఆన్సర్ కె రవీంద్రారెడ్డి గారు, సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఆల్రెడీ ఇందాక చదివానండి మీ పేర్లు, పంపించిన వాళ్లే మళ్లీ పంపిస్తున్నారు. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ధర్మవరం బాలాజీనగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్. కరెక్ట్ ఆన్సర్ దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం జిల్లా కనకల్లపల్లి రాయదుర్గం నుంచి లక్ష్మయ్య గారు. ఆల్రెడీ మీ పేర్లు ఇందాక చదివానండి, మీరు మళ్ళీ పంపించారు కొత్తగూడెం నుంచి.

ஸ்ரீ ராஜேஷம் சரோஜினி மாயா. கரெக்ட் ஆன்சர். పాలెం పోల్లయ్య ఇనమడుగు నుంచి. ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, మధుబని చిత్రకళ, మధుబని పెయింటింగ్ లేదా మిథిలా చిత్రకళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది అని అడిగాను. బీహార్ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది. మధుబని చిత్రకళ అనేది భారతదేశంలోని బీహార్ మరియు నేపాల్ ప్రాంతానికి చెందిన పురాతనమైన జానపద కళ. ఇది బీహార్లోని మధుబని మిథిలా ప్రాంతాలలో ఉద్భవించింది. ఈ చిత్రాలు కళను ఆకట్టుకునే రేఖాగణిత నమూనాలు, గీతలు మరియు ప్రకాశవంతమైన రంగులతో కూడి ఉంటాయి. ఈ చిత్రాలను కుంచెలు, వేళ్లు, పుల్లలు, కళాలు ఉపయోగించి పూలు, ఆకులు, పసుపు, బియ్యపిండి వంటి సహజ సిద్ధమైన రంగులతో చిత్రీకరిస్తారు. ఇందులో ఎక్కువగా హిందూ దేవతలు, ప్రకృతి, జంతువులు, వివాహాలు లేదా పండుగల వంటి సాంస్కృతిక కార్యక్రమాలను చిత్రీకరిస్తారు. కార్యక్రమంలో తరువాతి క్విజ్ ప్రశ్న, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలను ఏమని పిలుస్తారు? నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలను ఏమని పిలుస్తారు? కార్యక్రమంలో ఇప్పుడు స్వాతి కిరణం, ఈ చిత్రానికి వాణి జయరాం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం కెవి మహదేవన్. ప్రశ్న మరొకసారి, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలను ఏమని పిలుస్తారు?

துளசி கௌஷிக். கரெக்ட் ஆன்சர் ஷியாம் గారు నెల్లూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ శేషాద్రి గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాదపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్. కరెక్ట్ ఆన్సర్ నేను రెండు కాలువల గురించి అడిగానండి, మీరు ఒక్కాలువ గురించే పంపించారు. శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ వెంకటాచలపతి రమేష్, అనంతపురం నుండి. కరెక్ట్ ఆన్సర్ కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు. కరెక్ట్ ఆన్సర్ కోనసీమ జిల్లా ఉట్రిమిల్లి నుండి మంచం శేషగిరిరావు, భవానీ, పృథ్వీ కుమార్, అభిరామ్ కుమార్, పుల్లారావు. కరెక్ట్ ఆన్సర్ అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ సత్యశ్రీదేవి వన్నెంరెడ్డి, తాడేపల్లిగూడెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమ్మి. కరెక్ట్ ఆన్సర్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునేరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్. కరెక్ట్ ఆన్సర్ విజయ, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతి నగర్, అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ యాడికి నుంచి రంగం వెంకటస్వామి అన్నయ్య. కరెక్ట్ ఆన్సర్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి. కరెక్ట్ ఆన్సర్ పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసు రెడ్డి, వారి కుటుంబ సభ్యులు. ఇందాకటి ప్రశ్నకి ఇప్పుడు ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ గణేష్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఇంకొల్లు నుండి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్. కరెక్ట్ ఆన్సర్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నాగేంద్రప్ప ఉదేవు గారు మలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ మహేంద్ర గారు తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ సమీనా గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్ మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి. కరెక్ట్ ఆన్సర్ సుమతి గారు ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ. కరెక్ట్ ఆన్సర్ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, దైదా చిన్మయి, దైదా ప్రీతం. కరెక్ట్ ఆన్సర్ ఏలూరు జిల్లా పాలగూడెం నుంచి గరికపాటి నాగేంద్రరావు, సుజాత, ధర్మతేజ. కరెక్ట్ ఆన్సర్ కొత్త ముప్పర్రు ఏలూరు జిల్లా నుంచి రొంపిచర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసింహ, మోహన్ కృష్ణ. కరెక్ట్ ఆన్సర్ బత్తిని రవికుమార్ గారు వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ డి వాణి, డి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ లతా గారు ఉయ్యూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రామమోహన్ రావు, సత్యవతి, శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్
దేవులపల్లి హనుమంతరావు గారు, కూర్నవల్లి కమ్మ

తెలంగాణ నుంచి. కరెక్ట్ ఆన్సర్ కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత. కరెక్ట్ ఆన్సర్ దైద భిక్షం దైద వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురహరి యశోద జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య ఇనమడుగు నుంచి ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ బిట్రా వీరరామ్మోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ అన్నారు. నేను ఆ కాలువల్ని ఏమని పిలుస్తారు అని అడిగాను, వాటికి పేర్లు ఉన్నాయి కదా. ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి గీతికా సిరీస్ గహానా స్నిగ్ధ లక్కవారం ఏలూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీగారు నరేందర్ రెడ్డి రామకృష్ణయ్య గారు మస్తాన్ బాషా బుచ్చిరెడ్డిపాలెం నుంచి దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజుగారు గురుగుంట నుంచి ముంతా పెద్దన్న రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య సూరేపల్లి నుండి శశిరెడ్డి చిన్నప్ప డోకుపర్తి శివప్రసాద్ బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ ధనుంజయ్ గారు పెద్దమ్మగుడి దగ్గర నుంచి అనంతపురం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పాపిన్యేపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ క్రాంతికుమార్ అశోక్. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీశ్యామ్ శశాంక్ అచ్యుత శ్రీవత్స. కరెక్ట్ ఆన్సర్ ధర్మవరం బాలాజీనగర్ నుంచి మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్. కరెక్ట్ ఆన్సర్ మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు దామర్ల పెదమస్తానరావు. కరెక్ట్ ఆన్సర్ ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప రెబ్బన కొమరంభీం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ శరత్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ కుంచి రామమూర్తి గారు కుంచివాణిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్ రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ అంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంతా పెద్దన్న. కరెక్ట్ ఆన్సర్ పాతగుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి. కరెక్ట్ ఆన్సర్ భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ దాసరిపాలెం నుంచి పోలుసు శివదాసురెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ చేబ్రోలు రామకృష్ణయ్య ఇనమడుగు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా. కరెక్ట్ ఆన్సర్ అనంతపూర్ సాయినగర్ నుంచి హర్నాథ్ బాబు గారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలను ఏమని పిలుస్తారు అని అడిగాను. నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకు మాజీ ప్రధానమంత్రులైన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారుల పేర్లు పెట్టారు. కుడి కాలువను జవహర్ కాలువ అని, ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువ అని పిలుస్తారు. కుడి కాలువ ద్వారా గుంటూరు ప్రకాశం జిల్లాలకు, ఎడమ కాలువ ద్వారా నల్గొండ సూర్యాపేట కృష్ణ ఖమ్మం జిల్లాలకు సాగునీరు సరఫరా అవుతుంది. ఈనాటి యువలయ కార్యక్రమానికి మెసేజెస్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సంస్కృత పాఠం కార్యక్రమంలో ముందుగా

0: ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.
1: శ్రీ గురుభ్యో నమః.
2: సుభాషిహి, ఆగచ్చ, ఉపవిశ. ఈనాటి సంస్కృత పాఠంలో మృచ్ఛకటికంలో 3వ అంక ప్రారంభం మనం చెప్పుకుని అందులో ఉండేటువంటి శ్లోకాలకు ప్రతిపదార్థ తాత్పర్యాలు వివరాలు చెప్పుకుందాం.
1: అలాగే గురువర్య,
2: తృతీయ అంకంలో చేటుడు అనగా ఒక సేవకుడు, సేవకుడిని చేటుడు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆ సేవకుడు వేదిక మీదకి వస్తున్నాడు, రంగం మీదకి వస్తూ ఇట్లా అనుకుంటున్నాడు, వాళ్ళ యజమాని ధనవంతుడు పేదవాడైపోయాడు, అయినా మంచివాడైతే యజమాని అతను చాలా అతని మీద ప్రేమ ఉంటుంది సేవకులకు.
1: అవును,
2: ధనవంతుడైనప్పటికీ వాడు దుర్మార్గుడైతే ఆ యజమాని మీద సేవకులకు ఇష్టం ఉండదు అనే విషయాన్ని ఇందులో చక్కని శ్లోకంలో చెబుతున్నాడు. సుజనః ఖలు భృత్యానుకంపకః,
1: సుజనః ఖలు భృత్యానుకంపకః,
2: స్వామీ నిర్ధనకోపి శోభతే,
1: స్వామీ నిర్ధనకోపి శోభతే,
2: పిశునః పునర్ద్రవ్య గర్వితః,
1: పిశునః పునర్ద్రవ్య గర్వితః,
2: దుష్కరః ఖలు పరిణామ దారుణః,
1: దుష్కరః ఖలు పరిణామ దారుణః.
2: దీనికి పదవిభాగం.
1: అలాగే గురువర్య,
2: సుజనః,
1: సుజనః,
2: ఖలు,
1: ఖలు,
2: భృత్య,
1: భృత్య,
2: అనుకంపకః,
1: అనుకంపకః,
2: సవర్ణ దీర్ఘ సంధి,
1: సవర్ణ దీర్ఘ సంధి,
2: స్వామీ,
1: స్వామీ,
2: నిర్ధనకః అపి,
1: నిర్ధనకః అపి,
2: విసర్గ సంధి,
1: విసర్గ సంధి,
2: శోభతే,
1: శోభతే,
2: పిశునః,
1: పిశునః,
2: పునః,
1: పునః,
2: ద్రవ్య గర్వితః,
1: ద్రవ్య గర్వితః.
2: ఇక్కడ పునర్ద్రవ్య గర్వితః అనేది రేపాదేశ విసర్గ సంధి అంటారు,
1: రేపాదేశ విసర్గ సంధి.
2: దుష్కరః,
1: దుష్కరః,
2: ఖలు,
1: ఖలు,
2: పరిణామ దారుణః,
1: పరిణామ దారుణః.
2: ఇది పదవిభాగం.
1: అలాగే గురువు,
2: ఆ తర్వాత ఈ పదములన్నింటినీ మనం ఒక అన్వయంలోకి పెడితే దాని అర్థాలు ఇలా వస్తాయన్నమాట. సుజనః,
1: సుజనః,
2: మంచివాడు,
1: మంచివాడు,
2: అనగా మంచివాడైన భృత్యానుకంపకః,
1: భృత్యానుకంపకః,
2: సేవకులయందు దయ కలవాడు,
1: సేవకులయందు దయ కలవాడు,
2: స్వామీ,
1: స్వామీ,
2: యజమానుడు,
1: యజమానుడు,
2: నిర్ధనకః అపి,
1: నిర్ధనకః అపి,
2: పేదవాడు అయినను,
1: పేదవాడైనను,
2: శోభతే ఖలు,
1: శోభతే ఖలు,
2: రాణించును కదా,
1: రాణించును కదా,
2: పిశునః,
1: పిశునః,
2: చాడీలు చెప్పువాడు,
1: చాడీలు చెప్పువాడు,
2: పిసినారి తగాదాలు పెట్టేవాడు, ఇటువంటివన్నీ అనమాట. అంటే మొత్తం మీద మనం వాడు చెడు స్వభావం కలవాడు,
1: చెడు స్వభావం కలవాడు.
2: పునః,
1: పునః,
2: ఇంకా,
1: ఇంకా
2: రాసావా,
1: రాసన్,
2: ఇంకా ద్రవ్య గర్వితః,
1: ద్రవ్య గర్వితః,
2: ధనము చేత గర్వించినవాడు,
1: ధనము చేత గర్వించినవాడు.
2: అంటే వాడి స్వభావం మంచిది కాదు, వాడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఇటువంటి లక్షణాలు కలిగిన యజమానుడు మంచివాడు కాదు. పరిణామ దారుణః,
1: పరిణామ దారుణః,
2: వీడు అనుగ్రహరహితుడు,
1: అనుగ్రహరహితుడు
2: అనగా వీడు ఎవరిని అనుగ్రహించడు, వీడు వాడి దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా

0: ఎవరికీ పైసా ఇవ్వడు. అటువంటి వాడు పేదవాడైనటువంటి యజమానుడు పేదవాడైనప్పటికీ కూడా సేవకుల్ని ప్రేమగా చూస్తాడు. ఆ తేడా వీళ్ళకి వీళ్ళు గమనిస్తారు. కనుక స్వామి
1: స్వామి
0: అటువంటి యజమాని దుష్కరః కలు
1: దుష్కరః కలు
0: సేవించుటకు సాధ్యుడు కాడు కదా.
1: సేవించుటకు సాధ్యుడు కాదు కదా.
0: దీని తాత్పర్యం ఏమంటే మంచివాడు
1: మంచివాడు
0: సేవకులయందు దయ గలవాడు ఆయన యజమాని పేదవాడైనా రాణిస్తాడు. దుష్ట స్వభావం కలవాడు, ధనగర్వం కలవాడు, అనుగ్రహం లేనివాడు ఆయన యజమానిని సేవించటం సాధ్యం కాదు కదా అని అనుకుంటున్నాడు ఆ చేటుడు. అట్లా అనుకుంటూ అతడు రంగం మీదకి వచ్చాడనమాట. ఇంకా ఏమనుకుంటున్నాడంటే ఈ తర్వాత శ్లోకంలో దీని గురించినటువంటి ఎటువంటి మన ఒక మనిషి యొక్క స్వభావాన్ని మనం మార్చడానికి ప్రయత్నం చేస్తాం అందరం, కానీ కొన్ని మార్చడానికి వీల్లేనివి ఉంటాయి అని అనిపిస్తుంది అని అతడు చెబుతున్నాడు. వీడు ఎంత చెప్పినా వినడు అని మనం అంటూ ఉంటాం కదా.
1: అవును గురువు,
0: అటువంటి వారు కొంతమంది ఉంటారు. చెబితే వినేవాళ్ళు కొంతమంది, ఎంత చెప్పినా వినని వాళ్ళు కొంతమంది ఉంటారు. మూడవ అంకంలో రెండవ శ్లోకంలో చేటుడు వీడిని మార్చడం సాధ్యం కాదు అని అనుకుంటున్నాడు. ఎవరినో అది చూద్దాం. సస్యలంపట బలీవర్దో
1: సస్యలంపట బలీవర్దో
0: నశక్యో వారయితుం
1: నశక్యో వారయితుం
0: అన్య ప్రసక్త కలత్రం
1: అన్య ప్రసక్త కలత్రం
0: నశక్యం వారయితుం
1: నశక్యం వారయితుం
0: ద్యూత ప్రసక్త మనుష్యః
1: ద్యూత ప్రసక్త మనుష్యః
0: నశక్యో వారయితుం
1: నశక్యో వారయితుం
0: యోపి స్వాభావిక దోషః
1: యోపి స్వాభావిక దోషః
0: నశక్యో వారయితుం
1: నశక్యో వారయితుం.
0: ఇట్లా ఈ శ్లోకంలో వారించడానికి అంటే మార్చడానికి వీల్లేని వాళ్ళు నాలుగు రకాలైనటువంటి విశేషాలని ఇందులో చెబుతున్నాడు. వీళ్ళని మార్చడం ఎవరి వల్ల కాదు అని. ఇప్పుడు దీనికి పదవిభాగం సస్యలంపట బలీవర్ధ
1: సస్యలంపట బలీవర్ధ
0: న శక్య వారయితుం
1: న శక్య వారయితుం
0: అన్య ప్రసక్త కలత్రం
1: అన్య ప్రసక్త కలత్రం
0: న
1: న
0: శక్యం
1: శక్యం
0: వారయితుం
1: వారయితుం
0: ద్యూత ప్రసక్త మనుష్యః
1: ద్యూత ప్రసక్త మనుష్యః
0: న
1: న
0: శక్యః
1: శక్యః
0: వారయితుం
1: వారయితుం
0: యః
1: యః
0: అపి
1: అపి
0: స్వాభావిక దోషః
1: స్వాభావిక దోషః
0: న
1: న
0: శక్యః
1: శక్యః
0: వారయితుం
1: వారయితుం.
0: ఇది పదవిభాగం. దీనిలో నుంచి ఒక అన్వయంతో మనం ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుంటే ఈ శ్లోకంలో ఉండే విశేషం మనకు తెలుస్తుంది.
1: అలాగే గురువర్య,
0: ఇప్పుడు పశువులను బెదిరించి భయపెట్టి కర్రతో కొట్టి ఏదన్నా వాటిని మనం ఒక అదుపులో పెట్టగలం. కొన్ని కొన్ని సందర్భాల్లో వాటిని మన మాట వినవవి. అది ఎప్పుడు అంటే ఒక ఎద్దుని తీసుకున్నట్లయితే బలీవర్ధ
1: బలీవర్ధ
0: బలీవర్ధ అంటే ఎద్దు
1: ఎద్దు.
0: ఆ ఎద్దు ఎటువంటి ఎద్దు అంటే సస్యలంపట బలీవర్ధ
1: సస్యలంపట బలీవర్ధ
0: అనగా చేలో పంటను తినటంలో నిమగ్నమైన అన్నమాట.
1: పంటను తినడంలో
0: నిమగ్నమైన ఎద్దును ఎద్దు
1: ఎద్దు
0: వారయితుం
1: వారయితుం
0: నివారించుటకు
1: నివారించుటకు
0: న శక్యః
1: న శక్యః
0: శక్యము కాదు
1: శక్యము కాదు.
0: అందులో పడి తినేటప్పుడు దాన్ని కొట్టడం దాన్ని వారించడం ఎవరి వల్ల కాదు.
1: అవును,
0: ఎంత చెప్పినా వినదన్నమాట. అది ఒకటి. తర్వాత అన్యప్రసక్త కలత్రం

0: ప్రసక్తకాలత్రం.
1: అనగా వేరే పనుల యందు నిమగ్నమై ఉన్న కళత్రం భార్యను,
0: వేరే పనుల యందు నిమగ్నమై
1: ఉన్న కళత్రం భార్యను
0: భార్యను
1: వారయితుం
0: వారయితుం
1: మార్చుటకు,
0: మార్చుటకు
1: నశక్యం
0: నశక్యం
1: సాధ్యము కాదు,
0: సాధ్యము కాదు.
1: ద్యూత ప్రసక్త మనుష్యః,
0: ద్యూత ప్రసక్త మనుష్యః,
1: జూదమునందు నిమగ్నమైన మానవుని,
0: జూదమునందు నిమగ్నమైన మానవుని,
1: వారయితుం
0: వారయితుం
1: నివారించుటకు,
0: నివారించుటకు,
1: నశక్యః
0: నశక్యః
1: సాధ్యుడు కాడు,
0: సాధ్యుడు కాడు.
1: యహ అపి,
0: యహ అపి,
1: ఏది అయినప్పటికీ,
0: ఏది అయినప్పటికీ,
1: స్వాభావిక దోషః,
0: స్వాభావిక దోషః,
1: స్వభావముగా ఉన్న దోషము అయి ఉంటుందో,
0: స్వభావముగా నున్న దోషము అయి ఉంటుందో,
1: దానిని
0: దానిని
1: వారయితుం,
0: వారయితుం,
1: నివారించుటకు,
0: నివారించుటకు,
1: నశక్యః,
0: నశక్యః,
1: సాధ్యము కాదు,
0: సాధ్యము కాదు.
1: దీనికి తాత్పర్యం ఏమంటే, ఈ శ్లోకంలో నాలుగు రకాలైన విషయాలు చెబుతున్నారు. ఒకటి, చేలోపడి తింటున్నటువంటి ఎద్దుని నివారించడం ఎవరి వల్ల కాదు, దానికి దూరంగా ఉన్నప్పుడు దాన్ని గట్టిగా బంధించి అటు వెళ్లకుండా చేయొచ్చు, కానీ వెళ్ళి పడి తింటున్నప్పుడు ఎవరు ఆపలేరు.
0: అవును,
1: ఎవరు అది చెప్పిన వాడు యజమాని ఎంతటి వాడైనా ఏం చేసినా అది ఆ సమయంలో అది వినదు.
0: అవును గురువర్య.
1: అలాగే తాను భర్త యొక్క ఇంటి పనులు, భర్తకు చేసి పెట్టవలసిన పనులు ఎందు నిమగ్నం కావలసినటువంటి భార్య వేరే పనులు ఏంది నిమగ్నమై ఉంటే ఆమె ఎంత చెప్పినా వినదు, ఆమెను వారించడం సాధ్యం కాదు. ఇట్లా వేరే పనుల్లో నిమగ్నం అవడం అనేది ఇందులో ఉండే ఒక ప్రత్యేకత అనమాట. అట్లాగే ఆ పశువు మేత తినటం మొదలు పెట్టేసింది, ఆమె దాన్ని ఆపలేరు. అలాగే జూదం ఆడటం అనేవాడు ఉన్నాడు. జూత ప్రసక్త మనుష్య, అనగా వాడి జూదానికి అలవాటు పడిపోయాడు. జూదం లేకుండా ఇప్పుడు జూదం ఆడుతూ ఉంటాడు అనుకోండి, వాడిని మార్చడం ఎవరి వల్ల కాదు. ఇటువంటి వాటికి మనకి కథలు కూడా చెబుతూ ఉంటారు వాళ్ళు. మన చమత్కారంగా వాళ్ళు ఎవరు నీ తల్లి చచ్చిపోయింది అంటే ఇటే తీసుకుపోతారు, కానీ వాడు ఆ చెట్టు ఎక్కడైతే జూదం ఆడుతున్నాడో అక్కడే ఉన్నాడు తప్ప వెళ్ళి అయ్యో అమ్మ అని చూడ్డానమాట. ఎందుకంటే జూదం అనేది అటువంటి వ్యసనం.
0: అవును గురువు.
1: అని అది ఏవైతే ఇటువంటి స్వాభావిక దోషములు ఉన్నాయో వాటిని నివారించడం సాధ్యం కాదు అని చేటుడు అనుకుంటున్నాడు అని ఇందులో చెప్పడం జరిగింది. స్వస్తి.
0: ధన్యవాదాలు గురువర్య.
2: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మీరింతవరకు మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీమతి రాజగిరి వెంకటరత్నం బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.

మీరింతవరకు శ్రీమతి రాచగిరి వెంకటరత్నం బృందం పాడిన జానపద గీతాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా రాహుల్ నంబియర్ ధర్మనా పాడిన అతిథి చిత్ర నుంచి ఈ పాట. గీత రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో ఇప్పుడు రాహుల్ నంబియార్ చిత్ర పడిన మిరపకాయ చిత్రం నుంచి పాట, సంగీతం తమన్, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్.

హాయ్ అండి, యువ శ్రోతులందరికీ నమస్కారం. ఎప్పటిలాగానే సరికొత్త విశేషాలతో మీ ముందుకు వచ్చేసాం. వర్షాలు మొదలయ్యాయి, వాన పడితే మనం గొడుగు వేసుకొని బయటకు వెళ్తాం. కానీ ఆ వర్షపు నీటిని భూమిలోకి ఎలా పంపించాలి అనే విషయం గురించి మాత్రం చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అందుకే ఈరోజు మనం ఇంకుడు గుంతలు, భవిష్యత్తు కోసం ఈరోజే ఒక మంచి అడుగు అనే అంశంపై మాట్లాడుకుందాం. మిత్రులారా, మనకు నీరు ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేసవిలో చాలా ప్రాంతాలలో తాగునీటి సమస్య, బోర్లు ఎండిపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం చూస్తూనే ఉంటాం. కానీ వర్షాకాలంలో పడే

0: హాయ్ అండి, యువ శ్రోతులందరికీ నమస్కారం. ఎప్పట్లాగానే సరికొత్త విశేషాలతో మీ ముందుకు వచ్చేసాం. వర్షాలు మొదలయ్యాయి, వాన పడితే మనం గొడుగు వేసుకొని బయటకు వెళ్తాం. కానీ ఆ వర్షపు నీటిని భూమిలోకి ఎలా పంపించాలి అనే విషయం గురించి మాత్రం చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అందుకే ఈరోజు మనం ఇంకుడు గుంతలు, భవిష్యత్తు కోసం ఈరోజే ఒక మంచి అడుగు అనే అంశంపై మాట్లాడుకుందాం. మిత్రులారా, మనకు నీరు ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేసవిలో చాలా ప్రాంతాలలో తాగునీటి సమస్య, బోర్లు ఎండిపోవడం, భూగర్భజలాలు తగ్గిపోవడం చూస్తూనే ఉంటాం. కానీ వర్షాకాలంలో పడే ప్రతి నీటి చుక్కను భూమిలోకి ఇంకేలా చేస్తే ఈ సమస్యలను చాలా వరకు తగ్గించవచ్చు. అందుకే ఇంకుడు గుంతలు చాలా అవసరం. వర్షపు నీరు నేరుగా కాలువల్లోకి వెళ్లకుండా భూమిలోకి చేరేలా చేసే చిన్న నిర్మాణాన్నే ఇంకుడు గుంత అంటారు. ఇంకుడు గుంత వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భూగర్భజలాల మట్టం పెరుగుతుంది, బోర్లు బావుల్లో నీరు నిల్వ ఉంటుంది, వర్షపు నీరు వృధా కాదు, రోడ్డుపై నీరు నిల్వ ఉండటం తగ్గుతుంది, వరద ప్రభావం కొంతమేర తగ్గుతుంది. ఇంకుడు గుంతలు ఎక్కడ ఏర్పాటు చేయాలి అంటే ఇళ్ల ఆవరణలో, పాఠశాలలలో, కార్యాలయాల్లో, ప్రభుత్వ భవనాలలో, రైతు పొలాల వద్ద, పార్కుల్లో, దేవాలయాల ఆవరణల్లో, ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేయవచ్చు. ముఖ్యంగా ఇంటి పైకప్పు నుంచి వచ్చే వర్షపు నీటిని పైపు ద్వారా ఇంకుడు గుంతల్లోకి మళ్లిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇంకుడు గుంత నిర్మాణం కూడా చాలా సులభం. స్థలాన్ని బట్టి 1 మీటర్ నుంచి 2 మీటర్ల లోతు వరకు గుంత తవ్వి అందులో పెద్దరాళ్ళు, కంకర, చిన్నరాళ్ళు, ఇసుక వంటి పొరలు వేస్తారు. ఇలా చేస్తే నీరు నెమ్మదిగా భూమిలోకి ఇంకిపోతుంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఇంకుడు గుంతలను శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం. చెత్త, ప్లాస్టిక్, ఆకులు పేరుకుపోతే నీరు సరిగా ఇంకదు. కాబట్టి ప్రతి ఏడాది వర్షాలు రాకముందే వాటిని పరిశీలించి శుభ్రం చేయాలి. రైతు సోదరులకు కూడా ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగపడతాయి. పొలాలలో వర్షపు నీరు నిల్వ కాకుండా భూమిలోకి వెళ్లి భూగర్భజలాలను పెంచుతుంది. దీనివల్ల బోర్లలో నీరు ఎక్కువ కాలం అందుబాటులో ఉంటుంది. మిత్రులారా, ఒక చిన్న ఇంకుడు గుంత 1000 లీటర్ల వర్షపు నీటిని భూమిలోకి చేరుస్తుంది. మనం ఈరోజు చేసే చిన్న ప్రయత్నం రేపటి నీటి సమస్యకు పెద్ద పరిష్కారంగా మారుతుంది. మన గ్రామంలో, మన కాలనీల్లో, మన ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని అందరికీ తెలియజేద్దాం. పిల్లలకు కూడా నీటి విలువలను నేర్పిద్దాం. వర్షపు నీటిని వృధా కాకుండా కాపాడుకుందాం. వర్షం కురవడం ప్రకృతి వరం. ఆ నీటిని భద్రపరచడం మన బాధ్యత. ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత, ప్రతి గ్రామానికి నీటి భద్రత అనే లక్ష్యంతో ముందుకు సాగుదాం. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కని పాట మీకోసం.
1: మహర్షి చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు.

0: ఎంచుకోండి.
1: పాట విన్నారు కదండి. ఇప్పుడు మన చేతిలో ఎప్పుడూ ఉండేదే మొబైల్ ఫోన్. సమాచారం కావాలన్నా, వినోదం కావాలన్నా, స్నేహితులతో మాట్లాడాలన్నా అన్నిటికీ మొబైల్నే ఆశ్రయిస్తున్నాం. కానీ ఈ డిజిటల్ ప్రపంచంలో నెమ్మదిగా మనకు దూరం అవుతున్న ఒక మంచి అలవాటు ఉంది, అదే పుస్తక పఠనం. ఒక మంచి పుస్తకం మనకు స్నేహితుడిలా ఉంటుంది. మనం అడగకుండానే ఎన్నో విషయాలు నేర్పిస్తుంది, మన ఆలోచనలను విస్తృతం చేస్తుంది, జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు కొత్త కోణంలో ఆలోచించేలా చేస్తుంది. పెద్దలు ఒక మాట చెప్తారు, పుస్తకం మాట్లాడదు కానీ జీవితాంతం మనతోనే ఉంటుంది అని. నిజంగా ఒక మంచి పుస్తకం చదివిన తర్వాత మనలో వచ్చే మార్పు మాటల్లో చెప్పలేం. మన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, మాట్లాడే తీరు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అన్నీ క్రమంగా మెరుగుపడతాయి. ఈ రోజుల్లో యువతకు అవకాశాలు ఎన్నో ఉన్నాయి, కానీ పోటీ కూడా అంతే ఎక్కువగా ఉంది. ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, ఉన్నత చదువులు, ఏ రంగంలోనైనా విజయం

సాధించాలంటే కేవలం సోషల్ మీడియా సమాచారం సరిపోదు. లోతైన అవగాహన కావాలంటే పుస్తకాలు చదవడం చాలా అవసరం. పుస్తకాలు చదవడం వల్ల భాషపై పట్టు పెరుగుతుంది, కొత్త పదాలు నేర్చుకుంటుంటాం, మాట్లాడే నైపుణ్యం మెరుగుపడుతుంది, ఆలోచించే శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఏ విషయాన్నైనా విశ్లేషించే అలవాటు ఏర్పడుతుంది. మిత్రులారా, ఒక మంచి పుస్తకం మనకు ప్రపంచాన్ని చూపిస్తుంది. మనం ఎప్పుడూ వెళ్ళని దేశాల గురించి తెలుసుకోవచ్చు, గొప్ప వ్యక్తుల జీవితాలను చదవవచ్చు. శాస్త్రం, చరిత్ర, సాహిత్య విజ్ఞానం, వ్యవసాయం, వ్యాపారం, ఇలా ఎన్నో రంగాల్లో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. చాలామంది చదవడానికి సమయం లేదు అంటుంటారు, కానీ రోజుకు కేవలం 15 లేదా 20 నిమిషాలు కేటాయించినా ఏడాది చివరికి ఎన్నో పుస్తకాలు పూర్తవుతాయి. చిన్నగా ప్రారంభించండి, మీకు ఆసక్తి ఉన్న అంశంతో మొదలుపెట్టండి. తరువాత చదవడం ఒక మంచి అలవాటుగా మారిపోతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చిన్నప్పటినుంచే కథల పుస్తకాలు, విజ్ఞాన పుస్తకాలు అందిస్తే చదివే అలవాటు పెరుగుతుంది. పాఠశాలలు, కళాశాలలు కూడా గ్రంథాలయాల వినియోగాన్ని ప్రోత్సహించాలి. స్నేహితులతో కలిసి బుక్ క్లబ్లు ఏర్పాటు చేసుకొని చదివిన పుస్తకాల గురించి చర్చిస్తే మరింత ఆసక్తి పెరుగుతుంది. పుస్తకాలు కేవలం పరీక్షల్లో మార్కులు తెచ్చిపెట్టవు, జీవితాన్ని అర్థం చేసుకోవడం నేర్పిస్తాయి, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పిస్తాయి. విజయవంతమైన వ్యక్తులతో చాలామంది రోజు పుస్తకాలు చదవడం తమ జీవితంలో ముఖ్యమైన అలవాటని చెప్తుంటారు. మిత్రులారా, మొబైల్లో గంటల తరబడి గడిపే సమయం నుంచి కొత్త సమయాన్ని పుస్తకాలకు కేటాయిద్దాం. ఒక మంచి పుస్తకం మన జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. చదివిన ప్రతి పేజీ మన జ్ఞానాన్ని పెంచుతుంది. ప్రతి పుస్తకం ఒక కొత్త ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది. అయితే ఈరోజు నుంచే ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ప్రతి నెల కనీసం ఒక మంచి పుస్తకం చదవాలని, మీకు నచ్చిన పుస్తకాన్ని మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి. చదివిన మంచి విషయాలను ఇతరులతో పంచుకోండి, ఎందుకంటే జ్ఞానం పంచుకుంటేనే మరింత పెరుగుతుంది. పుస్తకాలు మనకు కేవలం సమాచారం ఇవ్వవు, స్ఫూర్తిని ఇస్తాయి, ఆలోచనలను మారుస్తాయి, జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుతాయి. కాబట్టి పుస్తకాన్ని స్నేహితుడిలా చేసుకుందాం, చదివే అలవాటును జీవితంలో భాగం చేసుకుందాం. ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం. మగధీర చిత్రం నుండి డాలర్ మహందీ, గీతామాధురి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం సాయంత్రం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: భావించి సెర్చింగ్ లో మాకు ఎక్కడొక్కడ ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారం చేసుకుని 72 గంటల తర్వాత ఆ కుటుంబాలకి 10 లక్షల రూపాయలు చెక్ వారికి అందించడం జరిగింది. ఆ కుటుంబాలను ఏ రకంగా మనం ఆదుకోవాలనే దానికోసం ప్రభుత్వ పరంగా వాళ్ళ పిల్లల చదువుల విషయంలో గానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చో అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది.
1: దక్షిణ కొరియా బుసాన్లో వసంగ్ గ్రూప్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఫుట్వేర్ కాంపోనెంట్ అండ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. విశాఖపట్నంలో డిజైన్ లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. అలాగే బుసాన్లోని షూఆల్స్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ ఫ్యాక్టరీని మంత్రి సందర్శించారు. బూయంగ్ గ్రూప్ సీఈఓ ర్యాన్ కాంగ్, బిజినెస్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ మేనేజర్ మిల్లీ రిచర్డ్సన్లతో బుసాన్లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో బూయంగ్ గ్రూప్ పాదరక్షలు, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సింగిల్ విండో విధానంలో అనుమతులతో పాటు రాష్ట్రంలో ప్రధాన పారిశ్రామిక జోన్లలో కంపెనీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని లోకేష్ తెలిపారు. హింసకు గురైన మహిళలకు సఖీ కేంద్రాలు భరోసాగా నిలుస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్తంగా నెల్లూరులో ఈరోజు 14 జిల్లాల సఖీ వన్ స్టాప్ కేంద్రాల సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలకు సఖీ కేంద్రాలు చివరి ఆశ్రయ కేంద్రాలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. వైద్య సేవలు, న్యాయ సహాయం, పోలీసు సహకారం, కౌన్సిలింగ్ వంటి సమగ్ర సేవలను ఒకే చోట అందిస్తూ బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద ఈరోజు పూజలు చేసిన ఆయన మోటార్లను ప్రారంభించి పోలవరం కుడి కాలువలోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014-19లో 1,300 కోట్ల రూపాయలతో నిర్మించిన పట్టిసీమ నేడు 50,000 కోట్ల రూపాయల ఆదాయం సృష్టించిందన్నారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 442 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా రాష్ట్ర వ్యవసాయానికి గణనీయమైన ప్రయోజనం చేకూరిందని పేర్కొంటూ,
2: గోదావరి ఎగువన వచ్చినటువంటి వర్షాల వల్ల ఆఖరి ఎకరం వరకు అందించాలి, ప్రతి వ్యక్తికి త్రాగునీరు అందించాలని రాత్రి పోలవరాన్ని టచ్ చేస్తే, ధవలేశ్వరాన్ని టచ్ చేస్తే వెను వెంటనే పట్టిసీమ ఆన్ చేసి, తాడిపూడిని ఆన్ చేసి ఆ ప్రతి నీటి బిందువును కూడా ఒడిసిపెట్టి జాగ్రత్త చేసుకునేటువంటి అవకాశం జలధార జలహారతలో మనకు కలిగింది.
1: పర్వదినాలు ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీ

0: వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్రేక్ దర్శనాల రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17న ఆణివార ఆస్థానం, ఆగస్టు 22న పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 24న పవిత్రాల సమర్పణ, సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ బీఎల్ఓకు ఈ నెల 14వ తేదీలోగా సమర్పించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారి పేర్లు మాత్రమే జూలై 21న ప్రచురించే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఉంటాయన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె ఈరోజు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఫారం అందని వారు లేదా ఫారం నింపడంలో సందేహాలు ఉన్నవారు వెంటనే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించాలని సూచించారు. రాష్టంలో చర్మకారుల అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట తోలు పరిశ్రమ అభివృద్ది సంస్థ లిడ్క్యాప్ లెదర్ దుకాణాన్ని మంత్రి ఎస్ సవితతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీబాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, చర్మకారుల ఉపాధి కల్పనకు మార్కాపురం జిల్లా ఎడవల్లి, కృష్ణా జిల్లా జి కొండూరులో లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్టంలో కుల వృత్తిదారులకు ఏడాది పొడుగునా ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఎరువుల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. రాజా మండలం బొద్దాం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏపీ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ను పరిశీలించి రైతులకు ఎరువుల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా వేగవంతంగా ఎరువులను పంపిణీ చేయాలని ఆదేశించారు. లింక్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా ముంబై నుంచి బయలుదేరాల్సిన 2 ఎక్స్ప్రెస్ రైళ్ల సమయాలను రైల్వే అధికారులు మార్చారు. ముంబై సీఎస్ఎంటీ నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన కొనార్క్ ఎక్స్ప్రెస్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే లింక్ రైలు ఆలస్యం కావడంతో ఈ రైలును రాత్రి 10:15 బయలుదేరనుంది. చెన్నై ఎగ్మూర్ వెళ్లాల్సిన సూపర్ ఫాస్ట్ రైలు ఇవాళ రాత్రి నిర్ణీత సమయం రాత్రి 10:52 బదులుగా రాత్రి 11:30 ఆలస్యంగా బయలుదేరనుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల నిర్మాణం గడువులోగా పూర్తవుతుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద 10 లక్షల రూపాయల చెక్కులను మంత్రి కొల్లు రవీంద్ర అందించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో నదుల అనుసంధానానికి కృషి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఇండోనేషియా దేశస్య యోగ్యకర్తా నగరె యునెస్కో వైశ్విక సాంస్కృతిక అభిలేఖ స్థలస్య ప్రంబానన్ మందిరస్య ఐతిహాసికం భ్రమణం. ప్రతిపాదితం యత్ మందిరస్య సంరక్షణే భారతస్య సహభాగితా ద్వయోః దేశయోః సాంస్కృతిక న్యాసం ప్రకటీకరోతి. కేంద్రీయ గృహమంత్రీ అమితశాహ జలాప్లావితేన ప్రభావితానాం రాజ్యానాం ముఖ్యమంత్రిభిః సాకం దూరభాషేన సంభాషణం విధాయ కేంద్ర సర్వకార పక్షతః సంభావ్య సర్వవిధ సహాయస్య ఆశ్వాసనం అయచ్చత్. భారతీయ ఋతు విజ్ఞాన విభాగానుసారం దేశస్య మధ్య పూర్వీయ భాగేషు అతివృష్టేః మేఘగర్జనస్య చ సంభావనా వర్తతే. అమెరికీ రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ ఉదఘోష

0: इतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। भारतीय ऋतु विज्ञान विभागेन अद्य देशस्य मध्यम एवं पूर्वीय भागेषु अतिवृष्टेः मेघगर्जनस्य च कृते ऑरेंज अलर्ट इति नारंगवर्णीया संचेतना प्रसारिता। अनेन सहैव ऋतु विभागेन जम्मू कश्मीर, लद्दाख, हरियाणा, चंडीगढ़, हिमाचल प्रदेशेषु अपि अतिवृष्टेः पूर्वानुमानं विहितम्। विभागेनानेन संसूचितं यत् आगामिषु द्वित्रि दिनेषु प्रावृट् उत्तर अरब सागरस्य अवशिष्टेषु क्षेत्रेषु तथा च राजस्थान, हरियाणा, पंजाब प्रान्तानां शिष्टेषु भूभागेषु अग्रे प्रवर्धमानः सन् सम्पूर्णे देशे पूर्णतः व्याप्तो भविष्यति। अमेरिका राष्ट्रपति डोनाल्ड ट्रंप उदघोषयत् यत् ईरान देशेन सह सैन्य संघर्षं निर्वापयितुं हस्ताक्षरितं संधि ज्ञापनं संप्रति समाप्तिपदं संप्राप्तो विद्यते। तेन अग्रे प्रतिपादितं यत् अमेरिका संप्रति तेहरान प्रशासनेन सह संभाषणं कर्तुं नैव वांछति। राष्ट्रपतिः ट्रंपस्य इदं वक्तव्यं तुर्की देशस्य राजधान्याम् अंकारा नगरे आयोजिते नाटो शिखर सम्मेलनस्य वार्ताहर सम्मेलने आगतम्। एषः घटनाक्रमः होर्मुज़जलपोते त्रिषु तैलग्राहकपोतेषु अस्त्रप्रहारेण संजातस्य विवादस्य पश्चात् अमेरिका ईरान देशयोः मध्ये प्रवृत्तस्य प्रत्यक्ष सैन्याक्रमणस्य परिणामो वर्तते। यद्यपि ईरानेन अस्य आक्रमणस्य उत्तरदायित्वं प्रत्यक्षतया नैव अंगीकृतम्। अद्य भारतीय शेयर विपणौ महती विक्रय प्रतिस्पर्धा दृष्टा, यस्य प्रभावात् सेंसेक्स निफ्टी इत्येतौ उभावपि प्रमुख सूचकांकौ शत प्रतिशतं सार्ध द्वि प्रतिशतात्मिका अपचितिः अभवत्। जम्मू कश्मीर प्रशासनेन अद्य श्री अमरनाथ जी यात्रामुद्दिश्य एका नवीना निर्देशिका प्रसारिता, यस्यां सर्वैः तीर्थयात्रिभिः पंजीकरण प्रक्रियायाः अथ सुरक्षा मार्गदर्शिकानां निष्ठापूर्वकं दृढतापूर्वकं च पालनं कर्तुं समादिष्टम्। आकाशवाण्याः जम्मू वार्ताहरैः विज्ञापितं यत् सर्वोच्च न्यायालयस्य निर्देशानुसारं निर्धारिता यात्रिणां प्रतिदिनस्य संख्या सीमा सम्प्रत्यपि पूर्णतो प्रवृत्ता वर्तते। श्रद्धालवः परामृष्टाः यत् यात्रा प्रारम्भात् पूर्वमेव अग्रिम पञ्जीकरणं करणीयम्, अथ अनुमतिपत्रे उल्लिखिते दिनाङ्के एव यात्रा आरम्भणीया। प्रशासनेन स्पष्टीकृतं यत् अनुपदमेव पञ्जीकरणस्य सुविधा अत्यन्तं सीमितसंख्यासु एव उपलब्धा वर्तते। फीफा विश्वकप फुटबॉल प्रतिस्पर्धायां फ्रांस, मोरक्को, नॉर्वे, इंग्लैंड, स्पेन, बेल्जियम, अर्जेंटीना, स्विट्जरलैंड देशैः राउंड ऑफ 16 इत्याख्ये द्वंद्वे विजित्य अंतिमाष्टमेषु स्वस्थानं सुरक्षितम्। शुक्रवासरे तावत् प्रथमे प्रागुपान्त्यचक्रे रात्रौ सार्धैकवादने फ्रांस देशस्य स्पर्धा मोरक्को देशेन सह भविष्यति इति वार्ताः।
1: आकाशवाणी మార్కాపురం కేంద్రం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట సాయంత్రం, రేపు ఉదయం మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 6:35 పండిత పుత్రుడు నాటిక వింటారు. రచన శ్రీ విజయప్రసాద్, నిర్వహణ శ్రీమతి ఎం కృష్ణకుమారి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో అంటువ్యాధులు, టీకాలు ఆవశ్యకత ఈ అంశం గురించి ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ డి సురేంద్ర ప్రసాద్ గారితో పరిచయం, జానపద గీతాలు ఉంటాయి. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో నేటి అంశం పర్యావరణం. 8:30 తెలుగులో జాతీయ

వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి లేవుతాయి. 8:40 చిత్రమంజరిలో ఫిలిం గీతాలు వింటారు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి లేవుతుంది. 9:30 గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి లేవుతుంది. ఇందులో డాక్టర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి గారి గాత్రం, వయోలిన్ కుమారి ఎస్ అనూష, మృదంగం శ్రీ మోదలి మురళీకృష్ణ, అనంతరం భైరవి రాగాలాపన ఆదితాళం, ఖండనడ ఎత్తుగడ సమం నుండి పదగర్భం 8 అక్షరాలు, బ్రూవ బొమ్మ శ్యామకృష్ణ పాలిని బొమ్మ, వ్యవధి 45 నిమిషాలు. ఇక రాత్రి 10:45 మధుర గీతాలు వింటారు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:00

నిమిషాలు. ఇక రాత్రి 10:45కు మధుర గీతాలు వింటారు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05కు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం వింటారు. 6:05కు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10కు భక్తి రంజనిలో శ్రీ జయదేవుని అష్టపదులు వింటారు. గానం శ్రీ నిత్య సంతోషిని. 6:30 సూక్తి ముక్తావళిలో వైరాగ్యం వ్యాఖ్యానం శ్రీ వద్దిపర్తి పద్మాకర్. 6:35 చేను ముచ్చట్లో సన్నజీవాల పెంపకంలో మెలకువలు వింటారు. 6:45కు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55కు ప్రసార విశేషాలు వింటారు. 7:05కు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:30కి ఉదయకిరణాలు కార్యక్రమంలో ఒంగోలు జాతి గోవు లక్షణాలు డాక్టర్ జీవి నారాయణ గారితో పరిచయం ఉంటుంది. 7:45కు మృదుమధుర గీతమంజరి భావలహరి ప్రసారమవుతుంది. 8:30కు ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30కి జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:35కు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం 9:30కి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో గృహహింస నిరోధక చట్టం గురించి అడ్వకేట్ శ్రీ ఏ ఉషశ్రీ గారితో పరిచయం ఉంటారు. ఇక రేపు ఉదయం 10:00, 12:40, 1:30 నుండి సాయంత్రం 5:58 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. మీరింతవరకు ఈ పూట సాయంత్రం రేపు ఉదయం మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: పుల్ల
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు పండిత పుత్రుడు నాటిక వింటారు. రచన శ్రీ విజయప్రసాద్, నిర్వహణ శ్రీమతి ఎం కృష్ణకుమారి. వినండి పండిత పుత్రుడు నాటిక.
6: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. పండిత పుత్రుడు నాటిక వింటారు. రచన శ్రీ కె విజయప్రసాద్, నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. ఇందులో పాత్రలు, పాత్రధారులు: పవన్ శ్రీ ఎస్ నరసింహాచార్యులు, రజని శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, విద్యాసాగర్ శ్రీ కెవి నరసింహారావు, అవతారం శ్రీ జలసూత్రం శివప్రసాద్, డాక్టర్ శ్రీ ఎం సుధాకర్ మోహన్. వినండి పండిత పుత్రుడు నాటిక.
7: రజని, ఏంటి కాఫీ ఇలా తగలబడింది?
8: ఏం చేయమంటారు, ఎంత కాఫీ పొడి కలిపినా డికాషన్ అలాగే ఏడుస్తోంది. కాఫీ పొడిలో వాడు చింతపిక్కల పొడి కలిపినట్టున్నాడు. ఇంకా పాల సంగతి నేను చెప్పక్కర్లేదు, సగానికి సగం నీళ్లేగా ఎన్ని పోసినా రుచి రావటం లేదు. పవన్ సారు
7: వెధవలు, కక్కుర్తి వెధవలు. వెంటనే ఆ బ్రాండ్ మాన్పించేసి వేరే బ్రాండ్ తెప్పించు. ఈ సిటీలో మనకు ప్యాకెట్ పాలు తెప్పించేటువంటి గతి లేదు.

0: కాబట్టి ఆ పాలతోనే సర్దుకుపోదాం.
1: అయినా కలికాలం కాకపోతే పొద్దున లేచినప్పటి నుంచి అన్ని కల్తీలే చూడాల్సి వస్తోంది. బియ్యం పొయ్యి మీద పెడదామంటే ఎన్ని మట్టిగడ్డలు పలుగురాళ్ళు ఏరాల్సి వస్తోందో తెలుసా?
0: అందుకే కదా పని మనిషిని ఏర్పాటు చేశాను.
1: పని మనిషి ఇంటి మనిషిలా చేస్తుందా? ఎంత డబ్బిచ్చినా
0: సరే. మన చుంట ఏం చేస్తున్నాడు?
1: అదిగో అదే తప్పు. కన్న తండ్రి అయ్యుండి మీరు వాడిని అలా దీవిస్తూ ఉంటే వాడు నిజంగానే అలా తయారవుతాడు. పైన తదాస్తు దేవతలుంటారు.
0: సరేలే, ఇంతకు ఆ పండిత పుత్రుడు నిద్రలేచాడా?
1: లేవలేదు, చదివి చదివి అలిసిపోయి పడుకున్నాడు. కాస్త నిద్రపోనివ్వండి.
0: చచా, వీడిని రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పించినా డిసిప్లిన్ అలవాట్లేదు. ఈ విధవ చదువుకు ఇప్పటికీ 2 లక్షలు తగలేశాను. ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకొని మెడిసిన్ చదవరా అని పంపిస్తే వాడి తలకెక్కుతేగా.
1: వాణ్ణి ఎందుకు ఆడిపోసుకుంటారు? మీకు లేని తెలివితేటలు వాడికి ఎక్కడి నుంచి వస్తాయండి?
0: అబ్బా, చరిత్ర ఎందుకే? అప్పట్లో మా నాన్న అతి బీదవాడు. ఫీజులు కట్టేవాడు కాదు, పుస్తకాలు కొనిచ్చేవాడు కాదు. ఇంకా పరీక్ష తప్పక చేస్తానా? అంత మాత్రం నాకు తెలివితేటలేవా? అతి బికారిగా జీవితం ప్రారంభించి ఇప్పుడు లక్షాధికారి అయ్యానంటే నేను తెలివి తక్కువవాణ్ణా?
1: 4 డబ్బులు సంపాదిస్తే తెలివితేటలు ఉన్నట్ట? ఏదో అదృష్టం బాగుండి మీరు చేసిన వ్యాపారాలు కలిసి వచ్చాయి.
0: అంతేనా నీ మొహం? పవన్ ఫార్మస్యూటికల్స్ కంపెనీ స్థాపించి ఎన్ని మందులు తయారు చేస్తున్నాను, ఎన్ని లక్షలు కోట్లలో వ్యాపారం చేస్తున్నాను, ఇవి తెలివితేటలు కావంటావా?
1: ఒక్క పూట వంట చక్కగా చేసి పెట్టండి, అప్పుడు నమ్ముతాను మీరు జీనియస్ అని.
0: హతవిధి, చెట్టంత మొగాణ్ణి పట్టుకొని వంట చేయమంటుంది. ఇదెక్కడి పదివ్రతరా బాబు?
1: ఏ వంట అంటే అంత తీసేదగ్గదేం కాదు. పూర్వకాలంలో నలభీమ పాకం అన్నారు, దమయంతి ద్రౌపది పాకం అనలేదుగా. అంటే అర్థమేమిటి? మన సంప్రదాయం మొగాళ్ళు వంట చేయడమే అన్నమాట. కనుక మీరు కూడా మంచి పేరు తెచ్చుకోండి వాళ్ళల్లా వంట చేసి పెట్టి.
0: రజని మేడం, ఈ మేడ నుంచి దూకమంటే దూకుతాను, కానీ వంట అన్న పదం మటుకు నా వంట పట్టదు. నాకు తెలివితేటలున్నాయని ఇంకో రకంగా నిరూపించుకోమంటే నిరూపించుకుంటా.
1: ఈ వయసులో మీకు తెలివితేటలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ఉన్నాయన్న భ్రమలోనే ఆనందంగా బతకడం బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మీ సుపుత్రుని ఆక్షేపించకండి.
0: ఇదిగో ఇదే వాగ్దానం చేస్తున్నాను, వాడు ఎంసెట్ 100 ఏళ్ళు చదివినా నేనేం మాట్లాడను, సరేనా? మంచి తండ్రిలా ఫీజులు కట్టుకుంటూ పోతాను.
1: ఇంత బాధపడే బదులు ఏ ప్రైవేట్ కాలేజీలోనైనా 10 లక్షలు డొనేషన్ పడేసి చదివించకూడదు మెడిసిన్?
0: నో నో, వాడు కష్టపడి చదవాలి, మెరిట్లో సీట్లు సంపాదించాలి, అప్పుడే వాడికి నాలెడ్జ్ ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. అందుకని ఎంసెట్ లాంగ్ లాంగ్ లాంగ్ కోచింగ్ ఇప్పిస్తుంది.
1: లాంగ్ లాంగ్ లాంగ్ అని అంత లాగక్కర్లేదు, వాడు ఎంసెట్లో చేరి 4 ఏళ్ళు కూడా కాలేదులేండి.
0: నిదానం ప్రధానమని వాడికి ఎవరో చిన్నప్పుడు నూరిపోశారు. ఆలస్యం అమృతం విషమని చెప్పి ఉంటే బాగుండేది.
1: సరే, మీరు వాడి గురించి ఆలోచిస్తూ మీ గురించి మర్చిపోయినట్టున్నారు. మీకు చాలా చాలా పనులున్నాయి, వెళ్ళండి.

0: బాబు, విద్యాసాగర్ మొహం కడుక్కొని అన్న పాలు తాగదు గాని.
1: నాన్న, అవిద్యాసాగరు అప్పుడే నిద్ర లేచావేం, కాసేపు పడుకోబోయావా? 9గా దాటింది.
2: దోమలు తెక్కుడుతున్నాయి నాన్న, నిద్ర పట్టట్లేదు. ఇక్కడికి అంటే హాస్టలే మేల్లా ఉంది.
1: ఏది, చదువుకోవటానికా నిద్రపోవటానికా?
0: ఊరుకోండి పాపం, వాడి కళ్ళు చూడండి ఎలా వాచిపోయాయో, రాత్రల్లా చదివినట్టున్నాడు.
1: ఎక్కువసేపు నిద్రపోయినా కళ్ళు వాస్తాయిలే.
2: నాన్న, ఈ ఎంసెట్ నాకు సెట్ కాలేదు నాన్న. చదువుతూ ఉంటే ఎంసెట్, నేను బాగా అప్సెట్ అయిపోతున్నాను.
0: బాగా చెప్పావు నాన్న, వెల్ సెడ్ రా.
1: షటప్, ర్యాంకు వచ్చేదాకా ఎంసెట్ చదవాల్సిందే.
2: నేను ముసలాన్న అయిపోతానేమని బెంగా ఉంది డాడీ. అయినా మనకిప్పుడు అదంత అవసరమా? 10 తరాలు తిన్నా తరగని ఆస్తి, సంపాదిస్తున్నావుగా బాగానే. నేను డాక్టర్ కాకపోతే ఈ దేశానికి ఏమి నష్టం నాన్న? అయినా అందరూ డాక్టర్లు అయితే పేషెంట్లు ఎక్కడి నుంచి వస్తారు?
0: మంచి మాట చెప్పావురా బాబు.
1: ఆహా బాబు, దేశం గురించి మనకెందుకు ఆలోచన? మన బాగు మనం చూసుకుంటే చాలు, దేశం అదే బాగుపడుతుంది.
0: అదేలాగా, దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్నారుగా. పైగా వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టబోయన్నారుగా.
2: అవునమ్మా, దేశానికి మేలు చేస్తే మనకు మనం మేలు చేసుకున్నట్టేగా లెక్క.
1: అది సరేరా పండిత పుత్ర పరమశుంఠ, ఇంతకు నువ్వు అనేదేంటిరా?
2: ఎందుకు వచ్చిన ఈ రెసిడెన్షియల్ చదువులు నాన్న? అమ్మను నిన్ను వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను, సగం ఆ దిగులతో చదవలేకపోతున్నాను.

0: తండ్రి, మా నాయనే.
1: చెస్, ఊరుకో. వాడు ఫెయిల్ కావడానికి కాకమ్మ కథలు అల్లుతుంటే నమ్ముతావు. అంతా మోసం, దగ
0: ఏంటండి మోసం? మీ మందుల్లో కల్తీ ఉంటుందేమో కానీ మా బుజ్జినాడి ప్రేమలో కల్తీ లేదు. వాడంటే మనకి పోని, నాకున్న ప్రేమలో అస్సలు కల్తీ లేదు. మరి మీ ప్రేమ సంగతి నాకు తెలియదు సుమా.
1: అబ్బా, ప్రతిదానికి నువ్వు వాడిని వెనకేసుకొచ్చి చెడగొట్టావు. వాడు ఇంట్లో ఉండిపోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. హాస్టల్లో వేసి చదివిస్తూ ఉంటేనే వాడికి తలకెక్కటం లేదు. ఇక ఇంట్లో ఉంటే వీడు పూర్తిగా పాడైపోతాడు.
0: బాగుందండోయ్, మన అబ్బాయి మన ఇంట్లో ఉండక ఎక్కడుంటాడు?
2: అవునమ్మా, నేను అక్కడికి పోనే. ఇంట్లో ఉంటే బాగా చదువుకుంటాను ప్లీజ్. అక్కడ అందరూ నన్ను ముద్దబ్బాయిలా చూస్తారమ్మా.
1: దాంట్లో అనుమానం ఏముంది? నీకు కాస్తన్నా రోషం వచ్చి బాగా చదువుతాం అనుకున్నాను.
2: నాకు బాగా బోర్ కొడుతుంది. నాకంటే చిన్నవాళ్ళు నాకంటే బాగా చదువుతున్నప్పుడు అక్కడ ఉండబుద్ధి కావట్లేదు నాన్న. లేకపోతే కనీసం మెడిసిన్కు డొనేషన్ కట్టి చదివించకూడదు
1: నాన్న. అవిద్యాసాగరు, నువ్వు అక్కడే ఆ హాస్టల్లో ఉండి చదువుకోవాలి, నా పేరు నిలబెట్టాలి.
2: నాన్న, నీ పేరు ఇప్పటికే గాలి కొట్టుకుపోయింది, ఇంకా గబ్బు పట్టాలా ఏంటి?
0: పేరు పవన్, కానీ పేరు గాల్లో కొట్టుకుపోయిందిట.
1: పేరు ప్రతిష్టలు ఏవి శాశ్వతాలు కావులే. మహాత్ముల కన్నా ఈ లోకం ఎప్పటికీ గుర్తించలేదు. మా ఫార్మసీలో కొన్ని కొత్త మందులు కనిపెడుతున్నాం. డయాబెటీస్ లాంటి జబ్బులకు శాశ్వత నివారణ కనుగొంటాం. అప్పుడన్నా నా పేరు అలా అలా వ్యాపిస్తుంది.
2: పోనీ బిఎస్సి ఎంఎస్సి చేసి పిహెచ్డి చేస్తానన్నా.
1: నో నో నో, నాకు ఇష్టమైన మెడిసిన్ అదే నువ్వు చదవాలి. కావాలంటే దాంట్లో రీసెర్చ్ చదువు కానీ.
0: వంకాయ కూర మీకు ఇష్టం అయితే ప్రపంచానికి అంతటికీ వంకాయ కూర ఇష్టం అవ్వాలా? చదివేది వాడు, వాడి ఇష్టం వచ్చిన కోర్సును వాడిని చేర్పించండి.
1: కానీ చదివించేది నేను, నాకు ఇష్టమైన కోర్సే వాడు చేరాలి. చిన్నప్పుడు మెడిసిన్ చదువుదామని ఎన్నో కలలు కన్నాను, కానీ కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల చదువులేకపోయాను. నేడు కనీసం నా కొడుకన్నా చదివి తీరాలి.
2: నా కర్మ ఇంతేలేనన్న. హలో అవతారం మామయ్య, బాగున్నావా? ఎప్పుడు రావడం?
3: వచ్చి 2 రోజులు అయిందిరా. మొన్న దిగి రైల్వే ప్లాట్ఫామ్ మీద పడుకుని ఇవాళ వచ్చాను.
2: చచ్చా, అవేం మాటలు, అత్తయ్య బాగుందా?
3: లేదురా, నిన్ననే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది.
2: నిజంగా? అమ్మా, మావయ్య వచ్చాడే.
3: అందుకే ఏం చేస్తున్నావురా?
2: నీతో మాట్లాడుతున్నాను.
3: హోరించావులే, ఏం చదువుతున్నావు?
2: జీవితాన్ని మావయ్య, జీవితాన్ని.
3: అబ్బో, మాటలు బాగా నేర్చావే.
0: మరి నీ అల్లుడు కదా అన్నయ్య, అంతా కులాసానా?
3: అంతా లాసే. ఇంతకీ నువ్వు ఏం అలా చిక్కిపోయావు? బొత్తిగా నల్లపూసలైపోయావు.
0: ఏమో మరి, ఆయన మాత్రం రోజు రోజుకి లావు అవుతున్నావు అంటుంటారు. ఇంతకీ సన్నబడ్డానంటావా?
3: ఏం లేదమ్మా, నీ బదులు నీ పడుతున్నాగా.
2: మావా, ఇంతకీ భోంచేసి వచ్చావా?
0: చావే మాటలరా, ఇంటికి వచ్చిన వాళ్ళని అలా అడగచ్చా? అన్నీ నాన్న బుద్ధులే.
3: పోయినంది ఏముందిలే, కానీ 4 టిఫిన్లు లాగేస్తే సరిపోతుంది.
2: ఇంతకీ భోజనానికి ముందా తర్వాత?
3: రెండును. ఇంతకీ బావగారు ఆఫీస్కి వెళ్ళారా?
0: ఆయనకి క్షణం తీరిక ఉండదుగా.
3: ఇంతకీ వీడేం చేస్తున్నాడు?
0: రీసెర్చ్ చేస్తున్నాడు ఎంసెట్ మీద.
2: అవును మావయ్య, ఇంకో సంవత్సరంలో సబ్మిట్ చేయాలి.
3: మా పద్మ ఒకటే కావరిస్తుందిరా నీ గురించి.
2: పద్మ చీమిడి ముక్కు, 2 జడలు, బొద్దుగా, కాస్త నల్లగా, మెల్లకన్నులతో చూసేదే బాగుందా?
0: పద్మని కూడా తీసుకురావాల్సింది అన్నయ్య, 2 రోజులు ఉండేది.
3: 2 రోజులేం కర్మ, ఏకంగా మీ ఇంట్లోనే ఉంచేసుకోవచ్చు. కాస్త 3 ముళ్ళు వేయించేస్తే వీటితో.
0: అదేమిటన్నయ్య అంత ఈజీగా చెప్పేశావు? పెళ్ళంటే ఎన్ని ఆలోచించాలి, సంబంధాలు చూస్తున్నావేంటి?
3: చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికిందట వెనకటి. ఇంట్లో మేనల్ని ఉంచుకుని పరాయి సంబంధం కోసం ఎలా పోతారు?
2: మామయ్య, అలాంటి కళలు మాత్రం కనపాకు. నాకింకా బోల్డ్ చదువుకోవాలనుంది, తర్వాత ఉద్యోగం రావాలి, అప్పుడు పెళ్లి గురించి ఆలోచించేది.
3: సర్లే బాయ్, పెళ్లి చేసుకుని కూడా చదువుకోవచ్చు.
2: అదేంటి మామయ్యో, వివాహం విద్యనాశయ, శోభనం సర్వనాశయ అని కదా నీలాంటి పెద్దలంది.
3: ఇవన్నీ అమాయకులు అనుకునే మాటలు, కానీ ఈ రోజుల్లో లేటెస్ట్ ఫిలాసఫీ ఏంటంటే పెళ్ళి అయితే పిచ్చి కుదురుతుందని, అంటే చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుందని.
0: నిజమే అన్నయ్య, మీ చందుకి వెంటనే పెళ్లి చేసే.
3: అదేంటి చెల్లయ్య, వాడు ఇంటర్లోనేగా ఎంటర్ అయింది, అప్పుడే పెళ్ళా?
2: ఇప్పుడేగా చెప్పావు మ్యారేజ్తో కాన్సన్ట్రేషన్ పెరిగి బాగా చదువుతాడని.
3: అదే నా పాట నాకే అప్పచెవుతావా వేదావా? నీ వయసు ఎంత, వాడి వయసు ఎంత, ఇంతకీ పద్మ అంటే నీకు ఇష్టమే కదా.
2: నువ్వన్నా అత్తయ్యన్నా నాకు ఇష్టమే. మరి
0: వాడి మొహం, వాడికి ఇప్పుడే పెళ్లి చేయమన్నయ్యా. ఉద్యోగం

0: కొంచెం ఉద్యోగం లేకుండా ఏం పెట్టి పెళ్ళాన్ని పోషిస్తాడు?
1: అదే మాట, అంత ఆస్తి ఉందిగా, లేకపోతే మా ఇంటికి వచ్చి ఉంటాడు, నే పోషిస్తా.
2: అమ్మా, మామయ్య మన ఆస్తి మీద కన్నేశాడే.
0: అలా ఏం మాట్లాడకూడదు.
2: నేను పద్మని చేసుకుంటే ఈ ఆస్తి అంతా ఆయనదేనని అనుకుంటున్నట్టున్నాడు.
1: ఛీ, అవే మాటలు మేనల్లుడివి. నీకు వేరే వాళ్ళు పిల్లని ఇస్తారో ఎవరో అని జాలిపడి వచ్చా. బోడి ఈ ఆస్తులు ఎవరికి కావాలి? అయినా నేనెంతకాలం బతుకుతాను? ఇప్పుడే 55 దాటింది.
0: అన్నయ్య, భోజనానికి లేట్ అయిపోతుంది.
1: వద్దమ్మా, కడుపు నిండింది, ఆకలిగా లేదు. బావగారిని ఆఫీసులో కలిసి వెళ్ళిపోతాలే.
2: నాన్నగారిని చూడడానికి అయితే పర్వాలేదు, కానీ
0: పెళ్లి విషయం అంటే ఆయన కరుస్తారు సుమా, భద్రం.
1: చాచా, రాను రాను ప్రేమాభిమానాలు తగ్గిపోతున్నాయి. పద్మ డిగ్రీ పాస్ అయింది, వీడు ఇంటరే. అయినా బంధుత్వాలు పోకూడదని నేను వచ్చాను. కాస్తన్నా గౌరవం ఇచ్చావా?
2: దానిదేముందిలే మామయ్య, నాకు ఆస్తిపాస్తులు లేకపోతే నువ్వు అసలు పద్మని నాకు ఇద్దాం అనుకునేవాడివేనా?
0: అయిన సంబంధం నిజమే, కానీ అన్ని పరిస్థితులు బాగుండి పెళ్లి వయసు వచ్చినప్పుడు 21 ఏళ్ల తర్వాత పెళ్లి గురించి.
1: మా చిన్నప్పుడు 15 ఏళ్లకే కూడా చేసేవాళ్ళు.
2: మా తాత వాళ్ళ కాలంలో 10 ఏళ్లకు కూడా చేసేవాళ్ళట.
0: కాలం మారిందిగా, ముందు వీడి చదువు పూర్తవ్వాలి. రేపు కాలేజీలో చేరడానికి వెడుతున్నాడు. 5 ఏళ్ల పాటు మీ పద్మ ఓపిక్గా ఉండగలిగితే అప్పుడు ఆలోచిద్దాం.
1: అది ముసిల్ది అయిపోయిన తర్వాత చేసుకోమంటే అప్పుడు దానికైతే ఏం కావాలి? పోనీ నిశ్చితార్థం చేసుకున్నావు.
0: నిశ్చితార్థం అయినప్పటి నుంచి పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని అడుగుతారు. అది బాగుండదులే అన్నయ్య.
2: ఒకళ్ళకొకళ్ళు దొంగచాటుగా కలుసుకోవడం బాగుండదులే మామయ్య. అందులో నాకు చదువు మీద ధ్యాస ఉండదు.
1: అయితే ఏమంటారే, పద్మకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయమంటారా? తేల్చి చెప్పండి.
0: దానికి మమ్మల్ని అడగడం ఎందుకు? నీ కూతురు నీ ఇష్టం.
2: అంతే అంతే మామయ్య, నిజమైన ప్రేమ ఉంటే నా కోసం వేచి ఉంటుంది, లేకపోతే పెళ్లి చేసుకుంటుంది.
1: బాబు, నీ ప్రేమకు నీకు ఒక్క దండం. పద్మకు నిన్ను చేసుకోవడం ఇష్టం లేదు. తాను డిగ్రీ, నువ్వు ఇంటర్వ్యూ. కానీ తెలిసిన నేనే వచ్చి అడిగాను. మా అమ్మాయికి సంబంధాలు లేక కాదు, రాక కాదు, తెలిసిన విధవ అయితే రేపు పొద్దున మా అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందని.
0: మేము అదే ఆలోచించాంలే అన్నయ్య. తెలిసిన అమ్మాయి బంధువుల పిల్ల అయితే మనలో కలిసిపోతుంది. పరాయిదైతే వచ్చినప్పటి నుంచి వేరు కుంపటంటూ కాల్చు తింటుంది. కోడలై వచ్చి కొరివిదయ్యేలా మారిపోతుందని భయం.
1: తల్లి, నీకో దండం, నీ పుత్రరత్నానికి ఓ దండం. చెప్పు తీసుకుని కొట్టుకోవాలి. వస్తా.

0: అయితే మీ అన్నయ్య అన్ని మాటలు అన్నాడా నిన్ను?
1: వాడి కూతురుకు సంబంధం దొరక్క మన ఇంటికి వచ్చాడు. నేను పోతే ఈ ఆస్తి అంతా అల్లుడిదవుతుంది. ఆ తర్వాత తను కొట్టేయవచ్చని ఆలోచించి ఉంటాడు. అంతేగాని నీ మీద ప్రేమతో కాదొచ్చింది.
2: అంతే అంటారా? అన్నా చెల్లెళ్ళ ప్రేమలో కూడా కల్తీలేనా? స్వార్థం ఉందన్నమాట ఇంత.
1: లేకపోతే మన బడుద్ధాయికి ఎవరన్నా పిల్లనిస్తారా ఈ వయసులో? ఆస్తి మీద మోజు కాకపోతే మన అంతస్తులెక్కడా, వాళ్ళ అంతస్తులెక్కడా? కేవలం పాత బంధుత్వం లేకపోతే మనింటి గడపలో కాలు పెట్టాలని ఆలోచించాల్సిందే. ఆ కనేదేదో ఓ నలుగురిని కన్నా బాగుండేది. నువ్వు లింగు లింగుమంటూ ఒకణ్ణి, అది కూడా పండిత పుత్రుని కన్నావు.
2: ఏమండి, అవును అబ్బాయి చేరినట్టుగా ఫోన్ చేయలేదేమిటి? తెల్లవారుజామనగా వెళ్ళాడు, చేరగానే ఫోన్ చేస్తానని చెప్పాడు.
1: ఏం, ఎందుకంత భయం? వాణ్ణి ఎవ్వరూ ఎత్తుకోబోరు. ఇలా అతి గారాబం చేసేవాణ్ణి గార్ధవంలా తయారు చేశావు.
2: కాకి పిల్ల కాకి ముద్దు, వాడంత బుద్ధిమంతుడు ఎక్కడ దొరుకుతాడండి? మీకంటే విషయం అయిపోయాడు కానీ.
1: ర్యాంకు రానివాడు బుద్ధిమంతుడా? వాడి చదువు మీద ఎన్ని లక్షలు లక్షలు తగలేస్తున్నాను. వాడికి కాస్తన్న జ్ఞానం ఉందా?
2: వాడికి ఆసక్తి లేని చదువు చదివిస్తే వాడేం నెగ్గుగలుగుతాడు?
1: ఇంత డబ్బులిచ్చి ఇన్ని వసతులు కల్పించి చదువుకోరా బాబు అంటే కష్టమొచ్చిందా? మా నాన్న అస్సలు నాకు ఏ వసతి కల్పించాడని, ఫీజులు కట్టేవాడు కాదు, పుస్తకాలు కూడా కొనిచ్చేవాడు కాదు.
2: నీ కర్మ అలా కాలింది. నా బిడ్డకే గొప్ప అదృష్టవంతుడు, వాడి పూర్వపుణ్యం బాగుంది, అందుకని నా కడుపును పుట్టాడు. ఫోను అబ్బాయి నుంచి అయ్యి ఉంటుంది. హలో హలో బాబు, బాగున్నావా? ఎన్ని గంటలకు చేరావు? ఎవరు మీరు? ఏమండి ఏమండి, నాకు అర్థం కావట్లేదు, మీరు తీసుకోండి ఎవరు?
1: ఎస్, పవన్కుమారుని. పవన్కుమారు నేనే. విద్యాసాగర్ తండ్రిని. ఎవరు, ఎవరు మాట్లాడుతున్నది? కరెస్పాండెంటా? ఏమైంది, యాక్సిడెంటా? ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎన్ని లక్షలు ఖర్చైనా పర్లేదండి, మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్లు ఇప్పించండి. వెంటనే బయలుదేరుతున్నాం.
2: ఏమండి ఏమండి, ఏమైంది? మన బాబుకి ఏం కాలేదుగా?
1: రజని, అర్జెంటు, సాగర్కు యాక్సిడెంట్ అయిందట. కాలేజీకి పోతున్నప్పుడు వెంటనే బయలుదేరాలి.
3: అయ్యో నా బిడ్డ, దేవుడా నా బిడ్డను రక్షించు తండ్రి.
1: ఏడుపు తర్వాత ముందు బయలుదేరదాం పద.
3: ఏడుకొండలు వాడ నిలువు దోపిడి ఇస్తాను, నా బిడ్డను రక్షించు తండ్రి. ఏమైంది తండ్రి?
1: ఆటోలో పోతుంటే లారీ గుద్దేసిందట. అవన్నీ తర్వాత. డాక్టర్, మా పవన్కి ఎలా ఉంది? ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్లీజ్ సేవ్ హిమ్.
4: మా ప్రయత్నం మేము చేశాం, ఆఖరికి అతి ఖరీదైన మందులు కూడా ఇచ్చాం.
1: ఓసారి ఆ ప్రిస్క్రిప్షన్ ఇస్తారా?
4: ఇదిగోండి.
1: అరే, మా కంపెనీ మందులు కూడా రాశారేం?
4: ఎస్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్, అయినా పనిచేయలేదు.
1: అయ్యో, ఇంకా పెద్ద కంపెనీల మందులు ఇవ్వలేకపోయారా?
4: ఇచ్చాం, ఇవిగోండి ఖాళీ బాటిల్స్. ఇంత ఖరీదైన మందులు అసలు ఎవరికి ఇవ్వం?
1: అయ్యో, ఇవన్నీ మా కంపెనీలో తయారైన మందులే, డూప్లికేట్ మందులు ఇవన్నీ, వెంటనే వేరే ఇప్పిద్దాం.
3: ఏమండి, మన సాగర్ మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడండి. అయ్యో, నా కన్న తండ్రి కడుపులో చిచ్చు పెట్టి వెళ్ళిపోయాడండి. అయ్యో దేవుడా సాగర్.
1: ఏంటి ఏంటి డాక్టర్, నా కొడుకు, నా కొడుకు ఎలా ఉన్నాడు?
4: సారీ, హీ ఈజ్ ఆల్రెడీ డెడ్. మీ తృప్తి కోసం చెప్పాను ట్రీట్మెంట్ ఇస్తున్నాను. మేము ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ప్రాణాధారమైన మందులు ఎన్ని ఇచ్చినా ఎందుకు పనిచేయలేదో చాలా ఆశ్చర్యంగా ఉంది.
1: ఎలా చేస్తాయి సార్ ఇవన్నీ నకిలీ మందులు? అవి అవి వాటిల్లో కొన్ని మా ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి కూడా.
4: ఛీ, లేబుల్స్ మార్చి నకిలీ మందులు ఘరానా కంపెనీ పేరుతో సప్లై చేస్తున్నారా? పేషెంట్ల జీవితాలతో ఆడుకుని డబ్బు సంపాదిస్తున్నారా? దేవుడు మీకు ఎటువంటి శిక్ష విధిస్తాడో.
1: ఇంకేం కావాలి సార్, నాకున్న ఒకే ఒక కొడుకును నా మందులే పొట్టను పెట్టుకున్నాయి. ఎవరికోసం, ఎవరికోసం ఈ లక్షలన్నీ సంపాదించడం? ఎవరికోసం ఈ కల్తీ మందులు తయారు చేయటం? చివరకు నా పండిత పుత్రుడే పోయిన తర్వాత
0: ఎవరి కోసం బ్రతకాలి సార్? బుద్ధి వచ్చింది.
3: ఇదంతా మీ మూలంగానే జరిగింది. ఎంతమంది ఉసిరు పోసుకున్నారో ఏంటో, దేవుడు మన కన్న కొడుకునే తీసుకుపోయాడు.

పండితపుత్రుడు నాటిక విన్నారు. రచన శ్రీ కె. విజయప్రసాద్, నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. ఇందులో పాత్రలు, పాత్రధారులు: పవన్ శ్రీ ఎస్ నరసింహాచార్యులు, రజని శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, విద్యాసాగర్ శ్రీ కెవి నరసింహారావు, అవతారం శ్రీ జలసూత్రం శివప్రసాద్, డాక్టర్ శ్రీ ఎం సుధాకర్ మోహన్.

మీరింతవరకు పండితపుత్రుడు నాటిక విన్నారు. ఇప్పుడు ఒక సినీ భక్తి గీతం విందాం.

సినీ భక్తి గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం సాయంత్రం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం కొరత అంచనా వేసిన జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్నిన్యో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్యనిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన ఈవేళ ప్రారంభమవుతోంది. ఇరు దేశాల మధ్య వారధిగా ఉన్న ప్రవాస భారతీయులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ప్రధానమంత్రి పర్యటన ముఖ్య ఉద్దేశం. 3 రోజుల పాటు ఇండోనేషియాలో విజయవంతంగా పర్యటన జరిపిన అనంతరం ప్రధానమంత్రి మోదీ ప్రస్తుతం ఆస్ట్రేలియాకు వెళ్లే మార్గంలో ఉన్నారు. తన 3 రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్లో ఆ దేశ ప్రధాని యాంథనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు. ఇరు దేశాల నాయకుల మధ్య జరిగే చర్చల్లో క్రిటికల్ మినరల్స్, సైబర్ సెక్యూరిటీ రంగం, సప్లై చైన్స్ నిలకడ, కొత్తగా అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు తదితర రంగాల్లో సహకారంపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ఇరు దేశాల అగ్రశ్రేణి వ్యాపార ప్రముఖుల సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతకుముందు ఈ ఉదయం ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రోబోవో సుబియాంతో కలిసి యోగ్యకర్తలోని యునెస్కో ప్రపంచ

0: दूर दूर क्षेत्रों में कहीं पर भी जाएं, हमें कहीं न कहीं भारत की सांस्कृतिक विरासत के दर्शन होते हैं। ये पूरे साउथ ईस्ट एशिया का दूसरा सबसे बड़ा हमारी विरासत की पहचान है।
1: నిన్న జకార్తాలో ఇద్దరు దేశాల నేతలు రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని అక్కడున్న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇలా ఉండగా ప్రధానమంత్రి ఆస్ట్రేలియా పర్యటన గురించి మెల్బోర్న్కు చెందిన ప్రముఖ ఫార్మసిస్ట్, ఆరోగ్య సంరక్షణ రంగ నాయకుడు, మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గ్రహీత దీపక్ సంఘ్వీ ద్వైపాక్షిక సంబంధాలు ఒక సరికొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం నిర్మాణాత్మకమైన పద్ధతిలో అక్కడి అద్భుతమైన భారతీయ ప్రవాస సమాజం సాధించిన విజయాలపైనే ఆధారపడి ఉందని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో భారతీయులు కేంద్రీకృతమై ఉన్న నగరాల్లో మెల్బోర్న్ కూడా ఒకటిగా నిలిచిందని సంఘ్వీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న ప్రోత్సాహం ప్రవాస భారతీయులకు గుర్తింపును, సామాజిక ఉనికిని ప్రాథమికంగా పెంపొందించిందని ఆయన చెప్పారు. ఒక భారతీయుడిగా ఉండడంలో ఉన్న గర్వాన్ని, గౌరవాన్ని మోదీ బహిరంగ సమాజంలోకి తీసుకొచ్చారని, ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను, ఇంజనీరింగ్ నిపుణులను నిరంతరం తయారు చేస్తూ వారు ఆస్ట్రేలియాలో ఉన్న కీలకమైన సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడుతున్నారని ఆయన చెప్పారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ ఖాలిద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన శుభాకాంక్షలను యువరాజుకు అందించినట్లు విదేశాంగ మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. భారత్ కువైట్ దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కువైట్ యువరాజు చూపిస్తున్న నిబద్ధతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నందుకు గాను విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ఎల్ నీనియో ప్రభావంపై జరిగిన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇటీవలి కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178కి తగ్గిందని వ్యవసాయ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా జూలైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని ఆయన చెప్పారు.
2: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है उनकी बुआई को प्राथमिकता दें.
1: महाराष्ट्र, मध्यप्रदेश, गुजरात, उत्तर प्रदेश, राजस्थान, कर्नाटक, बिहार, झारखंड, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు. జూలై నెలలో వర్షాలు మరింతగా ఊపందుకుంటాయని, తద్వారా ఖరీఫ్ విత్తన సాగు పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని ఈ నెల 15వ తేదీ నాటికి దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది. తమ కొత్త సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సైట్స్ వ్యవస్థ ద్వారా చందాదారుల ఖాతాల్లో 144,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేయనున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈపీఎఫ్ఓ తన సభ్యుల రికార్డుల మొత్తం డేటాబేస్ను పాత వికేంద్రీకృత వ్యవస్థ నుంచి కొత్త కేంద్రీకృత డేటాబేస్కు మార్చే ప్రక్రియను పూర్తి చేసిందని కూడా మంత్రి చెప్పారు. ఈ కొత్త విధానం ద్వారా ఈపీఎఫ్ సభ్యులు ఒకే యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ను ఉపయోగించుకోవచ్చు. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు సమాచారం అనంతరం ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై సమగ్రమైన యాక్షన్ టేకెన్ రిపోర్టును 15 రోజుల్లోగా సమర్పించాలని శ్రీగంగానగర్ జిల్లా మ్యాజిస్ట్రేట్, పోలీస్ సూపరింటెండెంట్లను కమిషన్ ఆదేశించింది. సమగ్రమైన, వేగవంతమైన విచారణ జరిగేలా చూసేందుకు పోలీస్, వైద్య

0: అధికారులు ఫోరెన్సిక్ ఏజెన్సీలతో సహా సంబంధిత అన్ని సంస్థల మధ్య సమన్వయం ఉండవలసిన అవసరాన్ని కూడా కమిషన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పింది. ఇప్పటి వరకు 18 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులను కూడా త్వరగా అరెస్ట్ చేయాలని, నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణను పూర్తి చేయాలని జాతీయ కమిషన్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ వేదిక కానుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు ఈ విషయం తెలియజేశారు. దేశంలోని యువత తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించేందుకు ఖేలో ఇండియా గేమ్స్ అద్భుతమైన వేదికను అందిస్తాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా తృణమూల స్థాయి నుంచి క్రీడా ప్రతిభను పెంపొందించాలనే ప్రధానమంత్రి దృక్పథం ఆధారంగానే ఈ చొరవ ముందుకు సాగుతోందని మంత్రి తెలియజేశారు. ఫీఫా ప్రపంచకప్ సాకర్ క్వార్టర్ ఫైనల్ లైనప్ ఖరారైంది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో విజయం సాధించిన తర్వాత ఫ్రాన్స్, మొరాకో, నార్వే, ఇంగ్లండ్, స్పెయిన్, బెల్జియం, అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు చివరిది 8 స్థానాల్లో తమ చోటును ఖాయం చేసుకున్నాయి. నాకౌట్ దశ ఇప్పుడు కీలకమైన దశకు చేరుకుంది. ఇందులో ప్రతి జట్టు సెమీఫైనల్స్లో స్థానాన్ని సంపాదించడమే లక్ష్యంగా ఆడనుంది. శుక్రవారం జరిగే మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ మొరాకోతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 1:30 గంటల ప్రారంభమవుతుంది. అలాగే శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగే మ్యాచ్లో స్పెయిన్ బెల్జియంతో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్ నినియో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్యనిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో అంటువ్యాధులు టీకాలు ఆవశ్యకత ఈ అంశం గురించి ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ డి సురేంద్ర ప్రసాద్ గారితో పరిచయం, ఇంకా జానపద గీతాలు వింటారు. ముందుగా
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का.
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी.

0: पार्टी भी तंदुरुस्त और लोग भी।
1: अरे पहली वाली बात कहाँ,
2: परम तो सभी डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
4: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి, పశువుల్లో అంటువ్యాధులు టీకాలు ఆవశ్యకత, ఈ అంశం గురించి ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ డి సురేంద్ర ప్రసాద్ గారితో పరిచయం.
5: అంటువ్యాధులు అనేది ఒక మంద నుంచి ఇంకొక మందకు రావటం, అదేవిధంగా ఒక పశువు నుంచి ఇంకొక పశువుకు రావటం, మనిషి నుంచి జంతువుకు, జంతువు నుంచి మనిషికి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని కాలుపుండ్లు అయినప్పుడు, కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ అంటువ్యాధులు అనేది సీజనల్గా వస్తూ ఉంటాయి. ఈ అంటువ్యాధులు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఉండాలంటే ముందస్తుగా ఎలాంటి శుభ్రతను పాటించాలి, వచ్చిన తర్వాత చికిత్స ఏ విధంగా చేయాలి, ఎటువంటి వైద్య విధానాన్ని అనుసరించాలి, ఏ టీకాలు వేసుకోవాలి, ఏ రకాల జబ్బులు అంటువ్యాధులుగా మరి మనం చూడవచ్చు, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ సురేంద్ర ప్రసాద్ గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
6: నమస్కారం అండి.
5: మంద ఒకసారిగా జబ్బుల బారిన పడి అటు పశువులైతేనేమి, గొర్రెలు మేకలైతేనేమి, కోళ్ళు అయితేనేమి, చాలా వరకు కూడా అనేక రకాల కారణాలతోటి అకస్మాత్తుగా చనిపోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక మంద నుంచి ఇంకొక మందకు వ్యాధులు రావడము, అదేవిధంగా ఒక పశువు నుంచి ఇంకొక పశువుకు వ్యాధి రావడము, దానివల్ల కూడా ఈ అంటువ్యాధుల వల్ల కొన్ని మరి ప్రాణాంతక వ్యాధుల వల్ల పశు పోషకులు మరి మందను లాస్ అయ్యి నష్టపోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాధులు సంక్రమించినప్పుడు ఎటువంటి చికిత్సా విధానాన్ని అనుసరించాలంటారు?
6: మరి ముఖ్యంగా అండి, ఈ గేదెల్లో కానీ గొర్రెల్లో కానీ కోళ్ళల్లో కానీ వ్యాధులు వచ్చేటప్పుడు మనం చర్య తీసుకున్న కంటే కూడా చికిత్స కంటే నివారణ మేలన్నట్టు టీకాల కార్యక్రమం అనేది అవసరాన్ని బట్టి టీకాలు వేయించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం జబ్బు వచ్చినప్పుడు కాకుండా కోళ్ళు ఉన్నాయి చనిపోయేటప్పుడు మన వాళ్ళు రైతువారీగా వచ్చి టీకాలు వేయించమని అడుగుతుంటారు. దానివల్ల ప్రయోజనం ఏముండదు, ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, వచ్చేసిన తర్వాత చనిపోవటమే మార్గం. అందువల్ల ఏంటంటే చికిత్స కంటే నివారణ మేలు కాబట్టి టీకాలు అనేది సమయపాలన బట్టి వేయించుకోవాలి. హెచ్ఎస్ కానీ గొంతు వాపు కానీ బీక్యూ అంటే ఇప్పుడు మరకాపురం కొన్ని అప్లైండ్ ఏరియాలో బీక్యూ అనేది ఎక్కువ వస్తుంటుంది. ఎందుకంటే ఆ తెల్ల పసులు వస్తుంది అన్నమాట, అటంత అప్లైండ్ ఏరియాలో తెల్ల పసులు ఉంటాయి కాబట్టి దానికి బీక్యూ అనే వ్యాక్సిన్ అక్కడే ఉంటుంది. ఇక్కడ ఒంగోలు సరౌండింగ్ ఏరియాలో అయితే హెచ్ఎస్ వ్యాక్సినే వేయించుకోవాల్సి వస్తుంది. అలాగా ఏరియా స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఉంటాయి, దాన్ని బట్టి తర్వాత టైం ప్రకారం బట్టి మనం వ్యాక్సిన్ వేయించుకుంటే వాళ్ళకు ఉపయోగం, రైతువారీగా మనకి ఉపయోగం ఉంటుంది. వ్యాధి నివారణ కానీ చికిత్స కన్నా అన్ని విధాలు మేలైంది. టీకాల చికిత్సకు పనికిరావు, ఎందుకంటే వైరస్ అనేది వచ్చిన తర్వాత దాన్ని తగ్గించడం అనేది ఎవరి వల్ల కాదు. అందువల్ల ఏంటంటే టీకాలు ముందు కనుక చేయించుకుంటే అప్పుడు ఆ వైరస్ అనేది రాకుండా ఉంటుంది. మనకందరికి కూడా ఇంతకుముందు చైనా నుంచి మనకి కరోనా కూడా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు కూడా మనందరం టీకాలు వేయించుకున్న తర్వాత సబ్సైడ్ అయింది. అదే వైరస్ అనేది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి సంక్రమించడానికి అవకాశాలు ఉంటాయి. మనుషులకైనా గేదెలకైనా కుక్కలకైనా కానీ తర్వాత కోళ్ళకైనా కానీ వైరస్ అనేది ప్రమాదకరం, అతి సూక్ష్మమైన క్రిమి కాబట్టి ఇది ఎట్లా చొచ్చుకొని పోద్దో, వైరస్ అనేది ఒకదాని నుంచి ఒకటి వస్తూనే ఉంటుంది. సో అందుకని వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా శరీరంలోకి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ప్రతిరక్షకులు యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తాయి. ఉత్పత్తి చేసినప్పుడు శరీరంలో కనీసం వచ్చేసి 15 రోజుల నుంచి 20 రోజుల దాకా మన వ్యాక్సిన్ పనిచేయడానికి మన బాడీలో పడుతుంది. అప్పుడు ఆ 15 రోజుల తర్వాత కనుక ఎలాంటి దృక్పథం కనుక మనకి కలిగినట్టయితే అప్పుడు అది మనకి సోకకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే టీకాలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. టీకాలు సీజన్ వారీగా చేపట్టాలి. టీకాలు ఎప్పుడంటే అప్పుడు వేయటం కాకుండా సీజన్ వారీగా అవసరాన్ని బట్టి టీకాలను వేయించాలి. అట్లాగే టీకాలు ఉదయం కానీ సాయంత్రం కానీ చేయటం మంచిది. మధ్యాహ్నం ఎండలో కానీ తర్వాత నడి మధ్యాహ్నం కానీ చేయించుకుంటే ఏంటంటే ఆ వైరస్ అనేది చనిపోవటం కానీ ఆ వ్యాక్సిన్ అనేది సరిగ్గా పనిచేయకుండా ఉంటుంది. అదే మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ మనం ప్రతి వ్యాక్సిన్ కూడా మనం వయసులో

పెట్టి చేయించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఏంటంటే మార్నింగు తర్వాత ఈవినింగు వేయించుకుంటే టీకాలు కూడా చల్లదనం వేస్తే బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. గ్రామంలో అంటువ్యాధులు సాకిన తర్వాత టీకాలు కంపల్సరీ చేపట్టుకోవాలి. లేకపోతే మాత్రం ఒకదాని నుంచి ఒకదానికి వచ్చేది కాబట్టి అన్నీ చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఒక జబ్బుకి టీకా వేసిన తర్వాత మరలా ఇంకో జబ్బుకి టీకా వేయించడానికి కనీసం మినిమం 15 రోజుల నుంచి 20 రోజులు టైం ఉండాలి. అంటే 3 వారాలు టైం ఉండాలి. ఈరోజు టీకా వేయించి ఈరోజు గాలికి టీకా వేయించి మళ్ళీ మరుసటి రోజే గొంతు వాపు టీకా వేయించడానికి అవకాశం ఉండదు. అంటే ఈ మధ్యలో యాంటీబాడీస్ ఇవన్నీ డెవలప్ అవ్వాలి కాబట్టి ఉత్పత్తి అవ్వాలి కాబట్టి మినిమం 15 డేస్ టైం తీసుకుంటే 3 వారాలు తీసుకుంటే ఇంకా మంచిది. టీకాకు ఎడమ వయసు ఏంటంటే 3 వారాలు అంటే మంచిది. అలాగే టీకా చేసినప్పుడు కొద్దిగా జ్వరం రావడానికి పాలు దగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది తాత్కాలికమే మాత్రం తప్ప ఇది పర్మనెంట్ ఏం కాదు. సో టీకాలు వేయకముందు పశువులకు డీవార్మింగ్ చేయడం చాలా మంచిది. టీకాలు వేసే ముందు డీవార్మింగ్ చేస్తే ఏమైందంటే కడుపులో ఉన్న సూక్ష్మక్రిములు కానీ ఏదైనా కానీ బయటకు వాషౌట్ అయితే నులుపురులు కానీ ఏమైనా ఉంటే పోతాయి కాబట్టి దీనివల్ల ఏంటంటే వ్యాధి నిరోధశక్తికి పొందుతుంది అన్నమాట అప్పుడు టీకా వేస్తే. సరే మొదటిగా గాలికుంటు టీకాలు. గాలికుంటు టీకాలు అనేది NADCP దాదాపుగా నేషనల్ గాలికుంటు నివారణ కార్యక్రమం అనేది ప్రతి స్టేట్లో ప్రతి రాష్ట్రంలో కూడా ఇండియా లెవెల్లో జరుగుతుంటుంది. దానికి ఇండియా వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు టైప్ ప్రోగ్రాంలో ప్రతి జీవికి కూడా గాలికుంటు టీకాలు వేయటం ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ గాలికుంటు టీకా అనేది 3 నెలల వయసు వచ్చినప్పటి నుంచి ఆగస్టు సెప్టెంబరు ఈ మాసాల్లో వేసుకోవాలి. సంవత్సరానికి 2 సార్లు వేయాలి. అదే కనుక మార్చి ఏప్రిల్ ఫస్ట్ ఆగస్టు సెప్టెంబరు తర్వాత మార్చి ఏప్రిల్ 2 సార్లు సంవత్సరానికి కనుక వేసుకుంటే గాలికుంటు అనే వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే గొంతువాపు వచ్చేసి 5 నెలల వయసు తర్వాత నుంచి వేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఒకసారి వేసుకోవాలి. మే నెల నుంచి జూన్ నెల అంటే తొలకల వర్షాలు పడే ముందు మనం గొంతువాపు టీకాలు కనుక వేసుకున్నట్లయితే దానికి జబ్బులు రాకుండా అవకాశం ఉంటుంది. తొలకర వర్షాల ముందు మాత్రమే వేసుకోవాలి. మెయిన్గా కట్టుగారు పట్లకి ఎక్కువ వస్తుంది. అంటే 3 సంవత్సరాలలోపు దూడలకి బాగా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అందుకని 3 సంవత్సరాలలోపు దూడలకి కంపల్సరిగా HS వ్యాక్సిన్ అనేది కంపల్సరిగా చేయించాలి. మే నెల జూన్ నెలలో చేయించుకోవాలి. అట్లాగే జబవాపు ఇందాకనే మనం చెప్పినట్టు మార్కాపురం ఏరియాలో అప్లాండ్ ఏరియాలో ఆవులు ఎద్దులు అవి ఉంటాయి కాబట్టి వాటిని కూడా 7 నెలల వయసు తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకసారి మే నెల నుంచి జూన్ నెల మధ్యలో మనం టీకాలు వేయించాలి. అదేవిధంగా దొమ్మరాగు అంటే యాంత్రాక్స్. ఈ యాంత్రాక్స్ అనే జబ్బు వచ్చినట్టయితే ఇది యాక్చువల్గా స్పోర్ వ్యాక్సిను. ఈ వ్యాక్సిన్ అనేది కంపల్సరిగా ఒకసారి ఒక ఊరిలో కనుక ప్రబలినట్లయితే మనుషులకు కూడా సంక్రమించే వ్యాధి ఇది. ఒకసారి సంక్రమించినట్లయితే 3 సంవత్సరాల వరుసగా టీకాలు వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ ఈ ఒంగోలు చుట్టుపక్కల ఏదైనా ఊరిలో యాంత్రాక్స్ అనే జబ్బు వచ్చినట్లయితే గొర్రెలకు కానీ లేకపోతే గేదెలకు కానీ వచ్చినట్లయితే దానిని చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టాలి. మన పసుపు కానీ లేకపోతే ఉప్పు కానీ ఇవన్నీ కలిపి మనం గుంటలో పూడ్చిపెట్టాలి. దాన్ని పోస్ట్ మార్టం ఎలాంటివి చేయకూడదు. ఓపెన్ చేయకూడదు అనమాట. ఓపెన్ చేస్తే చేసినట్లయితే ఆ స్పోర్స్ అనేది మనకు బయటకు వచ్చేసి అందరికి కూడా జబ్బు అనేది సోకడానికి అవకాశం ఉంటుంది. అందుకని స్పోర్ వ్యాక్సిన్ కాబట్టి ఇది 1 సంవత్సరం వేస్తే పనిచేసే వ్యాక్సిన్ కాదు. ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలు వరుసగా వేస్తే ఈ స్పోర్ వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది. ఇట్లా దీన్ని దొంబరాగు అంటాం యాంత్రాక్స్. ఇది ప్రతి సంవత్సరం వేయించుకోవాలి. ఆగస్టు సెప్టెంబర్లో చేయించుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈసుడు రాగు అంటే అబార్షన్స్. అబార్షన్స్ అనేది ఏంటంటే సూడు పశువుల్లో కంపల్సరీ కూడా 5 నెలల 9వ నెల అట్లా ఉన్నప్పుడు ఒకసారి. అండ్ దీనికి బ్రూసెల్లా బాటస్ అనే వ్యాక్సిన్ వచ్చింది. సో ఈ వ్యాక్సిన్ వచ్చేసి సంవత్సరానికి ఒకసారి వేయించుకుంటే జీవితంలో మళ్ళీ అవసరం లేదు. దీనికి ఏంటంటే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా. అలాగే థైలేరియాసిస్. థైలేరియాసిస్ అనేది రక్తంలో ఉంటుంది. యాక్చువల్గా మనం బ్లడ్ స్మీర్స్ అవి పంపించినప్పుడు ప్రతి సంవత్సరం ఒకసారి థైలేరియా దీనికి కూడా వ్యాక్సిన్ వచ్చింది. థైలేరియాస్ కూడా వ్యాక్సిన్ అనేది చేయించుకోవచ్చు. తర్వాత పశువుల్లో ఈ టీకాలు అనేది కంపల్సరీగా కనుక మనం పాటించినట్లయితే మన పశువుల్ని వ్యాధి బారి నుండి రక్షింపబడటానికి అవకాశాలు ఉంటాయి. అట్లాగే పశువుల్లో ప్రాథమిక చికిత్స. పశువులకు ప్రమాదం కలిగినప్పుడు లేదా జబ్బులు చేసినప్పుడు పశు వైద్యుడు అందుబాటులో లేని సమయంలో ప్రాథమిక చికిత్స అనేది అవసరం ఉంటుంది. పశువులు సర్వసాధారణంగా గాయాలు కొమ్ములు ఎరగటం ఎముకలు ఎరగటం తర్వాత అట్లాగే పారడం కానీ తర్వాత కళ్ళకు గాయాలు అవ్వటం ఇవన్నీ జరుగుతుంటాయి. దానికి ఏంటంటే ఇంటి దగ్గర మనం రైతువారీగా మనం చేయించుకోవచ్చు. తర్వాత గాయాలు ఉన్నప్పుడు శుభ్రంగా అలా క్లీన్ చేసేసుకుని ఆయింట్మెంట్లు టెర్మిన్ ప్లస్ కానీ చాలా ఆయింట్మెంట్ ఉంటాయి. పొడిన ఎడిన ఆయింట్మెంట్ కానీ ఏదో ఒకటి ఆయింట్మెంట్లతో మనం శుభ్రం కడిగేసుకుంటే ఆ గాయాలు బారి నుండి కాపాడడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఏర్పడిన గాయాలని శుభ్రం చేసి ఐడెంటించరు అలాంటివి ఇస్తే తొందరగా మానేదానికి యాంటీసెప్టిక్ కాబట్టి తొందరగా మానేదానికి అవకాశం ఉంటుంది. పాత గాయాలకి పొటాషియం పర్మాంగనేట్ లోషన్ కానీ ఏదైనా వంగపూ కర్రల్లో చిన్న డ్రాప్ లాగా వేసుకుంటే మనకి

0: కొద్దిగా కందిమాడ గింజను కనుక వాటర్లో వేసుకున్నట్టయితే అది కలర్ మారుతుంది. దాన్ని తీసుకొని ఆ ద్రావణాన్ని మన గాయం మీద శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఆయింట్మెంట్లో అవన్నీ వాడుకోవడానికి అవకాశం ఉంది. రక్తం కారుతున్నప్పుడు గాయానికి పైగా కట్టు కడితే రక్తం కిందకి జరగకుండా ఉంటుంది. సో శుభ్రమైన దూతితో దాన్ని కారకుండా చూడాలి. కొంచెం సల్ఫానిమిడ్ పౌడర్ కానీ ఇలాంటి పౌడర్లు కానీ ఉంటే ఆ గాయం మీద అద్దితే మంచిది.
1: కొన్ని సందర్భాల్లో ఎద్దుల కొమ్ములు కూడా ఇరుగుతాయి సార్, వాటి ద్వారా కూడా వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉందంటారా?
0: ఇప్పుడు కొమ్ములు విరిగినప్పుడు ఏం జరిగిందంటే దాన్ని మనం సరిగా సకాలంలో చికిత్స కనుక చేయించుకోకపోయినట్టయితే కొమ్ములు విరిగినప్పుడు కొమ్ము క్యాన్సర్ అలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. కొమ్ము క్యాన్సర్ అలాంటివి ఏమి రాకుండా ఉండాలంటే ఇరిగిన కొమ్ముని సగానికి ఇరగటము లేకపోతే కుతికిలోకి ఇరిగినట్లయితే దాన్ని కంపల్సరీగా ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదే కుతికిలోకి ఇరగకుండా ఒక మాదిరిగా కనుక ఇరిగినట్టయితే దాన్ని అంతవరకు కట్ చేసేసుకొని దానికి గాజుగుడ్డ వేసుకొని టించర్ వెంజాయిను ఇలాంటివన్నీ వేసుకొని ప్రతి 3 రోజులకు ఒకసారి కట్టు ఇప్పుడు తీసుకుని చేసుకుని యాంటీబయాటిక్స్ కనుక వాడుకుంటే తొందరగా తగ్గేదానికి అవకాశం ఉంది. అట్లా కాకుండా కొమ్ము కుతికిలో కనుక నిండితే కంపల్సరీగా దాన్ని సర్జరీ చేసి కొమ్ము మొత్తం తీసేసి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత బెణుకులు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఏంటంటే ఈ రైతుల వారీగా వేడినీళ్ళతో కొద్దిగా రోజు కాపడాలు పెట్టుకోవటం ఇలాంటివి చేసుకోవాలి. అట్లాగే ఆర్తకర్పూరం ఇలాంటి చింత కాషాయం కూడా నాటు పద్ధతిలో మన రైతు వారీలుగా చేసుకుంటూ ఉంటారు. అట్లాగే కట్టుకట్టుకు వీలుగా ఉండేటి చింతాకు పొడిని కట్టుకట్టాలి. చింతాకు నూరి మామూలుగా ఏంటంటే ఇప్పుడు గొర్రెలాటికైతే నీరు సున్నం తర్వాత ఈ పుట్టమట్టి ఇవన్నీ పెట్టి మన మేకపాలు ఇవన్నీ పెట్టి కాళ్ళు కానీ ఏదైనా చేతులు కానీ వెనుకలు కానీ ఇరిగినప్పుడు చుట్టూ గాయం లేకుండా కట్టి చేస్తుంటారు. అట్లాగే కొన్ని కొన్నిటికి కీళ్ళు తొలుగుతుంటాయి, అవి పరిగెత్తేసేది అది ఎట్లాంటి అట్లా దూకటం ఇలాంటివి చేసినప్పుడు కీళ్ళు తొలుగుతుంటాయి అన్నమాట. కీళ్ళు తొలిగినప్పుడు పశువుని కీళ్ళు తొలిగిన వైపు కాకుండా ఇంకోవైపు పనుకోబెట్టాలి. ఇంకోవైపు పనుకోబెట్టినప్పుడు ఆ కీళ్ళు తొలిగిన వైపు నుంచి ఎలాంటి పెయిన్ అలాంటివి లేకుండా ఉంటుంది. అట్లాగా కడుపుబ్బరం కడుపులో కుట్టు ఉంటాయి కొన్నిటికి, ఏదంటే బయటకు వదులుతాం కొన్ని పశువుల్ని. బయటకు వదిలినప్పుడు ఏంటంటే ఏదైనా తినుబండారాలు బయట పులిసిపోయిన పదార్థాలు ఏదైనా ఉన్నప్పుడు ప్లాస్టిక్ కవర్లు ఇలాంటివి తిని కడుపు కుట్టు రావటం ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. అప్పుడు ఏం చేయాలంటే మరీ ఎక్కువ వచ్చి ఏదైనా ఉన్నప్పుడు రూమినాటమీ అంటే లోపల సంచులు అవన్నీ కనుక ఏర్పడి అది సరిగా అరగనప్పుడు ఏం జరిగిందంటే కడుపుబ్బరం వస్తుంటుంది. కడుపుబ్బరం వచ్చినా మనం ఏదైనా ముందు ఏదైనా వాడినా మరలా కడుపుబ్బరం వస్తుంది. సో ఆ కడుపుబ్బరాన్ని మనం ఎలిమినేట్ చేయాలంటే రూమినాటమీ చేసుకోవాలి. రూమినాటమీ చేసుకున్నప్పుడు మనం పొట్ట కోసి తీస్తూ ఉంటే దాదాపుగా ఒక 10 కేజీల నుంచి 20 కేజీల దాకా మనకి వైర్లు కానీ తర్వాత తిన్న విష పదార్థాలు ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత విషంలాగా ఏర్పడి గ్యాస్ లాగా వస్తుంటుంది. అది మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ ఆ కుట్లు వేసుకొని మళ్ళీ దానికి యాంటీబయాటిక్ కోర్సులు అవి కనుక అన్నట్టయితే రూమ్ నాటి నుంచి మనం అచీవ్ అవ్వచ్చు ఏది కడుపుబ్బరం ఇలాంటివి. లేకపోతే నార్మల్ కడుపుబ్బరం అలాంటివి అయితే టింపోనిల్ కానీ అట్లాగా చాలా ఉంటాయి మందులు, అవి కనుక వాడుకుంటే గ్యాస్ అంతా పోయి నార్మల్గా రావడానికి అవకాశం ఉంటుంది. కడుపుబ్బరం అంటే ఒక 50 గ్రాములు కర్పూర తైలం తీసుకొని 1 లీటర్లో నూనెలో కలిపి తాపించాలి. ఎందుకంటే లోపల అరల పొట్టు ఉంటుంది గేదెలకి వాటికి. అరల పొట్టు ఉన్నప్పుడు ఏంటంటే 4 చిన్న చిన్న పొట్టలు ఉంటాయి కాబట్టి ఆ అరల పొట్టు అంటారు. దాన్ని అరుగుదల తగ్గి అవి ఏంటంటే మాస్టికేషన్ ఇవన్నీ నెమరు వేసిన జంతువులు కాబట్టి ఆరోగ్యమైన పశువుల లక్షణం ఏంటి అరుగుదల ఉన్నట్టయితే నెమరు వేయడము తర్వాత అంతా పేడ పెట్టడము మాస్టిగేషన్ ఇవన్నీ ఉంటాయి. ఈ అరుగుదల లేనప్పుడు ఏం జరిగిందంటే ఈ నోటమిటి మాస్టిగేషన్ చేయవు అనమాట, నెమరు పెట్టవు. నెమరు పెట్టినప్పుడు మనం 50 గ్రాములు వాతపొడి కానీ కర్పూర తైలం కానీ 1/2 లీటర్లో నీళ్లు ఆయిల్లో కలిపేసి తాపించినట్టయితే అదంతా ఫ్రీ అయిపోయి మోషన్ అదంతా ఫ్రీగా రావటం తర్వాత నెమరు రావటం ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు మనం ఆరోగ్యవంత పశువు నార్మల్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ లేనప్పుడు ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా పోతే 25 గ్రాములు మిరియాల పొడి, 25 గ్రాములు మెంతి పొడి, అట్లాగే 25 గ్రాములు సొంటి పొడి ఇవన్నీ కూడా నీళ్ళలో కలిపి వాడుకుంటే ఏంటంటే ఇప్పుడు ఉంటే గవర్నమెంట్లో పశు వైద్యంలో అన్ని ఇంజక్షన్లు కానీ తర్వాత పౌడర్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ ఇవన్నీ వచ్చినాయి కానీ గతంలో ఇవన్నీ ఏముండేవి కాదు. ఈ సొంటి పొడి మనోళ్ళందరూ లేకపోతే షోడా ఉప్పు బెల్లలు కలిపి పెట్టుకోవటం ఇవన్నీ చేసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే అవి పెట్టినా కానీ తొందరగా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంది. కొంతమంది కంట్లో సొంటిని పెట్టేవాళ్ళు లేకపోతే కలుక్కొనేవాళ్ళు దాన్ని పెట్టేవాళ్ళు ఇవన్నీ ఎందుకంటే ఆ కళ్ళల్లో ఉన్న వాటర్ డిశ్చార్జ్ అవన్నీ పోతే ఆ జబ్బు అనేది తగ్గిపోద్దని మన వాళ్ళ అపోహగా ఉండేది అప్పట్లో అలా చేసేవాళ్ళు. ఇవన్నీ పాతకాల పద్ధతులు. సాధారణంగా వీటితో పాటు పౌడర్ అనేది సహజంగా జరుగుతుంటుంది. ఎందుకంటే ఈ పచ్చిమేత తిన్నప్పుడు కానీ ఈ లేకపోతే ఏదైనా వాటర్ లాగ్డ్ ఏరియాస్లో నిల్వ నీళ్ళు ఉన్నప్పుడు గడ్డి కానీ నిల్వ ఉన్నప్పుడు దాన్ని తింటే మనం యాంపిస్టోమిస్ అని మనం ఆ ప్యాడను కనుక పరీక్ష చేయించుకుంటే మనకు దాంట్లో యాంపిస్టోమిస్ కానీ లేకపోతే ఫేషియాలిస్ కానీ ఇవన్నీ కూడా పురుగులు బయటకు వస్తాయి.

వచ్చినప్పుడు మనం వాటికి సంబంధించిన మందులు వాడుకుంటే ఈజీగా నిమ్మంట తగ్గిపోతాయి, అటువంటి ఇబ్బంది కూడా ఏముండదు. అట్లాగే ఇంకా కంటికి గాయాలు ఉంటాయి కొన్ని కొన్ని, ఏదైనా ఈ ఫెన్సింగ్ వైర్లు కానీ లేకపోతే గరిక మట్టలు కానీ తాటి మట్టలకు సంబంధించినవి ఏదైనా ఉన్నప్పుడు పశువులు చూసుకోకుండా

0: అటువల్ల ఇబ్బంది కూడా ఏముండదు. అట్లాగే ఇంకా కంటికి గాయాలు ఉంటాయి, కొన్ని కొన్ని ఏదైనా ఈ ఫెన్సింగ్ వైర్లు కానీ లేకపోతే గరిక మట్టలు కానీ తాటి మట్టలకు సంబంధించిన ఏదైనా ఉన్నప్పుడు పశువులు చూసుకోకుండా మేత మేసే క్రమంలో అవి గరిక మట్టలు కానీ తగ్గటం,
1: కంది కొయ్యలు
0: కంది కొయ్యలు కానీ ఏదన్నా తినే కార్యక్రమంలో అవి ఏంటంటే తెలియక గరిక మట్టలు కానీ ఏదైనా గాయమైనప్పుడు దానికి ఏంటంటే మన దగ్గర బోరిక పౌడర్లు కానీ లేకపోతే ఉప్పు నీళ్ళతో కానీ పాతకాలంలో శుభ్రంగా కడుక్కోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రాబ్లం అనిపించినప్పుడు వెంటనే సమీప డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అవి కాకుండా ఈ దూడలు ఉంటాయి కొన్ని పుట్టిన తర్వాత, ఈ టించిరైడిన్ అవన్నీ మనం కట్ చేసి అద్దిన తర్వాత కొన్నిటికి ఇన్ఫెక్షన్ ఎంటర్ అయ్యి బొడ్డు వాపు రావటం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎంటర్ అయినప్పుడు బొడ్డు వాపు అంటే మామూలుగా అంబిర్క్లాప్స్ అంటారు దాన్ని, ఒక్కోసారి చీమ్ బట్టి ఉంటుంది లేకపోతే ఒకసారి గడ్డలాగా ఉంటుంది. ఈ గడ్డలాగా ఉన్నదాన్ని కొన్ని మెత్తబడే ఆయింట్మెంట్స్ ఉంటాయి, ఐడెక్స్ కనాలంటే ఆ ఆయింట్మెంట్లు కనుక వాడినట్టయితే మెత్తబడి అది పాకానికి వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి దాంట్లో ఉన్న సీమ్ కానీ ఇలాంటి అన్వాంటెడ్ మెటీరియల్ మొత్తం కూడా తీసేసి నీట్గా కుట్లేయడం కానీ లేకపోతే ప్లగ్ పెట్టి అది తగ్గించడం జరుగుతుంది. ఈ బొడ్డు వాపు అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటేమో చీమలాగా ఏర్పడినప్పుడు వెంటనే మనం బీపీ బ్లేడ్తో ఇన్సైజ్ చేసినప్పుడు మొత్తం కూడా బయటికి వచ్చేసి అంత యాక్టివ్ అయిపోయి దూడ బాగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ బొడ్డు వాపు ఇలాంటితో పాటు ఎముకలు ఇరగడం కూడా జరుగుతుంది. పశువులు బయటకు వెళ్ళినప్పుడు చెరువులు కానీ ఈ కుంటలు కానీ వీటికి పోయినప్పుడు ఏంటంటే బెస దొక్కోవటం, కాళ్ళు దానికి తెలియక అనుకోకుండా బెస దొక్కోవటం కానీ సైడ్కి పడిపోవటం కానీ ఇవన్నీ కూడా తెలియకుండా జరుగుతుంటాయి. తెలియకుండా జరిగినప్పుడు ఏం జరిగింది, కాళ్ళు అనేది ఇరగటం జరిగింది. ముందు కాలు కానీ వెనక కాలు కానీ కొన్ని ఒక్కోసారి గిట్టలు డిస్లొకేషన్ కూడా వస్తుంది. డిస్లొకేషన్ అంటే వేరైపోతాయి, దాని ఏదైనా పుణుకోబెట్టి ఆ గూట్లో కనుక నెడితే కరెక్ట్గా గూట్లో పడితే మళ్ళా డిస్లొకేషన్ అనేది పోవటానికి అవకాశాలు ఉంటాయి. ఎంత అయిందంటే అనుభవపూర్వకంగా కొన్ని కొన్ని తెలుస్తాయి. అదేవిధంగా కాలు అలాంటివి ఇరిగినట్టయితే మాత్రం మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఏదన్నా బద్దలు వేసుకొని నీట్గా కట్టేసుకుంటే తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇరగటము ఇవన్నీ ఏంటంటే మనుషులకు కానీ గేదెలకు కానీ కుక్కలు కానీ ఇమ్మొబిలైజేషన్ అనేది వినపడటం, అంటే మనం ఎప్పుడు కూడా కదలకుండా ఉంచాలి. ఇప్పుడు మనకు కూడా గాయం ఏదన్నా చెయ్యి కానీ కాలు కానీ ఉన్నప్పుడు మనకి డాక్టర్లు ఒకటే ఇంతకుముందు మన బస్తాలు లాంటివి కట్టి అట్లా కాళ్ళు నట్టే పెట్టేవాడు, లేకపోతే చేతులు ఎట్లాగే సంకలో పెట్టేసుకొని మెళ్ళలో రింగులాగా వేసుకుని అలాగే పెట్టాలి. సో ఎందుకంటే ఇది కదలకుండా ఉండాలి మెయిన్గా. ఈ గేదెలు ఈ గొర్రెలు ఈ మన కుక్కల్లో ఎక్కువగా ఈ ఇరిగిపోవటం అనేది జరిగినప్పుడు కట్టుకోవటం అనేది చాలా కష్టమైన పని అనమాట. ఎందుకంటే వాటికి తెలియదు ఇప్పుడు నాకు నాకు కట్టేశారు కాబట్టి ఇది కదలకుండా ఉండాలి, కదలకుండా ఉంటే కానీ నాకు సెట్ కాదనే సంగతి తెలియదు కాబట్టి మనుషులకే బాగా సెట్ అవుతాయి. పశువులకి ఏంటంటే మన అదృష్టాన్ని బట్టి పోచర్ని బట్టి అవి పొనుకున్న విధానాన్ని బట్టి ఉంటే మ్యాక్సిమం కట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవన్నీ వేస్తాం కాబట్టి పిండి కట్టు మనుషులకి వేసినట్టు వేస్తాం కాబట్టి మ్యాక్సిమం కట్టుకొని ఉండటానికి ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఇవి కాకుండా ఒక్కోసారి కొమ్ము మాద అంటారు, కొమ్ములు ప్రాబ్లం వస్తాయి, తర్వాత అజీర్తి అంటారు, తర్వాత మాయ పడపోవటం, ఈయన తర్వాత మాయ సకాలంలో అయిపోతే మనం ఏంటంటే సెంటిమెంట్గా చాలామంది పాలు పిండరు, అదే సకాలంలో కనుక మాయ వేసినట్టయితే పాలు పిండుకుంటారు. ఇదేంటంటే ఈయన తర్వాత ఒడ్లు కానీ లేకపోతే జొన్నలు కానీ ఒక కేజీ రెండు కేజీలు దాని ముందు కనుక పెట్టినట్టయితే అది దూడని దాని ముందు కనుక ఉంచినట్లయితే అది మర్చిపోయి మాయ ఎన్ని వేయడానికి అవకాశం ఉంటుంది. మాయ వేసిన తర్వాత పాలు పిండుకోవటం అనేది శ్రేష్టమైన పద్ధతి, ఎందుకంటే మంచిగా పాలు కూడా ఇస్తాయి అదొకటి. తర్వాత మెయ్యి దిగడం అంటారు, ఈ మాయ ఒక ఎత్తు అయితే మాయ అనేది పడకపోతే మనం 24 గంటల సమయం ఉంటుంది. 24 గంటల సమయంలోపు మాయ కనుక పడకపోతే సమీప పశువైశాల దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించి ఆ మాయ అనేది తీపించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు కొన్నిటికి ఏంటంటే ఆ ముక్కుడు అనేది బాగా ఎక్కువైపోయి మేయలాగా వస్తుంది, గుడ్ల మేయ అంటారు, అంటే దాదాపుగా ఒక బకెట్ అంత వస్తుంది. దాంట్లో గుడ్ల మేయని వచ్చినప్పుడు దాన్ని శుభ్రంగా షుగర్ కానీ
1: నెయ్యి,
0: సో నెయ్యి వచ్చినప్పుడు కొన్ని ఏరియాలను బట్టి పేర్లు పిలుస్తుంటారు, నెయ్యి అంటారు లేకపోతే మెయ్యి దిగటం అంటారు. పశువు ఈనకం ఈనిన తర్వాత వచ్చేదానికి ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ కూడా అంటారు. ఇందులో గర్భాశయం బయటకు వస్తుంది, బయటికి వేలాడుతున్న గర్భాశయంను పొటాషియం పర్మాంగనేట్ లోషన్తో బాగా శుభ్రం క్లీన్ చేయాలి. తర్వాత గర్భాశయం లోపలికి వెళ్ళిన తర్వాత మనం పుష్ చేయాలన్నమాట, పశువు వదులుకోకుండా ఉంచాలి. నీళ్లను మన మేత అనేది ఎక్కువ పెట్టుకోకూడదు, ఎందుకంటే అవి ఎక్కువ పెట్టుకుంటే ఆ ముక్కుడికి బాగా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారిని సంప్రదించి కాల్షియం ఇంజెక్షన్ అవి ఇప్పిస్తే మినరమిచ్చరు, తర్వాత రోజుకు 30 గ్రాములు తినిపించినట్టయితే ఈ మెయ్యి దిగటం ఇవన్నీ నివారించవచ్చు. తాడు కట్టిని మెయ్యి దిగకుండా తాడు కట్టే పద్ధతి కూడా ఉంది, రోప్ ట్రస్సెస్ అంటారు. ఈ తాడు కట్టుకున్నట్టయితే పొదుగు నుంచి కింద నుంచి పైకి

0: వచ్చేసి శుభ్రంగా తాడి పైకి లాగి లాగి కట్టుకున్నట్టయితే మీకు మే అనేది బయటికి రాకుండా ఒక వారం ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఆ తాడు అనేది తీసేయచ్చు. రోప్ ప్రాసెస్ అనేది కూడా ఇది పాతకాలం నుంచి ఉంది, తెలిసిన రైతులు అయితే అది వాడతారు, లేకపోతే కొంతమంది అయితే ఫారెస్టింగ్ సూచర్స్ అని చూచర్లు లేపించుకుంటారు. మామూలుగా కుట్లు కుట్లు లేపించుకున్నా అట్లా కూడా రాదు. ఈ రెండు పద్ధతుల్లో ఏదైనా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం చెప్పిన ఈ అన్ని పాటించి పరిశుభ్రతని, తర్వాత బయటకు ఎక్కువ వదులుకోకుండా స్టాల్ ఫీడింగు, ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుకు లబ్ధి పొందే విధంగా రైతు ఆర్థిక లాభాలను చూరగొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
1: పశువులు అంటువ్యాధులు టీకాలు ఆవశ్యకత, ఈ అంశం గురించి పశు పోషకులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: నమస్తే అండి. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు పశువుల్లో అంటువ్యాధులు టీకాలు ఆవశ్యకత ఈ అంశం గురించి ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ డి సురేంద్ర ప్రసాద్ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.
3: జానపద గేయాలంటే పల్లెజనులు పాడుకునే పాటలు. ప్రజా జీవితం సుసంపన్నం కావడానికి ఈ పాటలు చక్కగా ఉపయోగపడతాయి. ఒక పడుచు పిల్లగాడు తన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయి దేశం వెళ్ళాడు. చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన అతన్ని చూసి అలిగింది ఆవిడ. అతడు ఎలా అనునయించాడో, అలుక తీర్చాడో వినండి.

పిల్ల నేను అల్లూరు సంతాకు పోతాను పిల్ల, నేను అల్లూరు, నేను అల్లూరు, నేను అల్లూరు, నేను అల్లూరు సంతాకు పోతాను పిల్ల, నీకు అడిగినన్ని అబ్బ అడిగినన్ని.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సాయంత్రం 7:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి మనకు తెలియజేయడానికి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారు మన ఆకాశవాణి నెల్లూరు స్టూడియోస్లో మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ పథకాల గురించి మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి రవిశంకర్ గారు.
2: అందరికీ నమస్కారం అండి.
1: రవిశంకర్ గారు, ముఖ్యంగా ఈ సామాన్య ప్రజల విషయానికి వస్తే, ఒకటి వారి భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యంగా బీమా అనేది ఒకటి ముఖ్యమైనదండి. రెండోది పెన్షన్, అంటే వారికి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే వృద్ధాప్యంలో పెన్షన్ కూడా చాలా ముఖ్యమైన. ఈ రెండు విషయాలపైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కదండి, అసలు ఈ పథకాలకి నాంది ఎప్పుడు పడింది, ఎలా మొదలయ్యాయండి?
2: మనకి కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా ఈ 2014 ప్రధానమంత్రి జన్ధన యోజన కార్యక్రమం ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిన తర్వాత మనకి ప్రధానమంత్రి జన్ధన యోజన ప్రోగ్రాం కింద ఈ రెండు బీమా పథకాలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఈ మూడు పథకాలని కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు ఒక మిషన్ మోడ్లో ప్రారంభించడం జరిగిందండి. 28 నుంచి ఇది దేశవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి వచ్చింది.
1: రవిశంకర్ గారు, ఈ పథకాల్లో ముఖ్యమైనది ఇక బీమా విషయం తీసుకున్నట్లయితే, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం ఉంది కదండి, ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి, దీన్ని ఎప్పుడు ప్రారంభించారండి?
2: ఇది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది మనకి జీవిత బీమా అంటారండి, షార్ట్ ఫామ్ లో PMJJBY అంటారు. ఇది మనకి 18 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈ పథకంలో చేరడానికి వయసు అర్హత ఉంది. ఇది సహజ మరణం, ఏదైనా వ్యక్తి సహజ మరణం చెందితే ఆ వ్యక్తికి ఈ బీమా వర్తిస్తుంది. దీనికి మనం ప్రతి అన్ని బ్యాంకుల్లోనూ, అన్ని కోఆపరేటివ్ బ్యాంకుల్లో, అలాగే పోస్ట్ ఆఫీసుల్లో, అన్నిట్లోనూ ఈ పథకం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది అమల్లో ఉందండి.
1: ఈ పథకం ద్వారా ఎంత బీమా లభిస్తుందండి?
2: దీనికి అర్హత వచ్చేసి భారతీయ పౌరుడై ఉండాలి, అలాగే వయసు 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి, వారి బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంటుందో

0: బ్యాంకు ఖాతా ద్వారానే ఈ పథకాన్ని వారు పొందడానికి అవకాశం ఉందండి.
1: ఎంతవరకు దీంట్లో ప్రయోజనం కలుగుతుందండి వాళ్ళకి?
0: పథకంలో చేరడానికి 50 సంవత్సరాలు వయసు పెట్టారు. ఈ పథకంలో చేరిన వాళ్ళు దీన్ని జీవిత బీమా అంటారు కాబట్టి సహజ మరణం చెందితే నామినీకి 2 లక్షల రూపాయల దాకా బీమా వచ్చే అవకాశం ఈ పథకం కింద ఉంటుందండి. 2 లక్షల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతుంది. నామినీ ఖాతాకి నేరుగా కేంద్ర ప్రభుత్వం వారు వేస్తారు.
1: ఇప్పటికే జీవిత బీమా ఉందనుకోండి, ఈ పథకంలో చేరవచ్చా? వాళ్ళకు కూడా లభిస్తుందా?
0: ఎన్ని బీమా పథకాలు ఉన్నప్పటికీ మనం ఈ బీమాలో చేరడానికి అవకాశం ఉంది. దానికి మిగతా బీమాలతోటి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే బ్యాంకు ఖాతా ఒక ఖాతాకి ఒక బీమా పథకమే వస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి 2 ఖాతాలు ఉన్నప్పుడు జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఒక ఖాతాకే వర్తిస్తుంది. ఆధార అనుసంధానమైన ఒక ఖాతాకి వర్తిస్తుంది.
1: ఇది సంవత్సరానికి ఎంత చెల్లించాల్సి ఉంటుందండి?
0: బీమా ప్రీమియం సంవత్సరానికి 436 రూపాయలు చెల్లించాలండి. ఈ 436 రూపాయలు దీని కాల పరిమితి ఎలా ఉంటుందంటే జూన్1 నుంచి మే 31 దాకా కాల పరిమితి ఉంటుంది. మే నెలలో వీరు ఆ 436 రూపాయలు బ్యాంకు ఖాతాలో ఉంచుకుంటే సరిపోతుంది. బ్యాంకు వారు ఆటో డెబిట్ చేసుకోవడం జరుగుతుంది. నేరుగా వాళ్ళకి వాళ్ళ సెల్ ఫోన్లకి అలాగే వాళ్ళ బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ లో కూడా 436 రూపాయలు డెబిట్ అయినట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది. తద్వారా వాళ్ళ పథకంలో చేరినట్టుగా వచ్చేస్తుంది.
1: మన ఖాతాలో నుంచి ఆ డబ్బులు కట్ అయితే చాలు, అదే మనకి ప్రూఫ్ అన్నమాట.
0: అదే మనకి ప్రూఫ్. ఇంకా
1: ఎవరైనా చేరొచ్చండి?
0: ఎవరైనా చేరొచ్చండి. దీని ఈ పథకంలో అందరూ చేరచ్చు. అతనికి వయసు ఒక్కటే దీని అర్హత. 18 నుంచి 50 సంవత్సరాల వయసులో వాళ్ళు అందరూ చేరడానికి ఈ పథకంలో అవకాశం ఉందండి.
1: సార్ ఇంకొకటి, ఏదైనా ప్రీమియం చెల్లించడం ఆ సమయంలో డబ్బులు లేవనుకోండి, కొంతకాలం తర్వాత ఏమైనా చెల్లించే అవకాశం ఉంటుందా? అలాంటి అవకాశం ఏమైనా ఉందా వాళ్ళకి?
0: ఉందండి. మనకి మే నెలలో వాళ్ళు ఆటో డెబిట్ చేస్తారు కాబట్టి మే నెలలో ఒకవేళ డబ్బులు లేకపోయినప్పటికీ మీరు తర్వాత మనము బ్యాంకు శాఖకు వెళ్ళి ఆ డబ్బులు కట్టి కూడా మనం ఈ బీమా సదుపాయాన్ని పొందడానికి అవకాశం ఉందండి.
1: ఇక మరో పథకం గురించి మాట్లాడుకుందామండి. ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అన్నారు కదా, అసలు ఈ పథకం ఉద్దేశం ఏంటండి?
0: ఈ పథకం కూడా ప్రధానమంత్రి జన్ధన యోజన భాగంలో ఈ పథకాన్ని ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ప్రారంభించారు. ఇది ప్రమాద బీమా అంటారు. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించిన, ఒక వ్యక్తి శాశ్వతంగా వైకల్యం చెందిన, ఒక వ్యక్తి పాక్షిక అంగవైకల్యం చెందినా కూడా ఈ బీమా అతనికి వర్తిస్తుందండి.
1: ఈ పథకంలో చేరడానికి అర్హతలు ఏంటండి? అంటే వయోపరిమితి ఏమన్నా ఉంటుందా? ఎవరెవరు చేరవచ్చు ఈ పథకంలో?
0: ఈ పథకంలో చేరడానికి అర్హత భారతీయ పౌరుడై ఉండాలి. వయసు 18 నుంచి 70 సంవత్సరాల లోపు 100 వ్యక్తులు ఈ పథకంలో చేరడానికి అర్హత ఉంటుందండి.
1: సార్ ఈ పథకానికి వార్షిక ప్రీమియం ఎంత చెల్లించాలండి?
0: ప్రమాద బీమా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి వార్షిక ప్రీమియం 20 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లాగానే బ్యాంకు ఖాతాలో ఆ 20 రూపాయలు ఉంచితే బ్యాంకు వారు ఆటో డెబిట్ చేయడం జరుగుతుంది. మన ఫోన్కి సంక్షిప్త సమాచారం వస్తుంది. మన బ్యాంకు స్టేట్మెంట్ లో కూడా అది చూపిస్తుంది మనకి. అప్పుడు ఆ పథకం మనం పొందినట్టుగా భావించుకోవచ్చు.
1: ఏదన్నా ప్రమాదవశాత్తు మరణం గనక సంభవించినప్పుడు వీరి నామినీకి ఎంత డబ్బులు వస్తాయండి?
0: సురక్ష బీమా కింద బీమా మొత్తం వచ్చేసి 2 లక్షల రూపాయలండి. ఒకవేళ వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే నామినీకి 2 లక్షల రూపాయలు వస్తాయి. ప్రమాదంలో ఆ వ్యక్తి శాశ్వత అంగవైకల్యం చెందితే అతనికి 2 లక్షల రూపాయలు వస్తాయి. ఒకవేళ ఆ వ్యక్తి పాక్షిక అంగవైకల్యం చెందితే అతనికి 1 లక్ష రూపాయలు వస్తాయి. ఈ రకంగా వాళ్ళకి వాళ్ళ ఖాతాలో
1: ప్రయోజనం కలుగుతుంది,
0: పొందుతారు సార్.
1: క్లెయిమ్ ప్రక్రియ అనేది ఏదైనా ముఖ్యంగా ఈ ప్రమాదాల విషయంలో అండి, ఇది కొంచెం అంటే అప్పటికే వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా, ఎలా వాళ్ళు పొందగలుగుతారండి?
0: దీని క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా చాలా ఈజీగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి. మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మన బ్యాంకు శాఖకు వెళ్ళి బ్యాంక్ శాఖ వారికి విషయాన్ని తెలిపి వారు అడిగిన పత్రాలు, ప్రధానమైన పత్రాలు, ఈ ప్రమాద బీమాలకు సంబంధించి పోలీసు ఎఫ్ఐఆర్ రిపోర్టు, ఒకవేళ అతను ప్రమాదంలో మరణించి ఉంటే సేవ పంచనామా రిపోర్టు, అలాగే మరణించిన యొక్క పాస్బుక్, అతని యొక్క పాస్బుక్, నామినీ యొక్క ఆధారు, పాన్ కార్డు, ఇవి బ్యాంకు వారికి సమర్పిస్తే బ్యాంకు వారు క్లెయిమ్ సెటిల్మెంట్ ఫామ్ మీద సంతకం తీసుకుని నేరుగా బీమా కంపెనీకి పంపిస్తారు జరుగుతుంది. చాలా తేలికగా ఈ బీమా క్లెయిమ్ కూడా వస్తుంది.
1: చాలా మంది ఇవాళ రకరకాల బీమా పథకాలు తీసుకుంటున్నారు కదండి, మిగతా ఏమైనా ఉన్నవాళ్ళు కూడా, ప్రమాద బీమా ఉన్నవాళ్ళు కూడా దీనికి అర్హులేనా?
0: అర్హులేనండి. మనకి ప్రమాద బీమా అంత ముందు వేరే బీమా కంపెనీలతో ఉన్నా కూడా మనం ఈ పథకంలో చేరడానికి అర్హత ఉందండి. ఇబ్బంది ఏం లేదు, అటువంటి ప్రతిబంధకం అయితే ఏం లేదు.
1: రవిశంకర్ గారు
0: సార్
1: పెన్షన్ యోజన పథకాన్ని కూడా తీసుకొచ్చారు, అటల్ పెన్షన్ యోజన తీసుకొచ్చారనేసి, ఈ అటల్ పెన్షన్ యోజన ప్రధాన ఉద్దేశం ఏంటండి?
0: ఈ అటల్ పెన్షన్ యోజన ప్రధాన ఉద్దేశము మన వృద్ధాప్యం వచ్చిన తర్వాత, వ్యక్తి వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు గ్యారంటీగా ఇచ్చే పెన్షన్ పథకం ఈ అటల్ పెన్షన్ యోజన పథకం. వారి బ్రతుకునంత కాలం పెన్షన్ రావడమే కాకుండా వారి తదనంతరం వారి జీవిత భాగస్వామికి, వారి తదనంతరం వారి మీద ఆధారపడిన పిల్లలకు కూడా ఆర్థిక భద్రత కల్పించే అత్యంత అద్భుతమైనటువంటి పెన్షన్ అటల్ పెన్షన్ యోజన పథకం.
1: సార్ ఈ పథకంలో చేరడానికి వయోపరిమితి ఏమన్నా ఉందా? ఇంకా మిగతా అర్హతలు ఏంటండి?
0: ఈ పథకానికి

0: అర్హతలు ఒకటి భారతీయ పౌరుడే ఉండాలి, వయస్సు వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు ఉండాలండి. 40 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈ పథకంలో వాళ్ళ సంబంధిత బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంటుందో ఆ బ్యాంకు ఖాతా ద్వారా ఈ పథకాన్ని పొందడానికి అవకాశం ఉంది సార్.
1: ఈ నెలవారీ చందా ఎంత ఉంటుందండి?
0: అటల్ పెన్షన్ యోజన పథకానికి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు 1000 రూపాయల నుంచి 5000 రూపాయల దాకా వారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నుంచి పెన్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం వారు వారి యొక్క వయసు అర్హతను బట్టి వారు ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ప్రీమియం అనేది ఫిక్స్ చేసింది. ఇది మనకి ప్రతి బ్యాంకు శాఖ వారిని అడిగినా కూడా దాని యొక్క పట్టికని మనకి ఇవ్వడం చూపించడం జరుగుతుంది. ఆ పట్టిక ప్రకారం మనం తీసుకోవచ్చు. ఉదాహరణకు 30 సంవత్సరాల వ్యక్తి ఉన్నారనుకోండి, 30 సంవత్సరాల వ్యక్తి ఒక 5000 రూపాయలు పెన్షన్ తీసుకోవాలి అంటే నెలకు 577 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ ఉండాలి. వారి బ్యాంకు వారు ఆటో డెబిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి 60 సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి బ్రతుకునంత కాలము 5000 రూపాయలు పెన్షన్ ఆ వ్యక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి తదనంతరము వ్యక్తి జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారికి 5000 రూపాయలు పెన్షన్ వస్తుంది. వారి తదనంతరము కూడా ఈ ఇతను కట్టిన 577 రూపాయలు ఏదైతే ఉంటుందో దానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తం వేసి వడ్డీతో కలిపి 8,50,000 రూపాయలు కార్పస్ నేరుగా వారి పిల్లల నామినీ పేరు మీదకి పంపించడం జరుగుతుంది. ఈ పెన్షన్లో ముఖ్యమైన అంశం ఏంటంటే మనం కట్టిన డబ్బులు మళ్ళీ మళ్ళీ మన తిరిగి మన పిల్లల పేరు మీదకే కేంద్ర ప్రభుత్వం జమ చేసేటువంటి అద్భుతమైన పెన్షన్ అటల్ పెన్షన్ యోజన.
1: రవిశంకర్ గారు, మీరు అన్నారు ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరు జాయిన్ అవ్వచ్చు.
0: చేరచండి, భార్యాభర్తలు ఇద్దరూ చేరటం వల్ల నెలకి కుటుంబ పెన్షన్ 10,000 రూపాయల దాకా పొందే అవకాశం ఉంటుంది. కార్పస్ దాదాపుగా 17 లక్షల రూపాయల కార్పస్ వాళ్ళ పిల్లల పేరు మీద జమ చేసుకునే అవకాశం ఉండే పెన్షన్ అండి ఇది. ఇప్పుడు ఒకరికి భర్తకు 5000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఒక ఒక ఒక కాలంలో భర్త మరణించిన తర్వాత భర్త పెన్షన్ 5000 రూపాయలు భార్యకి వస్తుంది, భార్య పెన్షన్ 10,000 అవుతుంది. భర్త మీద ఉండేటువంటి 8,50,000 కూడా నామినీ ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది.
1: అసంఘటిత రంగ కార్మికులు కానీ, చిరు వ్యాపారులు కానీ, వ్యవసాయ కూలీలు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, వీరందరూ కూడా ఈ పథకంలో చేరొచ్చా?
0: అందరూ చేరచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రధానమైన ఉద్దేశము మన దేశంలో అసంఘటిత రంగంలో అనేక రంగాల వాళ్ళు పనిచేస్తున్నారండి. వ్యవసాయ మీరు చెప్పినట్టు వ్యవసాయ కూలీలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, తర్వాత మనకి చిన్న చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వీధి వ్యాపారులు ఉన్నారు, చిన్న చిరుద్యోగులు ఉన్నారు, అల్పాదాయ వర్గాలు ఉన్నారు. వీరందరికీ కూడా వారు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి పథకాలు తీసుకోలేరు కాబట్టి అతి తక్కువ ప్రీమియం తోటి అధిక మొత్తంలో లాభం చేకూరే విధంగా ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ, సురక్ష బీమా యోజన కానీ, అలాగే అటల్ పెన్షన్ యోజన కానీ, ఈ పథకాలందరినీ వారిని దృష్టిలో పెట్టుకొని మన కేంద్ర ప్రభుత్వము ఈ పథకాలన్నీ తీసుకురావడం జరిగిందండి. వాళ్ళకి చాలా ఉపయోగకరం ఈ పథకాలు.
1: ఈ సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రభుత్వం కూడా అనేక రకాల ప్రచార కార్యక్రమాలు చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటండి?
0: సుకన్య సమృద్ధి యోజన కార్యక్రమాన్ని మనకి కేంద్ర ప్రభుత్వం వారు బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమంలో భాగంగా తీసుకురావడం జరిగిందండి. ఆడపిల్లల భవిష్యత్తుకి, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు టీనేజ్లోకి వచ్చేటప్పటికీ వాళ్ళ ఉన్నత విద్యలు చదువుకోవడానికి కానీ వాళ్ళ భవిష్యత్తుకి కానీ కొంత మొత్తం అధిక మొత్తంలో డబ్బులు వచ్చే విధంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా రూపొందించిందండి.
1: ఇప్పుడు దీని వయసు ఎంత నిర్ధారించారండి?
0: ఇప్పుడు ఈ ఆడపిల్లల వయసు 10 సంవత్సరాల వరకు నిర్ధారించారండి. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరూ కూడా ఈ పథకంలో చేరడానికి వయసు అర్హతని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించారు.
1: సంవత్సరానికి ఎంత వరకు మనం డిపాజిట్
0: చేయవచ్చు? ఈ పథకం ఎలా ఉంటుందంటే అండి, ఈ పథకం 250 రూపాయల తోటి ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. 250 రూపాయలతో పథకం ప్రారంభించి సంవత్సరానికి 150,000 లోపు వీరు ఎంతైనా డిపాజిట్ చే తల్లిదండ్రులు ఎంతైనా ఆ పథకంలో డిపాజిట్ చేయడానికి అవకాశం ఉందండి.
1: ఉన్నత విద్య కోసం కూడా మధ్యలో ఈ డబ్బులు తీసుకునే అవకాశం ఉంది అనేసి ఎట్లా అండి? అంటే ఎంతవరకు మనం డబ్బులు తీసుకునే అవకాశం ఉంది, ఏ వయసు దాటిన తర్వాత ఇది వర్తిస్తుందండి?
0: ఈ సుకన్య సమృద్ధి యోజన పథకము మనకి ఇందా చెప్పినట్టు 0 నుంచి 10 సంవత్సరాల లోపు వయసున్న ఆడపిల్లలకు వర్తిస్తుంది. 250 రూపాయలతో ఖాతా తెరుచుకుంటాము. సంవత్సరానికి 150,000 లోపు తల్లిదండ్రులు ఎంతైనా పొదుపు ఖాతాలో జమ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఖాతా ఎంతవరకు నడుస్తుందంటే 15 సంవత్సరాలు నడుస్తుంది సార్. ఇంకా తర్వాత తల్లిదండ్రులు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 18 సంవత్సరం వచ్చిన తర్వాత ఆ పాప భవిష్యత్తుకి వారి ఉన్నత విద్య కానీ దేనికైనా ఏదైనా అవసరము అత్యవసరం అనిపిస్తే దానిలో 50% డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది.
1: మొత్తం డబ్బులు ఎప్పుడు తీసుకోవచ్చు?
0: 21 సంవత్సరం అంటే ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 21 సంవత్సరం తర్వాత నేరుగా మొత్తం డబ్బులు వడ్డీతో సహా కలిపి కేంద్ర ప్రభుత్వం పాప అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి పథకం అండి. చక్రవడ్డీ పథకం ఇది. 8.2% వడ్డీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించారు. మనం పెట్టిన పెట్టుబడికి దాదాపుగా అంటే అప్రాక్సిమేట్గా ఒక 3 రెట్లు మనకి వచ్చే అత్యంత మంచి పథకము పెట్టుబడి పథకము సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకానికి సంబంధించి ఒక మాట అండి, ఈ పథకంకి మనకి పన్ను రాయితీ కూడా ఉందండి. అంటే 3 రకాల పన్ను రాయితీలు దీనిలో ఉంటాయి.
1: వివరాలు చెప్పండి.
0: మనము సంవత్సరానికి

0: 50 లోపు డిపాజిట్ చేస్తాము పాప పేరు మీద, దాని మీద ఎటువంటి పన్ను పడదు. రెండోది దాని మీద వచ్చే వడ్డీ మీద మనకు ఎటువంటి పన్ను ఉండదు, అది రెండో పన్ను రాయితీ. మూడోది మెచ్యూరిటీ వాల్యూ ఎంత వచ్చినా కూడా దాని మీద ఎటువంటి పన్ను ఉండదు, అది మూడో పన్ను రాయితీ. అంటే మూడు రకాల మనకి పన్ను రాయితీల బెనిఫిట్ మనం ఈ పథకం ద్వారా పొందడానికి అవకాశం ఉంది.
1: ఈ పథకాన్ని మనం ఎలా ఓపెన్ చేసుకోవాలండి?
0: ఈ పథకం కూడా అన్ని బ్యాంకు శాఖల్లోనూ ఉంది, అన్ని పోస్ట్ ఆఫీసుల్లోనూ ఈ పథకము అమల్లో ఉన్నాయి. ఈ పథకము చేరడానికి పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అలాగే సంరక్షకులు లేదా తల్లిదండ్రుల యొక్క పాను, ఆధార్ కార్డు, వారు ఎక్కడైతే బ్యాంక్ ఖాతా ఉందో ఆ బ్యాంక్ శాఖకు వెళ్ళి ఈ పథకాన్ని మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. $250. కేంద్ర ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో సాచ్యురేషన్ ప్రోగ్రామ్స్ అనేవి పెట్టి, ఆ సాచ్యురేషన్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీ మేము వెళ్ళి 18 సంవత్సరాలు నిన్న ప్రజలందరినీ కూడా ఈ పథకాల్లో మేము చేర్పిస్తున్నాము. బ్యాంక్ శాఖల వారి యొక్క సహకారంతో, ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో ఈ పథకాల్లో చేర్పిస్తున్నాము. తప్పకుండా ఈ పథకాల యొక్క ఈ పథకాలను తెలుసుకొని అందరూ కూడా ఈ పథకాల్లో చేరి లబ్ధి పొందాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్.
1: బావిలాల్ రవిశంకర్ గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం అందిస్తున్న ఈ పథకాలన్నిటి గురించి కూడా విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలండి.
0: మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం పర్యావరణం గురించి. ముందుగా
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఉద్యోగ సమాచారం. విద్యుత్ సంస్థలలో ఏఈఈ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ విద్యుత్ ఉత్పత్తి మరియు సరఫరా సంస్థలలో టెక్నికల్ క్యాడర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. వివరాలు చూద్దాం. నియామక సంస్థ పేరు ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీ ఈపీడిసిఎల్, ఇంకా ఏపీ సిపిడిసిఎల్. ఉద్యోగం పేరు ఏఈఈ, అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఖాళీలు ఏపీ ట్రాన్స్కోలో 200, ఏపీ జెన్కోలో 100, ఏపీ ఈపీడిసిఎల్లో 135, ఇంకా ఏపీ సిపిడిసిఎల్లో 60. మొత్తం 630 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి. విద్యార్హతల విషయానికి వస్తే కోర్ బ్రాంచ్లో బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వారు ప్రధానంగా ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ల వారు వీటికి పోటీ పడవచ్చు. పరీక్ష వచ్చేసి కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇంగ్లీష్ భాషలో పరీక్ష జరుగుతుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయించబడుతుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు. పరీక్షలో అర్హత పొందుటకు, అంటే ఓసీ వారికి, ఈడబ్ల్యూఎస్లకు 40% మార్కులు రావాలి. బీసీలకైతే 35% మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులకు 30% మార్కులు సాధించి ఉండాలి.

ఇక ఎంపిక విధానానికి వస్తే అర్హులైన వారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పరిశీలించి మార్కుల మెరిట్ ఇంకా రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగానికి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం వివరాలు. మొదటి 2 సంవత్సరాలు ప్రొబేషన్ కాలంగా పరిగణించబడుతుంది. ప్రొబేషన్ కాలంలో ప్రతి నెల 75,000 రూపాయల వేతనం లభిస్తుంది. తర్వాత 2వ సంవత్సరం తర్వాత 86,245 రూపాయల నుంచి 208,915 రూపాయల వరకు వేతన స్కేలు అమలవుతుంది. దరఖాస్తు ఫీజు 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా పంపాలి. దరఖాస్తుకు ఆఖరి తేదీ జూలై నెల అంటే ఈ నెల 20వ తేదీ 2026 సంవత్సరంలోగా పంపుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష జరిగే తేదీలు 22 ఆగస్టు 2026 నుంచి 29 ఆగస్టు 2026 వరకు జరుగుతాయి. అంటే వచ్చే నెల 22వ తారీఖు నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయి. ఇక పరీక్ష కేంద్రాల గురించి. ఆంధ్రప్రదేశ్లోని 47 ప్రాంతాలు ఇంకా హైదరాబాద్, ఖమ్మం, చెన్నై, బెంగళూరు, ఒడిశాలోని బెర్హంపూర్లలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇతర వివరాలకై వెబ్సైట్ చిరునామా apvidyutrecruitment.apcfss.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి apvidyutrecruitment.apcfss.in. apvidyutrecruitment.apcfss.in. ఉద్యోగ సమాచారం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట సిరివెన్నెల చిత్రం నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది

సిరివెన్నెల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఒక చక్కని గీతం విన్నారు కదా. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం పర్యావరణం గురించి. పర్యావరణం అంటే మానవ మనుగడకు అత్యంత కీలకమైన భూమి, నీరు, గాలి, చెట్లు మరియు జీవుల సమగ్ర రూపమే పర్యావరణం. మన చుట్టూ ఉండే పరిసరాలు మరియు జీవకోటికి ఆధారమైన బాహ్య వాతావరణం గురించిన ప్రాథమిక సమాచారాన్ని పర్యావరణం అని పిలుస్తారు. పర్యావరణ వ్యవస్థ ప్రకృతిలోని జీవ మరియు నిర్జీవ పదార్థాల మధ్య జరిగే పరస్పర చర్యలు మరియు శక్తి ప్రసారం గురించి ఇది వివరిస్తుంది. ఇక పర్యావరణ శాస్త్రము పర్యావరణాన్ని అధ్యయనం చేయడానికి మరియు సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడే విజ్ఞాన విభాగమే ఈ పర్యావరణ శాస్త్రం. ఇప్పుడు కాలుష్యం అంటే పొల్యూషన్ గురించి తెలుసుకుందాం. పర్యావరణ వ్యవస్థకు భౌతిక

అస్వస్థతలను హాని కలిగించే విధంగా కలుషితాలను ప్రకృతిలోకి విడుదల చేయడాన్నే కాలుష్యం అంటారు. పర్యావరణాన్ని ప్రధానంగా పాడు చేస్తున్న వాటిలో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం మరియు శబ్ద కాలుష్యం ఉన్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మనం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP కార్యక్రమం ద్వారా ఐక్యరాజ్య సమితి వారు పెద్ద ఎత్తున ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఇక పర్యావరణ చట్టాల విషయానికి వస్తే, పెరుగుతున్న కాలుష్యం నివారించడానికి మరియు జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి భారతదేశంలో పర్యావరణ చట్టాలు అమలు చేస్తున్నారు. 1972 జూన్ నెలలో స్టాక్ హోమ్లో జరిగిన ఐక్యరాజ్య సమితి వారి పర్యావరణ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు పర్యావరణ పరిరక్షణకు ప్రపంచం అనుసరించవలసిన చర్యలను చర్చించి అమలు చేస్తున్నాయి. తర్వాత 1984 జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఫలితంగా 1986 భారత పర్యావరణ పరిరక్షణ చట్టం ఏర్పాటుకు కారణమై ఈనాటికి కూడా అనుసరించబడుతున్నది. ఈ చట్టం ద్వారా వాయు కాలుష్యం, జల కాలుష్యం, అడవులు, వన్యప్రాణుల రక్షణ, వ్యర్థాల నిర్వహణకై సమగ్ర విధానం నిర్దేశించబడింది. మరిన్ని విశేషాలు వినబోయే ముందు ఈ పాట విందాం.

ఈనాటి తెలుసుకుందాం రండిలో మీరు పర్యావరణం గురించిన వివరాలు వింటున్నారు. పర్యావరణం అనే పదం చుట్టుముట్టడం అని సూచించే ఫ్రెంచ్ పదం ఎన్విరానర్ అనే పదం నుంచి ఉద్భవించింది. ఇది మానవులు నివసించే పరిసరాలన్నింటినీ కలిగి ఉంటుంది. ఈ పరిసరాలు సహజ ప్రపంచం మొత్తాన్ని మరియు మానవ నిర్మిత భూభాగాన్ని రెండింటినీ కవర్ చేస్తాయి. సహజ పర్యావరణంలో గాలి, నీరు, సరస్సులు, చెట్లు, ఇంకా పర్వతాలు వంటి అంశాలు ఉంటాయి. అయితే మానవ నిర్మిత పర్యావరణంలో భవనాలు, రోడ్లు, పార్కులు, వంతెనలు, స్మారక చిహ్నాలు, తోటలు మొదలైన నిర్మాణాలు ఉంటాయి. ఇక పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 Section 2A ప్రకారం పర్యావరణంలో నీరు, గాలి, భూమి, నీరు, గాలి, భూమికి, మానవులకు, ఇతర జీవులకు, మొక్కలకు, సూక్ష్మజీవులకు మరియు ఆస్తికి మధ్య ఉన్న పరస్పర సంబంధం కూడా చేరి ఉన్నాయని చెప్తుంది. ఇక పర్యావరణ కాలుష్యం గురించి, కాలుష్యం అనే పదం పొల్లూరే అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. ఇది పర్యావరణంలోని ఏదైనా అంశాన్ని కలుషితం చేసే చర్యను సూచిస్తుంది. పర్యావరణంలోని ఏదైనా అంశం బయటపడి దాని లక్షణాలను మానవ నివాసానికి అనర్హమైన స్థాయికి దిగజార్చినప్పుడు పర్యావరణ కాలుష్యం అనేది జరుగుతుంది. పర్యావరణ కాలుష్యంలోని వివిధ రూపాలలో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం మొదలైనవి ఉంటాయి. పర్యావరణ సంరక్షణ చట్టం 1986 Section 2C ప్రకారం పర్యావరణ కాలుష్యం అంటే పర్యావరణంలో ఏదైనా పర్యావరణ హానికరమైన కారకం ఉండటం. ఇక పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత గురించి చెప్పాల్సి వస్తే పర్యావరణం మరియు మానవ మనుగడ విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క పర్యావరణ నాణ్యత వారి జీవన నాణ్యతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. కాలుష్యరహిత పర్యావరణానికి, కాలుష్యరహిత నీరు మరియు స్వచ్ఛమైన గాలికి ప్రాప్యతతో సహా హక్కు ప్రాథమికమైనదని భారత సుప్రీంకోర్టు అనేక కేసుల్లో పేర్కొంది. ఇది ఆర్టికల్ 21 భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడిన జీవించే హక్కులో ఒక కీలకమైన భాగం. మరిన్ని విశేషాలు వినబోయే ముందు భారతీయుడు చిత్రం కోసం KJS దాస్ గారు పాడిన ఈ పాట విందాం.

పర్యావరణం గురించిన విశేషాలు వింటున్నారు. ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010, ఈ చట్టం ద్వారా ఏర్పాటైన ఎన్జీటీ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు, నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం 1974 పరిధిలోని కేసులపై తన అధికార పరిధిని కలిగి ఉంటుంది. ఇక సుస్థిర జీవనం ఎలాగంటే భవిష్యత్తు తరాల మనుగడకు ఇబ్బంది కలగకుండా భూమి యొక్క సహజ వనరులను తక్కువగా వాడుకుంటూ పర్యావరణాన్ని రక్షించే జీవన శైలినే సుస్థిర జీవనం అంటారు. మన పర్యావరణం బాగుండాలంటే దేశంలోని ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ ప్లాస్టిక్ మరియు భూమికి హాని కలిగించే వస్తువుల వాడకం తగ్గించుకుంటే భావితరాల వారికి మనం మంచి పర్యావరణాన్ని అందించగలమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మీరు ఇంతవరకు తెలుసుకుందాం రండి కార్యక్రమంలో పర్యావరణం గురించిన విశేషాలు విన్నారు. ఇంతటితో ఈనాటి మన యువవాణి యోజనల కార్యక్రమం సమాప్తం.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను తెలంగాణలో నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. దేశంలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. వార్తల వివరాలు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆస్టేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. మూడు దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఇండోనేషియా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ఆయన తన పర్యటనలో రెండో విడతగా మెల్బోర్న్ చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఆ దేశ గృహ నిర్మాణ నగరాల అభివృద్ది శాఖ మంత్రి క్లేయర్ ఓ నీల్తో పాటు ఇతర ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ నెల 10వ తేదీ వరకు ఆస్టేలియాలో ప్రధాని పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి మూడవ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. అక్కడి ప్రవాస భారతీయులతో నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. అనంతరం ఈ నెల 10-11 తేదీల్లో ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో కీలక చర్చలు జరుపుతారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈరోజు ఆ దేశంలోని ప్రముఖ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శించారు. ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతోతో కలిసి ప్రధాని పాల్గొన్నారు. యోగ్యకర్తలోని 9వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ సముదాయంలోని ప్రధాన శివాలయాన్ని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో మాట్లాడుతూ, భారత్ ఇండోనేషియాల మధ్య శతాబ్దాల నాటి ప్రాచీన నాగరికత బంధానికి ప్రంబనన్ ఆలయమే సజీవ సాక్ష్యమని కొనియాడారు. ఆలయ పునరుద్ధరణ పరిరక్షణ పనుల్లో భారతదేశం అందిస్తున్న సహకారానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయ సందర్శన తనకు ఎంతో ఆధ్యాత్మిక చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 12 శతాబ్దాలుగా ఈ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఇండోనేషియా ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

0: చెప్పారు. ఆలయ పరిరక్షణలో భారత్ భాగస్వామ్యం వహించడం ఇరుదేశాల ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి అద్దం పడుతోందని ప్రధాని పేర్కొంటూ,
1: जो हम भारत की धरती पर पल पल अनुभव करते हैं, ये खुशबू हमारी सांस्कृतिक विरासत ये अपने आप में अपनत्व से जोड़ती है. 1200 साल में यहाँ के लोगों का जिस प्रकार से संवारा है और श्रद्धा भाव से किया है, इसलिए मैं इंडोनेशिया के नागरिकों का भी, सभी शासकों का भी मैं हृदय से अभिनंदन करता हूँ.
0: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ఎల్ఆర్జీఆర్ను ఈరోజు ఒడిశా తీరంలోని చాందీపూర్ సమగ్ర పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. నిర్దేశిత లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తూ ఈ రాకెట్ పరీక్ష సాగిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పినాకా రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం బీఐటీతో పాటు స్వేచ్ఛా వాణిజ్య

0: शहीदों का जिस प्रकार से संवारा है और श्रद्धा भाव से किया है, इसलिए मैं इंडोनेशिया के नागरिकों का भी, सभी शासकों का भी मैं हृदय से अभिनंदन करता हूँ।
1: భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ఎల్ఆర్జీఆర్ను ఈరోజు ఒడిశా తీరంలోని చాందీపూర్ సమగ్ర పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. నిర్దేశిత లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తూ ఈ రాకెట్ పరీక్ష సాగిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పినాకా రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం బీఐటీతో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏపై సంతకాలు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భారత్, మాల్దీవులు నిశ్చయించాయి. మాల్దీవుల ఆర్థిక అభివృద్ది వాణిజ్య శాఖ మంత్రి మొహమ్మద్ సయీద్తో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరిపారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. రానున్న రోజుల్లో కుదరబోయే ఈ చారిత్రక ఒప్పందాలు ఇరు దేశాల మధ్య పలు కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని ఈ నెల 15వ తేదీలోగా ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో 1.44 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని జమ చేయనున్నట్టు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ సిఐటిఈఎస్ వ్యవస్థ ద్వారా ఈ వడ్డీ జమ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే ముందస్తు సన్నాహాలు ప్రారంభించిందని వెల్లడించారు. పంటల సాగు, దిగుబడులు, మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఎల్నినో మానిటరింగ్ సెల్, క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్తో పాటు రాష్ట కంట్రోల్ రూమ్లు, నోడల్ అధికారుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. తక్కువ నీటితో వేగంగా పండే మొక్కజొన్న, సజ్జలు, పెసర్లు వంటి పంటలను సాగు చేయడం వల్ల నష్టాల నుంచి గట్టెక్కవచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు సూచిస్తూ,
2: 442,80,000 హెక్టర్ మే బోనీ హుయి థీ, లేకిన్ కల్ తక్ 350,85,000 హెక్టర్ మే బోనీ హుయి హై. ఇస్కా మత్లబ్ 91.95 లక్ష హెక్టర్ మే బువాయీ అభి కమ్ హుయి హై, లేకిన్ ఉమ్మీద్ యే హై కి ఇస్ అచ్చీ వర్షా కే కారణ్ అబ్ బోనీ కా క్షేత్ర తేజీ సే బఢేగా. మాన్సూన్ మే దేరీ కే కారణ్ తువర్, సోయాబీన్ ఔర్ కపాస్ పర్ థోడా ప్రతికూల్ బోనీ పర్ ప్రభావ్ పడా హై.
1: మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటీసీకు వివిధ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న 440 కోట్ల రూపాయల డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ స్తంభింపచేసింది. పార్టీ ఖాతాల ద్వారా జరిగిన అనుమానాస్పద అక్రమ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ కఠిన చర్యలు తీసుకున్నట్టు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈడీ అధికారులు నిన్న కోల్కతాలోని 5 ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. ఈడీ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో తృణమూల్ కాంగ్రెస్ అధికారిక బ్యాంకు ఖాతాల నుండి దాదాపు 160 కోట్ల రూపాయల నిధులు ప్రైవేట్ విమానయాన సంస్థకు బదిలీ అయినట్టు అధికారులు గుర్తించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడంలో ఖేలో ఇండియా గేమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోని యువ అథ్లెట్లు తమ క్రీడా నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ క్రీడలు అద్భుతమైన వేదికగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 2% పైగా క్షీణించాయి. ముగింపు సమయానికి సెన్సెక్స్ 1,677 పాయింట్లు నష్టపోయి 76,504 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 517 పాయింట్లు కోల్పోయి 23,882 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో మిడ్ క్యాప్ 100 సూచి

1.5 శాతానికి పైగా నష్టపోగా చిన్న కంపెనీలతో కూడిన స్మాల్ క్యాప్ 100 సూచి 2.2 శాతానికి పైగా క్షీణించింది. దేశంలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే ముప్పు ఉందని పేర్కొంది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా మరింత వేగంగా విస్తరిస్తున్నాయని వెల్లడించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కువైట్ పర్యటనలో భాగంగా ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబాను ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన ప్రత్యేక శుభాకాంక్షలను క్రౌన్ ప్రిన్స్ కు జయశంకర్ అందజేశారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను తెలంగాణలో నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. దేశంలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న ఈ గీతం జయ జానకీ నాయక చిత్రం కోసం శ్వేతామోహన్ పాడుతున్నారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రమంజర్లో తర్వాత వినండి ఇంటెలిజెంట్. ఈ చిత్రం కోసం ఎస్పీబి చరణ్, హరిణి ఇవటూరి కలిసి పాడుతున్న పాట తమన్ సంగీతం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: 101.5 MHz ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు చిత్రమంజరిలో ఫిలిం గీతాలు. తర్వాత వినండి గుంటూరు కారం చిత్రం కోసం సాహితీ చాగంటి శ్రీకృష్ణ పాడుతున్న పాట, సంగీతం తమన్ ఎస్.

చిత్రమంజరి కార్యక్రమంలో ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఈరోజు రాత్రి 9:30 ప్రసారమయ్యే గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో శ్రోతలు మరిన్ని ఫిలిం గీతాలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం రాత్రి 9:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించబడుతుంది. కార్యక్రమ ప్రారంభంలో మీరు వినబోతున్న ఈ గీతాన్ని ఉత్తరం ద్వారా కోరుతున్న వారు సికింద్రాబాద్ కనాజీగూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్య, రాజు, సాయి భూషణం, జాహ్నవి, సాయి పల్లవి, మౌనిక, శ్రీనిధి. వీరు కోరుతున్న పాట జగదేక వీరుని కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట ఓ సఖీ ఓహో చలి. శ్రీనివాస్ గారు, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఈ పాట వినేయండి మరి.

తర్వాత ఈ ఉత్తరాన్ని రాస్తున్న వారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపరపు మల్లేశ్వరరావు గారు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వీరి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట మన ఊరి కథ. ఈ చిత్రం నుంచి గోదారికి ఏ ఒడ్డైనా అనే పాట. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. మల్లేశ్వరరావు గారు, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం వినండి ఈ పాట.

గీతమాలికలో తర్వాత ఉత్తరం రాస్తున్న వారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. వీరు కోరుతున్నారు బుద్ధిమంతుడు చిత్రం కోసం గుట్ట మీద గువ్వు. గుట్ట మీద గువ్వ కూసింది ఈ పాట పాడినవారు ఘంటసాల, పి. సుశీల. ప్రకాష్ గారు, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఈ పాట వచ్చేస్తుంది, మరి వినేయండి.

గీతమాలిక కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరాన్ని రాస్తున్నవారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్, రేఖ లక్కీబాబు, అవియా నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సి శ్యామ్, వెంకటేష్ బాబు, అకేల, భన్నపురం దశరథ్, వనజ, బాలనరసింహ వీరు కోరుతున్న పాట మాయదారి మల్లిగాడు. చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట తలకిళీలోసుకొని తడియా పేర్కొని. ఈ పాట ప్రసారం చేయండి అని కోరుతున్నారు వనమా శేఖర్ గారు. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఈ పాట వినేయండి మరి.

101.5 MHz ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు. తర్వాత ఈ ఉత్తరాన్ని రాస్తున్న వారు బొచ్చప్ప గారి రాజశేఖర్ గారు. వీరు గుత్తి రోడ్ రాణినగర్ అనంతపురం జిల్లా నుంచి రాస్తున్నారు. వీరి కుటుంబ సభ్యులు మొత్తం రాజశేఖర్ గారు, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆంజనేయులు, వనమ్మ, హనుమంతప్ప, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్న పాట నాసామి రంగా అనే పాటను అడిగారు. నాసామి రంగా అనే చిత్రం నుంచి నాగార్జున నటించిన సినిమా నుంచి ఒక పాటను అడిగారు. ఆ చిత్రం అయితే అందుబాటులో లేదండి ఇప్పుడు. అయితే నాగార్జున గారు నటించిందే బంగారరాజు చిత్రం నుంచి మధుప్రియ అను ప్రొబెన్స్ పాడిన ఈ పాటను ప్రసారం చేస్తున్నాను. గమనించగలరు రాజశేఖర్ గారు.

మీరు వింటున్నారు గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కొనే సినిమా పాటల కార్యక్రమం. తర్వాత ఈ పాటను కోరుతున్న వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుంచి భరత్లాల్ పరదేశి, భారతిబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్లో, దజయ్లో, ఆదిత్య, కిరణ్, జాన్విక, ఇంకా వీరి కుటుంబ సభ్యులందరూ. వీరు కోరుతున్న పాట ఆస్తులు అంతస్తులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట ఒకటై పోదమ అనే పాట ప్రసారం చేయండి అని కోరుతున్నారు. భరత్లాల్ పరదేశ్ గారు, మీరు మీ కుటుంబం ఈ పాట వినేసేయండి మరి.

గీతమాలిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం రాత్రి 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో రాగం తానం పల్లవి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలేవుతుంది. డాక్టర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి గారి గాత్రం, వయోలిన్ కుమారి ఎస్ అనుషా మృదంగం, శ్రీమొదలి మురళీకృష్ణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం సమర్పణలో వస్తుంది.

ఆకాశవాణి ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి గారి గానం వింటారు. కుమారి ఎస్ అనుష గారు వయోలిన్, శ్రీ మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, శ్రీ ఎం నాగరాజు గారు ఘటం. వినండి భైరవి రాగలాపన తానం పల్లవి సాహిత్యం బ్రౌవమ్మ శ్యామకృష్ణ పాలినివమ్మ. ఆదితాళం ఖండనడ పల్లవి ఎత్తుగడ సమం నుండి పదగర్భం 8 అక్షరాలు వదిలి.

మీరు ఇంతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి గారి గానం విన్నారు. కుమారి ఎస్ అనూష గారు వయలిన్, శ్రీ మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, శ్రీ ఎం నాగరాజు గారు ఘటం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భక్త తుకారం చిత్రం కోసం వి రామకృష్ణ పాడుతున్న పాట

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం రాత్రి 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోను వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Kostyuk and Czech Republic's Linda Noskova have advanced to the women's singles semi-finals in Wimbledon. 12 seed Marta Kostyuk reached her first Wimbledon semi-final with a commanding 6-3, 6-2 win over Italy's Jasmine Paolini on centre court today. 9 seed Linda Noskova booked her place in her maiden Wimbledon semi-final with a 6-3, 7-5 win over Belgium's Elise Martins. And that's the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం రాత్రి 11:10. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.5 MHz రేపటి మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.